అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగృహమైన

మన రేడియో జ్ఞాపకాలని పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ గ్లోరియస్ 5th anniversary అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సొగస్టివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: Radhika, next week my office event ki please take care of the catering, okay?
1: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna. But koncham mood baagunte inka ekkuva avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: India ki teleport aithe enta baaguntundo.
0: What if India was just a tap away?
1: Just imagine meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe. New York lo ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి, మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యూఎస్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్,
8: కంగ్రాచులేషన్.
9: మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లోటలు వేసుకుంటూ తిన్నాం, పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
10: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తా, ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై ఫ్రూట్ ఇన్ అమెరికా, చౌరస్తా.
11: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
12: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary jalpukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urruthulugistu eppudu aananda parustunna Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే

నన్ను కొట్టి చూసానంట సుందరి సుందరి సుందరి, మనసు మీటి వెళ్ళనంట మనోహరి మనోహరి మనోహరి, కన్ను కొట్టి చూసానంట సుందరి.

కన్ను కొట్టి చూసానంట, మనసు మీటి వెళ్ళనంట, కన్ను కొట్టి చూసానంట సుందరి, మనసు మీటి వెళ్ళనంట.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

రాజేశ్వరి. రేడియో శ్రీపై 4 సంవత్సరాలు ఈ విధంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాషా ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్.
1: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 PM.

0: Radio Surabhi, 107.9 FM, HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: Claims, replace residential and commercial roofs, hell to net contracting.
2: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food. Thank you for being in our journey. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
6: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. ఆర్ కాల్ 4692 669-6476.

0: చెబుతోంది.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోటు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: డిప్యూటీ సూపర్ ఆఫ్ పోలీస్ సార్.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకెన్న వచ్చిన ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, ప్యాలెస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas' favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
3: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
7: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
8: రేడియో సురభి
9: డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
10: వాట్ ఆర్ డేర్, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
11: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
12: Every time, okate question. Dinner plans, enti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
13: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. రేడియో సర్వీ 24/7, మీరు నిజంగానే అమెరికాలో తెలుగునేస్తాం. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకున్న సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: రేడియో సురభి 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే ఫుడ్ ఎసెన్షియల్స్. వన్ name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ డాట్ యూఎస్ say on Instagram or call 972-829-5201.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi.
7: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th anniversary సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది

నామినేషన్ రాయ్ సార్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా ఫోర్త్ యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

కందరా విశ్వాస రాజేశ్వరి ఏడు తొమ్మిది నాలుగు సంవత్సరాలు ఇల్లున పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మిగతా అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు SPB గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీద సాగు. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరలీ పబ్లిక్ అండ్ షేడ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ ఆఫ్ all, it avoids complaints.
1: Radio Surabhi Revisit.
2: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to their contracting.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. కేఆస్ టు క్లారిటీ. Your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
4: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.
6: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary jarupukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urutrovistu eppudu aananda parustunna Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు 4th యానివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్.

రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డో కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursu.com.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెలభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెలభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెలభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెలభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మకే.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో చిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజులో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీద స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: Radio Surabhi Revisit.
3: Living Confessions. A Chance to Bloom.
4: Sakshi Jewelers.
5: Shalini, Dallas lo jarige functions lo decoration lo adhi jarugutunnayada?
6: Ikkada Vivid Flowers lo undanta ippudu telisindi.
7: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
8: Law Offices of Janeta.
9: Thank you for being in our journey.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీతి ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514.
11: సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
12: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
13: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
14: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఆఫ్ స్టార్ ఇండస్ట్రీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ. గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సొగసు ఉడతారమ ఫ్రమ్ మిస్టర్ పెర్లాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులుగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నాను. సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోనూ పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
1: Bob Clearmountain mixed with attitude, funky drums from hell.
2: Mala peta, nido peta, peta rap. Peta rap.

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తారేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Radio Surabhi Revisit.
6: Building is cool anukoni em laabam?
7: Anduke Value Financial Services undi kada.
8: Specializing in core Java and DS Inc.
9: Fresh quality kooralu, groceries with a simple online order, myhomegrocers.com.
10: Thank you for being in our journey.
11: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిరిస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. రేడియో సర్వీ 24/7 మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం.

చంద్రరాజేశ్వర సంస్థ రాజేశ్వరి. రేడియో శ్రీపతి 4 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు. ఇలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభమందరు.

సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

కందరా యశ్వంత్ రాజేశ్వరి ఏడాది నాలుగు సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశకాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
6: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
7: టు రిజిస్టర్ అస్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ అట్ admin@radiosurabhi.com.
8: నోడి ముందు నువ్వెంతని బాగి నోడి ముందు చిన్న చూపు చూసి నోడి ముందు నువ్వెంతని బాగి నోడి ముందు పడు పడు పడు పడు పడు పడు లేచి నిలబడు.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక.
1: Virtuously, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: Radio Surabhi Revisit.
3: పళ్ళు చుబ్బు మంటున్నారు.
2: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
4: చాలా పగటిబందిగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
3: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
5: ఆయా, హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. Be our Indian cafe.
2: Thank you for being in our journey.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
10: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పిస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ ఆఫ్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Radio Surabhi Revisit. Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo abhi jarugutunnayta.
4: Ikkada Vivid Flowers lo undanta ippude telisindi.
5: Experts ni nammukunte mana jeevitham safiga sagipothundi.
6: Law Officers of Janeta.
7: Thank you for being in our journey.
8: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
9: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
10: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.
11: హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తీర్పు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

కంగనా రాజా సరే రేడియో సభ్యులు నాలుగు సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీటింగ్ అందరికి శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct e free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నిస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Radio Surabhi Revisit.
4: Pallu chuvvu mantuna.
3: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: Chala pagadvandiga plan chesarandi vanni.
3: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
6: Aya, Haleem, Rumali Roti, Natukori Curries and much more. Feel our Indian cafe.
3: Thank you for being in our journey.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: India ki teleport aithe enta baaguntundo.
10: What if India was just a tap away?
11: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my Pursu, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app, it's your genie in the cloud. Download the My Pursu app or visit mypursu.com or write to support@mypursu.com.
12: అమ్మా ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం, అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టడా బాబాయ్, థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ela nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable.
3: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
0: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com. Or write to support@mypursue.com.
7: Chappan sir, what you'd like to order?
8: Bhaiya, any specials me dagara?
7: Actually there are many. Hot idli, ghee dosa, medu vada, edu bhi extruded special thali, this vela pachis dosa, paneer dosa, honey chili garlic lotus and aamki paneer tikka, chami kava parathu.
8: Indu bro, ganni cheppino, nen specials maatrame adigina.
7: Inga undi, cheppantara, meer eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante,
9: Adayar Anand Bhavan A2B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service.
3: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
0: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. Or write to support@mypursue.com.
7: Chappan sir, what you'd like to order?
8: Bhaiya, any specials me lagara?
7: Actually there are many. Hot idli, ghee dosa, medu vada, edu bhi extruded special thali, this vela bhaji, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and aamki paneer tikka, chami kava paratha.
8: Kendu bro, ganni cheppino, nenu specials maatrame adigina.
7: Inga undi, cheppantara, meeru eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante,
9: Adayar Anand Bhavan A2B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service.
3: హాయ్,
10: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
0: యు ఆర్ లిసనింగ్ టు రేడియో

0: Syrupy 107.9 FM HD3.
1: What is indeed the most awaited event of the year? Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramana send cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct e free Kolatam at Jatara. Aithe ventini register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com. Or write to support@mypursue.com.
2: Chappan sir, what you'd like to order?
3: Bhaiya, any specials me lagara?
2: Actually, there are many. Hot idli, ghee dosa, meer vada, A to B extruded special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and aamki paneer tikka, with chami kava paratha.
3: Huh? Kendi bro, gani yeppi no? Nen specials matrame adina.
2: Inga unnai, cheppantara? Meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant, is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
4: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
0: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: What is indeed the most awaited event of the year? Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramana send cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct e, free Kolatam at Jatara. Aithe ventini register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. Or write to support@mypursue.com.
2: Chappan sir, what you'd like to order?
3: Bhaiya, any specials me lagara?
2: Actually, there are many. Hot idli, ghee dosa, meer vada, A to B extruded special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and aamki paneer tikka, with chami kava paratha.
3: Huh? Kendi bro, gani yeppi no? Nen specials matrame adina.
2: Inka unnai, cheppantara? Meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante,
0: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant, is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service.
4: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
0: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: What is indeed the most awaited event of the year? Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramana send cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct e, free Kolatam at Jatara. Aithe ventini register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
5: ఇండియాకి టెలిపోర్ట్ టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాస్ జస్ట్ ట్యాప్ అవే?
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్

0: mypursue.com or write to support@mypursue.com.
1: Chappan sir, what you'd like to order?
2: Bhaiya, in the specials mila gara?
1: Actually, there are many. Hot idli, ee dosa, medu vada, it will be exceeded special thali, bisbella ba, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and aamki paneer tikka, which I make up a parata.
2: Kendi bro, gandhi yepino, and specials matra mein aadina.
1: Inga onne, chappan dara, meer epadena authentic vegetarian, Jain or vegan food crave chest narante.
3: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A to B, Texas.com. Perfect for dine-in, takeaway or full service.
4: హాయ్ నేను మీ ఆతి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
5: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
7: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
8: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
9: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. or write to support@mypursue.com.
1: Chappan sir, what you'd like to order?
2: Bhaiya, in the specials mila gara?
1: Actually, there are many. Hot idli, ee dosa, medu vada, it will be exceeded to thali, bisbella ba, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and aamki paneer tikka, which I make up a parata.
2: Kendi bro, gani yepino, and specials matra mein aadina.
1: Inga onne, chappan dara, meer eppadena authentic vegetarian, Jain or vegan food crave chestunnarante,
3: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service.
4: హాయ్, నేను మీ ఆతి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
5: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
7: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
8: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. or write to support@mypursue.com.
1: Chappan sir, what you'd like to order?
2: Bhaiya, in the specials mila gara?
1: Actually, there are many. Hot idli, ee dosa, medu vada, it will be exceeded special thali, bisbella ba, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and aamki paneer tikka, which I make up a parata.
2: Kendi bro, gandhi yepino, and specials matra mein aadina.
1: Inga onne, chappan dara, meer eppadena authentic vegetarian, Jain or vegan food crave chestunnarante,
3: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place.
1: Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
3: Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet.
1: Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service.
4: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
5: యూఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్

0: of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matramala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ నాట్ జస్ట్ ఎన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com. Or write to support@mypursue.com.
4: Chappan sir, what would you like to order?
5: Baya, any specials me lagara?
4: Actually, there are many. Hot idli, ghee dosa, meer vada, A to B excluded special thali, this bread lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and aamki paneer tikka, which chamika va parata.
5: Huh? Hindi bro, gandhi yeppino, and specials maathrame adina.
4: Inka unnai, chappan tara, meer eppadina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante,
6: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant,
4: is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
6: Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet.
4: Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service.
7: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
8: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: Which is indeed the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matramala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ నాట్ జస్ట్ ఎన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. Or write to support@mypursue.com.
4: Chappan sir, what you'd like to order?
5: Baya, any specials me lagara?
4: Actually, there are many. Hot idli, ghee dosa, meer vada, A to B excluded special thali, this bread lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and aamki paneer tikka, which chamika va parata.
5: Huh? Hindi bro, gandhi yeppino, and specials maathrame adina.
4: Inka unnai, chappan tara, meer eppadina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante,
6: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant,
4: is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
6: Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet.
4: Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service.
7: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
8: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: Which is indeed the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matramala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ నాట్ జస్ట్ ఎన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. Or write to support@mypursue.com.
4: Chappan sir, what you'd like to order?
5: Baya, any specials me lagara? Actually,

0: ஜெர்மனி, பாட்டிட்லி, ஈரோசா, மேதுவடா, எடுபி எக்ஸ்கியூட் ஸ்பெஷல் தாலி, பிஸ்வெல்லவா, சீஸ் தோசா, பன்னீர் தோசா, ஹனி சில்லி கார்லிக் லோட்டஸ் அண்ட் ஆம்கி வனிட்டு கார்லிக் சமி கவா பரோட்டா.
1: ఎందుకు రోగ అని చెప్పినో నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉంది చెప్పంటారా, మీరెప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ డాట్ కామ్, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్.
2: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ బ్యాక్ రేడియో శ్రోతి.
3: యు ఆర్ లిసనింగ్ టు రేడియో శ్రోతి 107.9 FM HD3.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rscolatum2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com. Or write to support@mypursue.com.
0: Chapin sir, what you'd like to order?
1: Bhaiya, any specials me dagara?
0: Actually there are many. Hot idli, ghee dosa, me dosa, A to B excuse special thali, bisbella vada, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and amki paneer tikka, which ami kava parotta.
1: Ha, endu bro, ganni cheppino, nen specials matrame adina.
0: Inga unni, cheppantara, meer eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante, Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service.
2: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
3: యు ఆర్ లిసనింగ్ టు రేడియో శ్రోతి 107.9 FM HD3.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rscolatum2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. Or write to support@mypursue.com.
0: Chapin sir, what you'd like to order?
1: Bhaiya, any specials me dagara?
0: Actually there are many. Hot idli, ghee dosa, me dosa, A to B excuse special thali, bisbella vada, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and amki paneer tikka, which ami kava parotta.
1: Ha, endu bro, ganni cheppino, nen specials matrame adina.
0: Inga unni, cheppantara, meerepudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante, Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service.
2: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
3: యు ఆర్ లిసనింగ్ టు రేడియో శ్రోతి 107.9 FM HD3.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ

0: ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్బి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి @tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సుర్బి జాతర ఆన్ June 7th.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. Or write to support@mypursue.com.
4: Chapan sir, what you'd like to order?
5: Bhaiya, in the specials me lagara?
4: Actually there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special thali, this bread lava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus ham, amki paneer tikka, vichami kava parata.
5: Huh? Keni bro, ganni cheppino, nenu specials matrame adigina.
4: Inka unde, cheppantara, meer eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. perfect for dining, takeaway or full service.
6: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యు ఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి @tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. Or write to support@mypursue.com.
4: Chapan sir, what you'd like to order?
5: Bhaiya, in the specials me lagara?
4: Actually there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special thali, this bread lava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus ham, amki paneer tikka, vichami kava parata.
5: Huh? Kendi bro, ganni cheppino, nenu specials matrame adigina.
4: Inka unnai, cheppantara, meer eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. perfect for dining, takeaway or full service. And wholesome. Treat yourself to A2B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. perfect for dining, takeaway or full service.
6: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి @tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support

0: mypursue.com.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అని కబాబ్ పరాటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 a.m.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GT Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
2: Larsen Travels me mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho me tour ni book chesukondi, travel badal ni marchukondi.
3: So Asia, we serve authentic Indo-Chinese.
4: Thank you for being in our journey.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
6: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పండారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, perfect for dining, takeaway or full service.
8: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponangi at 214-868-7538.
10: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫార్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫార్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకో రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫార్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి at tinyurl.com/rskolatam2026 so see you all at radio surabhi jatra on June 7th
1: radio surabhi revisit
2: pallu chuppu manchuna
1: we have shine star dental care our very own telugu dentist
3: chala padabandiga plan chesarandi ivanni
4: spice rack undi kadandi vaalle anta chustuntaru
5: aya haleem rumali roti natukodi curries and much more
6: feel more indian cafe
7: thank you for being in our journey
8: నేను మీ బ్లూబెర్రీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు
9: హై ద మఫిన్ నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు జీరో ఆర్టిఫిషియల్ కలర్స్ MSG ఫ్రీ ఏం చెప్పను ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్ ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ థాలీ ఫుడ్ డెజర్ట్స్ నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ నౌ

South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-451.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
5: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative tho chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
6: Hi there, muffin. Nenu India Today pastryni. Nanu ee roju poddune India Today bakery lo fresh fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
7: Radio Surabhi Revisit.
8: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
9: Lawson Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Lawson Travels tho mee tour ni book chesukondi, travel badal ni marchukondi.
10: So Asia, we serve authentic Indo-Chinese.
11: Thank you for being in our journey.

0: నవీన్తలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th. రేడియో Surabhi Revisit.
3: Building is cool anukoni em laabam,
4: anduke Value Financial Services undi kada,
5: specializing in core Java and BS Inc.
6: Fresh quality kurulu groceries with a simple online order, myhomegrocers.com.
7: Thank you for being in our journey.
8: Hi, nenu mee blueberry muffin nanu
6: myhomegrocers.com.
7: Thank you for being in our journey.
8: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
9: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
4: రేడియోస్
5: ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
6: దున్నపోతు చచ్చిపోతుంది.
7: Hey, you! What's your candle? Come on, Jen! Order!
8: Deputy Superior of Police, sir!

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year అనౌన్సర్ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

అందరూ రాజా సురే రేడియో శ్రోపై నాలుగు సంవత్సరాలు ఈ విధంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: Sunday, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventani register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Radio Surabhi Revisit.
2: పళ్ళు చుబ్బు అంటున్నారు.
1: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
3: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
2: స్పైస్ ర్యాక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
4: హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్.
5: పీమార్ ఇండియన్ కెఫే.
6: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
7: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
8: Sure. How many people are we expecting?
7: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
8: Idi office party aa leka jatra?
7: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
11: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
12: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. Radia?
13: Yes, sir.
12: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
13: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
12: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
14: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
15: అమ్మా ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: Sounds of Radio Surabhi, 107.9 FM, HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
4: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. 100 వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలెండ్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సాస్. 817-819-8888. IndiaToday.USA.com.
6: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
7: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
8: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ international travel, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: You're listening to Radio Surabhi 107.9 FM, HD3, Dallas's number one Telugu radio. Americalo, meet Telugu Nestam. Hello, Dallas. A very good morning and happy Sunday. ఇంతలోనే వీక్ స్టార్ట్ అయినట్టుంది, ఇంతలోనే వీకెండ్ కూడా వచ్చేసినట్టుంది, వీకెండ్ కూడా అయిపోయేటట్టుందండి అసలు. సో బట్ ఈ సండేస్ అంటే మటుకు సమ్హౌ మైండ్ ఆటోమేటిక్ గా స్లో అయిపోతుంది, అవునా కదా? ఏమంటారు, దిస్ నో ఆఫీస్ రష్, దిస్ నో స్కూల్ రష్. ఆఫ్ కోర్స్ పిల్లలకి వీకెండ్ క్లాసెస్ రష్ అయితే ఉంటుంది అనుకోండి, బట్ యా రోజు మరీ 7 o'clock కి 6:45 లేచి పరిగెత్తాల్సిన అవసరం అయితే ఉండదు చాలా మందికి. అండ్ దెన్ కొంచెం ఇగో నాలాగా రిలాక్స్డ్ గా కాఫీతో మ్యూజిక్ తో మార్నింగ్ అయితే స్టార్ట్ చేయాలనిపిస్తుంది కదా. అండ్ ఆనెస్ట్లీ సండే మార్నింగ్స్ కి ఒక ఓన్ వైబ్ ఉంటుంది. ఎప్పుడైనా నోటీస్ చేశారా, కొంచెం లేజీగా, కొంచెం నాస్టాల్జిక్ గా, కొంచెం బా ఇంకొంచెం పడుకుందాం ఫీలింగ్ తో ఉంటాం అన్నమాట. సో ఈ రోజు మన షోలో కొంచెం ఫన్ కాన్వర్సేషన్స్, కొన్ని చైల్డ్హుడ్ మెమరీస్, కొంచెం ఫీల్ గుడ్ మూమెంట్స్ తో కలిసి టైం స్పెండ్ చేద్దాం. దిస్ ఈస్ యువర్ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్. సో లెట్స్ మేక్ దిస్ మార్నింగ్ బ్యూటిఫుల్ టుగెదర్. అండ్ యాజ్ యూ ఆల్ నో, ఐఎమ్ గోన్ ప్లే సమ్ సాంగ్స్ నౌ టు స్టార్ట్ అవర్ షో విత్ బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను రెండు. అండ్ ఆల్సో 8:15 నుంచి మన సెలబ్రేషన్ కార్నర్ సెగ్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ యు నో వాట్ హ్యాపెన్స్ రైట్? సో మీ స్పెషల్ సెలబ్రేషన్స్ మా అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటే కాల్ మీ అట్ 972-636-1966. But before that, let's start a show with a beautiful song. Stay tuned.

Wow, that was a beautiful song to start a show with, Kanandi Asalu. కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా అసలు, ఎన్ని ఇయర్స్ పాస్ అయినా మన ప్లే లిస్ట్ చేంజ్ అవుతూనే ఉన్నా కూడా ఇలాంటి సాంగ్స్ మటుకు వైబ్ అసలు ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ పాట. అండ్ యునో, టు స్టార్ట్ మై డే విత్ ఇళయరాజా గారు మ్యూజిక్ అండ్ నాన్నదర్దాన్ మన ఎస్పీపీ గారు అండ్ మన చిత్రమ్మ గారు సింగింగ్ చేసిన సాంగ్స్ అయితే అసలు నాకు చాలా చాలా ఇష్టం. నేను ఇంకొక సాంగ్ కూడా లైన్అప్ చేశానండి, అండ్ ఐ వాంటెడ్ టు ప్లే దాట్ యాజ్ వెల్ బిఫోర్ వీ మూవ్ టు అవర్ సెలబ్రేషన్ కార్నర్ సెగ్మెంట్. సో ఆ సాంగ్ కూడా వినండి అండ్ కమ్ బ్యాక్ అండ్ వీ విల్ టాక్ మోర్.

Welcome back. You are listening to Morning Mantra with your RJ Shruti Venkat, me, Sunday Morning Companion. And now it's time for Mana Celebration Corner. Tells kada mana celebration corner ante ento birthdays aina, anniversaries aina, or any special moments aina, mana Radio Sirabhi family tho kalisi celebrate chesukodam anamata. So mee intlo edanna special occasion undi ante belated aina parledu or advance wishes aina kuda parledu, naaku call cheyandi at 972-636-1966. Once again, 972-636-1966. సో ఈ వీక్ లో ఏం సెలబ్రేషన్స్ జరిగాయో చూసేద్దాం. ఓ బట్ ఫస్ట్ వన్ టు స్టార్ట్ విత్, మే 14th వాజ్ అ వెరీ స్పెషల్ డే ఫర్ మై ఫ్యామిలీ. ఎందుకు అనంటే మా నీస్ అనిక బర్త్డే అయ్యింది, అండ్ ఈ ఇయర్ అనిక టర్న్డ్ 10, అండ్ అనిక అ వెరీ వెరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఐ నో ఇట్స్ బిలేటెడ్ బట్ స్టిల్ అ వెరీ హ్యాపీ బర్త్డే. అసలు ఆనెస్ట్లీ టైమ్ ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో అసలు అర్థం అవ్వదండి. షీ వాజ్ అ లిటిల్ బేబీ వెన్ ఐ ఫస్ట్ సా హర్, ఐ థింక్ షీ వాజ్ 3 months ఓల్డ్. అసలు తనతో నా చిన్నప్పటి మెమరీస్ అన్ని ఇప్పటికీ అలా ఫ్రెష్ గానే ఉన్నాయి. అండ్ ద ఫస్ట్ పర్సన్ టు కాల్ మీ శృతి అత్త ఇస్ హర్, అండ్ నాకు తనతో చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. అండ్ షీఈస్ గ్రోయింగ్ అప్ సో ఫాస్ట్ ఇప్పుడు అని అంటే అసలు చాలా ఎమోషనల్ గా కూడా అనిపిస్తుంది. అండ్ విత్ ఇన్ నో టైమ్ అనిక కాలేజ్ కూడా వెళ్ళిపోద్దేమో. వన్స్ అగైన్ హ్యాపీ 10th బర్త్డే అనిక, స్టే హ్యాపీ, కాన్ఫిడెంట్, అండ్ కీప్ షైనింగ్ ఆల్వేస్, అండ్ వీ లవ్ యూ సో మచ్. సో దాట్ వాజ్ మై నీసెస్ బర్త్డే. అండ్ ఆల్సో ఇంకొక వెరీ స్పెషల్ విష్ ఉందండి ఫ్రమ్ మై ఫ్యామిలీ అగైన్, అండ్ దిస్ వాజ్ యెస్టర్డే మే 16th మా అత్తయ్య గారి బర్త్డే అయింది. కానీ అన్ఫార్చునేట్లీ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆవిడ కాలం చేశారు. బట్ ఆనెస్ట్లీ బర్త్డే నిన్న తన బర్త్డే అయింది. సో చాలా అసలు ఆటోమేటిక్ గా తనతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా, బట్ ఫోన్ లో వీ యూస్ టు టాక్ అ లాట్. అండ్ ఇండియా వెళ్ళినప్పుడల్లా ఐ యూస్ టు స్పెండ్ టైమ్ విత్ హర్. అవన్నీ అట్లా నిన్న ఫ్లాష్ అయ్యాయి. అండ్ యునో చాలా స్పెషల్ గా అనిపించేవి ఎవ్రీ ఇయర్. బట్ దెన్ నిన్న చాలా అసలు ఎమోషనల్ అయిపోయాము. బట్ అతయ్య, వేర్ ఎవర్ యు ఆర్, విషింగ్ యూ అ పీస్ఫుల్ హెవెన్లీ బర్త్డే, అండ్ మీ బ్లెస్సింగ్స్ ఇలాగే మా అందరితో ఉండాలి అని చెప్పి ఎప్పటికీ కోరుకుంటున్నాము. సో అండ్ బై ద వే, ఈ వీక్ మన సెలబ్రిటీస్ బర్త్డేస్ కూడా చాలా ఉన్నట్టున్నాయి. బట్ దెన్ బిఫోర్ వీ మూవ్ ఫర్దర్,

వెల్కమ్ బ్యాక్. దట్ వాజ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ కదండి. అసలు కొన్ని కాంబినేషన్స్ చాలా టైమ్ లెస్ అనిపిస్తాయి కదా, అసలు సినిమాలో అయినా బీట్ మ్యూజిక్ అయినా అసలు. అండ్ మళ్ళాగా మ్యూజిక్ లవర్స్ కి

0: వచ్చేసింది. ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
2: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, లావమా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ దేర్? ఐ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
7: రేడియో సురభి రీవిజిట్.
8: బిల్డింగ్ స్కూల్ అనుకుని ఏం లాభం?
9: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
10: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
11: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ .com.
12: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
13: వెల్కమ్ బ్యాక్. ఒక్క నిమిషం. Welcome back from our first commercial break. So, you are listening to Morning Mantra with your RJ Shruti Venkat, me Sunday Morning Companion. So, manamu mana celebration corner segment lo unnamandi. So, I still have some wishes lined up for our Chitti listeners. And next one is Ishan. Ishan is turning 10 today, and a sweet birthday wish to Ishan. Keep dreaming big and keep shining. And next which is little princess Veda. Veda is turning 4, and Veda, may your day be filled with lots of laughter and happiness, and a very very happy birthday. And ఒక స్పెషల్ విష్ కూడా ఉంది, బట్ బిఫోర్ దాట్ ఐ లైన్డ్ అప్ అనదర్ సాంగ్. సో స్టే ట్యూన్డ్ అండ్ బీ రైట్ బ్యాక్. అండ్ ఇంకా ఇంకా మాట్లాడుకుందాం.

back. That was a beautiful song. Amma enta cute untadu kada Anjali ee cinemalo. Okay, so let's continue, but before this song మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళాం. అండ్ కమర్షియల్ బ్రేక్ లో మీరు అందరు వినే ఉంటారు మన అందరూ వెయిట్ చేసే ద మోస్ట్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఇన్ డాలస్ ఏంటి అంటే మన రేడియో సురభి జాతర. అండ్ దిస్ టైమ్ వీఆర్ కమింగ్ బ్యాక్ బిగ్గర్, గ్రాండర్ అండ్ మోర్ ఎక్సైటింగ్ దాన్ ఎవర్. అండ్ గెస్ వాట్, ఈసారి బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే శ్రీ సీతారాముల వారి కళ్యాణం. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ కోలాటం కూడా ఉంది. ఎస్, అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆర్ మెగా కోలాటం. వాట్ యు కాల్ కొరియోగ్రఫీ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఆన్లైన్ లో. మేము మంచిగా వీక్ లో 2 డేస్ కలిసి కోలాటం ప్రాక్టీస్ చేస్తున్నాము. అండ్ ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, యూ స్టిల్ హ్యావ్ టైమ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో ఆన్ www.radiosurabhi.com/RSJ అండ్ రిజిస్టర్ చేసుకోవచ్చు అక్కడ. అండ్ ఆల్సో హైలైట్స్ ఏంటి అని అంటే ఫుడ్ లవర్స్ కి డెలీషియస్ ఫుడ్ స్టాల్స్ ఉండబోతున్నాయి. అండ్ ఫ్యాషన్ లవర్స్ కి డాజ్లింగ్ ఫ్యాషన్ షో కూడా ఉండబోతుంది. దట్ ఈస్ అమేజింగ్. అండ్ వీ ఆల్సో హ్యావ్ RJ అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్.

and Startup Street, and a big surprise finale is just waiting just for all of us. So I am so excited and I can't wait. And eppudu jaragabothundi manandarki telusu, this is scheduled for June 7, 2026 at Frisco Flyers. And like I said, Indaka, not only for Kolatam, for registrations, for anything that you need, for voting, nominations, and for tickets for Kalyanam, isar chala easy cheyadaniki, we have everything in place on www.radiosurbhi.com/RSJ. Do check out the website. Chala chala bondi, chala vibrant gondi, and it's very, very easy to navigate. And for any sponsorships, you can call us at 516-851-6919 or email admin@radiosurbhi.com. Mana jatarani, mana వేడుకలాగా జరుపుకుందాం. ఏమంటారు? నేను నేనైతే వస్తున్నానండి, అండ్ ఐ కాంట్ వెయిట్ టు మీట్ యు ఆల్ అండ్ ప్లే కోలాటం విత్ ఆల్ ఆఫ్ యూ. సో డూ మేక్ షూర్ దాట్ యు గైస్ ఆర్ కమింగ్ ఇన్. సో అది మన ఫస్ట్ అనౌన్స్మెంట్ ఈ రోజుకి. బట్ మనం మన సెలబ్రేషన్ కార్నర్ లో ఈ రోజు స్పెషల్ విష్ ఎవరికి అంటే, ఒక స్పెషల్ సెలబ్రేషన్ కూడా ఉంది మన రేడియో సర్బీ ఫ్యామిలీలో. మన ఆర్జే అనూహ్య ఈ రోజు వాళ్ళ హౌస్ వార్మింగ్ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆనెస్ట్లీ చాలా యంగ్ ఏజ్ లోనే ఓన్ హౌస్ కొనడం అనేది ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ కదా అసలు. అండ్ లైఫ్ లో ఇలాంటి మైల్ స్టోన్స్ ఓ మై గాడ్ నాకు కాఫీ టైం అయిపోయిందండి. మైల్ స్టోన్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. సో వన్స్ అగైన్ అంటే a very heartfelt congratulations to RJ Anuhya. Me new home, happiness, positivity, laughter to full ga undali, and I hope you create lots of beautiful memories in your new nest. So on that note, nenu inkoka chinna chinna chitti listeners ki inkoka manchi paata line up chesanu before we wrap up our celebration corner segment and move on to our health research segment. And thank you Andy, thank you all of you guys for actively participating in the celebration corner and making it a good hit. And mee support ilage eppudu undali ani korukuntunanu. So the other song is coming right up, but stay tuned and be right back.

దట్ వాస్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ రైట్. అమ్మ ఎంత క్యూట్ ఉందో ఆ సాంగ్ లో, నాకైతే బాగా ఇష్టం ఈ పాట కూడా. ఓకే సో టైమ్ ఎంత అయింది, 8:46 అయింది ఇప్పుడు. సో దట్ మీన్స్ టైమ్ ఫర్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విచ్ ఈస్ అవర్ హెల్త్ రీసెట్ సెగ్మెంట్. సో ఈ వీక్ నేను మాట్లాడదాం అనుకున్న మెంటల్ క్లటర్ అండ్ స్ట్రెస్ గురించి. ఎస్ దట్స్ రైట్, మెంటల్ క్లటర్ అసలు అదేమిటి అని అనుకుంటారా? మీరు అందరూ నోటీస్ చేసుంటారో లేదో, మనకి ఈ మధ్య కొద్దిగా ఫిజికల్ టైర్డ్నెస్ కన్నా మెంటల్ టైర్డ్నెస్ కొంచెం ఎక్కువ అయిపోతుంది అని అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ మెనీ ఆబ్వియస్ రీజన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ right now around us. Lot of us are suffering from unemployment kani, or finding new job opportunities, or be it anything, you know, mana work responsibilities, or you know, family responsibilities, mana future planning kani, and also mana phone notifications kuda. Somehow బ్రెయిన్ కి అసలు కంప్లీట్ గా రెస్ట్ దొరకట్లేదు అని నాకైతే చాలా చాలా ఈ మధ్య ఫీల్ అవుతున్నాను నేనైతే అసలు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, కొన్నిసార్లు మనం ఫిజికల్ గా ఏమీ చెయ్యకపోయినా కూడా చాలా ఇట్లా టైర్డ్ గా ఫీల్ అవుతూ ఉంటాము, అండ్ దాట్స్ బికాస్ ఆఫ్ మెంటల్ క్లటర్ వల్లే అంట. నేను రీసెంట్ గా ఈ వర్డ్ గురించి తెలుసుకున్నాను. సో ఈ రోజు ఒక స్మాల్ రిమైండర్ ఏంటి అంటే, లెట్ అస్ ఆల్ స్లో డౌన్ అండ్ ఒక 10 మినిట్స్ అన్ని పక్కన పెట్టేసి సైలెంట్ గా ఒక కాఫీ తాగుతూనో లేకపోతే అలా స్మాల్ వాక్ కి వెళ్ళండి. అండ్ also you know breathing exercises also makes a lot of difference, and mana mind ke kuda koncham breathing space kaval kada mari. So honestly rest ante laziness an kaadu, but sometimes it's really necessary and much needed. So aa calm sunday vibe tho నేను ఈ నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్ లైనప్ చేశాను. మీలో ఎంత మంది ఈ సాంగ్ గుర్తుపడతారో చూద్దాము. దిస్ ఈస్ అ వెరీ ఓల్డ్ సాంగ్ ఆఫ్ చార్మి. ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 14-15 ఇయర్స్ క్రితం వచ్చిందో ఆర్ మోర్ దెన్ దట్ అనుకుంటా, బట్ అప్పట్లో బాగా వినేదాన్ని. బట్ నాకు ఇది రీసెంట్ గా నేను నాకు నోటీస్కి వచ్చింది, దెన్ ఐ థాట్ ఓకే ఐ షుడ్ ప్లే ఇట్ హియర్. సో హియర్ వి గో.

Welcome back. You are listening to Morning Mantra with your RJ Shruti Venkat. Me Sunday morning companion. Entha mandi paata gurtupettaru nakaithe asalu chaala chaala ishtamaina paata and I ఇలా వినగానే మన షో ఇస్ ఆల్ అబౌట్ నాస్టాల్జియా రైట్ సో ఇది ఇలా వినగానే అలా ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాను అనమాట నేను కూడా సో వెరీ సూన్ మనము ఇంకొక కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతాం సో వెళ్ళిపోయే ముందు మనము మన హెల్త్ రీసెంట్ సెగ్మెంట్ లో మెంటల్ క్లటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో సమ్ టైమ్స్ మన బ్రెయిన్ కి పాజ్ బటన్ ఉండాలి అని అనిపిస్తుంది విచ్ ఇస్ అబ్సల్యూట్లీ వ్యాలిడ్ అండ్ రైట్ అండ్ యునో ఎస్పెషలీ ఉమెన్ ఆర్ మామ్స్ అయితే ఫిజికల్లీ రెస్ట్ తీసుకున్నా కూడా మెంటలీ మాత్రం ఆల్వేస్ యాక్టివ్ గానే ఉంటాం కదా లైక్ యూనో అమ్మో అలా అని చెప్పి నేను మెన్నికి స్ట్రెస్ ఉండదని నేను అనట్లేదండి బట్ బికాస్ ఐఎమ్ అ మామ్ అండ్ ఐఎమ్ అ ఉమెన్ సో ఐఎమ్ టాకింగ్ ఆన్ దట్ పర్స్పెక్టివ్ యూనో మాకైతే రేపు ఏం చేయాలి ఇంట్లో ఏముంది పిల్లల స్కెడ్యూల్ ఏంటి అండ్ సమ్హౌ బ్రెయిన్ అట్లా బ్యాక్గ్రౌండ్ లో ప్లానింగ్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది కదా సో అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ అప్లైస్ టు ఆల్ ఫాదర్స్ అండ్ మెన్ ఆల్సో యూనో ఆఫ్ కోర్స్ పేరెంటింగ్ అంటేనే ఒక కలెక్టివ్ ఎఫర్ట్ మా ఎలా అయితే మేము we try to be in the back end and do a lot of things for them and some of the parents fathers especially my employee nenu you know if I take care of all her other needs and stuff you know her father is responsible for taking her to the driving her to the classes waiting for her and bringing her back home so we both equally like you know share our responsibilities so mental clutter gunchi maatladukunte entante so what I'm trying to say is టేక్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ మైండ్ కామ్ గా ఉంటేనే మనం బెటర్ గా థింక్ చేయగలం బెటర్ గా రియాక్ట్ అవ్వగలం సో సమ్ టైమ్స్ స్మాల్ థింగ్స్ లైక్ ఇగో ఇట్లా ఓల్డ్ సాంగ్స్ వినడము ప్లాంట్స్ కి వాటర్ పోయడము

లేదా అమ్మతోటో అక్కలతోటో చెల్లెలతోటో అన్నయ్యలతోటో తమ్ముళ్ళతోటో ఫోన్ లు మాట్లాడటము మైండ్ కి చాలా ఇట్లా రీసెట్ ఫీలింగ్ ఇస్తాయి కదా. నాకైతే సండే ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడడం చాలా ఇట్లా రీసెట్ ఫీలింగ్ వస్తుందండి. ఐ లుక్ ఫార్వర్డ్ టు కమింగ్ హియర్ ఎవ్రీ వీక్ అండ్ సిట్ హియర్ టాక్ టు యూ, యునో, టాక్ టు యూ అబౌట్ థింగ్స్, లిసన్ యువర్ పర్స్పెక్టివ్ అండ్ యునో సెలబ్రేట్ యువర్ స్పెషల్ మూమెంట్స్. నాకు ఇవన్నీ చాలా చాలా ఇట్లా థెరప్యూటిక్ అనిపిస్తాయి అండ్ ఐ ఎంజాయ్ ఐ నో కమింగ్ హియర్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు ఎవ్రీ వీక్ ఎప్పుడు వస్తుందా సండే అని అనుకుంటూ ఉంటాను. సో సరే, ఇప్పుడు మనము కమర్షియల్ తర్వాత ఒక స్మాల్ ఫన్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాము. సో ఇది మన తెలుగు సినిమా నాస్టాల్జియా లవర్స్ కోసము. సో ఇట్స్ అ వెరీ క్విక్ మూవీ ట్రివియా సెగ్మెంట్ అండ్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు పార్టిసిపేట్ అండ్ ఆన్సర్ తెలిస్తే మీరు పార్టిసిపేట్ చేయాలి నాకు చెప్పాలి అనుకుంటే యూ కెన్ కాల్ మీ అట్ 972-636-1966 అండ్ ఐ హ్యావ్ లైన్డ్ అప్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ అండ్ వీ విల్ బీ రైట్ బ్యాక్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Manashanti, mental peace, masala dosa.
1: శ్రీ కృష్ణ విలాస్ కి రండి, 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: Chepan sir, what you'd like to order?
4: Baya, in the specials me lagara?
3: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B extruded special thali, bisbella bhaji, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus jam, amti paneer tikka, chami kava paratha.
4: Endu bro, ganni cheppino, nen specials matrame adina.
3: Inka unnai, cheppantara? Meeru eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A to B Texas.com. Perfect for dine-in, takeaway or full service.
5: Welcome back. You are listening to Radio CB 107.9 FM HD3, Dallas's number one Telugu radio. Nenu mi RJ Shruti Venkat, mi Sunday morning companion on Morning Mantra. సో టైమ్ 9 అయిపోయింది, అందరూ ఇప్పుడే లేచుంటారు. సో వెరీ గుడ్ మార్నింగ్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ. సో కమర్షియల్ కి ముందు నేనేం చెప్పాను అంటే, 9 కమర్షియల్ అయిపోయిన తర్వాత అంటే 9:04, 9:05 నుంచి మనం మార్నింగ్ మంత్రాలో కొంచెం ఫన్ యాడ్ చేద్దాము అని చెప్పి, ఈ వీక్ నేను మన తెలుగు సినిమా నాస్టాల్జియా లవర్స్ కోసము ఒక క్విక్ మూవీ ట్రివియాతో వచ్చేసానండి. సో లెట్ సీ హౌ దిస్ విల్ గో. మీకు పార్టిసిపేట్ చేయాలి అనిపిస్తే, మీకు ఆన్సర్స్ తెలిస్తే మాకు కాల్ చేయండి అట్ 9726361966. అండ్ నాకు కమర్షియల్ అప్పుడు నాకు ఒక కాల్ వచ్చిందండి ఫ్రమ్ చందన గారు అండ్ వర్షిత్ ఫ్రమ్ ఆస్టిన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నేను కమర్షియల్ కి ముందు చార్మి గారు సాంగ్ ప్లే చేశాను అండ్ ఐ ఆస్క్డ్ ఎవరికైనా గుర్తుందా ఈ సాంగ్ అని. సో ఆవిడ గుర్తుపెట్టారు, ఎగ్జాక్ట్లీ నీ తోడు కావాలి, దట్స్ కరెక్ట్ అండి. బట్ చందన గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ మీరు అడిగిన సాంగ్ లైన్అప్ చేశాను. బట్ లెట్ స్టార్ట్ విత్ ద ట్రివియా ఫస్ట్ అండ్ దెన్ ఐ విల్ స్టార్ట్ ప్లేయింగ్ యువర్ సాంగ్. సో ఈ రోజు ఏంటి అని అంటే, నేను ఒక కామెడీ బిట్ ప్లే చేస్తాను అండ్ ప్లే చేసిన తర్వాత ఐ విల్ ఆస్క్ ద క్వశ్చన్ అండ్ మీలో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే యూ కెన్ కాల్ మీ అండ్ ఐ టేక్ యువర్ కాల్స్ ఆఫ్ ఎయిర్. ఓకే, సో లెట్ స్టార్ట్ ఆర్ ఫస్ట్ క్లిప్ ఫార్ టుడే. వచ్చేస్తుంది.
6: ఎప్పుడైనా రావచ్చు, రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు.
7: బాగా చెప్పారు.
6: ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా?
7: అదే సార్, అలా మాట్లాడతారు. 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్ గా ఉంటానండి, అక్కడ పడితే అక్కడ కూర్చోను. ఎప్పుడైనా రావచ్చు.
5: ఆల్రైట్, సో విచ్ మూవీ ఈస్ దిస్ సీన్ ఫ్రమ్? And inka two questions unnai, but first let's start with which movie is this scene from. Meelo evarikaina answer telisthe Call me at 972-636-1966. And meanwhile, Chandana garu, me request chesina Usha R.P. Patnaik gari combination song lineup chesanu, and it's coming right up for you. I hope you will enjoy.

0: నేమ్స్ ఏంటి అని అడిగాను. సో అది గుర్తు రాలేదు. సో దాట్ ఈస్ ద క్వశ్చన్. ఐమ్ గోయింగ్ టు ప్లే ద క్లిప్ అగైన్. ఎవరికైనా గుర్తు ఉంటే యూ కెన్ కాల్ మీ అట్ 972-636-1966. అండ్ హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ మీ రిక్వెస్ట్ చేసిన మురారి సాంగ్ ఇస్ కమింగ్ రైట్ అప్. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ ప్లే దిస్ క్లిప్ వన్స్ అగైన్.
1: రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదే సార్ అలా మాట్లాడతారు. 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను.
0: Well, that was a movie clip. So, question ఏంటి అంటే ఈ మూవీలో ఈ ఇద్దరి క్యారెక్టర్స్ నేమ్స్ ఏంటి? నాట్ దే రియల్ నేమ్స్, మూవీలో క్యారెక్టర్ నేమ్స్ ఏంటి? మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కాల్ చేయండి అట్ 972-636-1966. సో ఇప్పుడు బిఫోర్ ఐ ప్లే ద సాంగ్, నేను ఒక అనౌన్స్మెంట్ తో మళ్ళీ వచ్చేసాను. దట్ ఈస్ అబౌట్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదీరా అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగ్స్ యూ ద రేడియో సురభి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్ బోర్డ్ షోస్ ఆన్ రేడియో సురభి. జాయిన్ ది ఎక్సైట్మెంట్ ఎవ్రీ సాటర్డే ఫ్రమ్ 11:30 AM టు 12:30 PM అండ్ ట్యూస్డేస్ డ్యూరింగ్ ఆర్ సురభి డిటోర్ ఫ్రమ్ 5:30 PM టు 6:30 PM. సో దిస్ ఈస్ బ్రాట్ టు యూ బై India Cash and Carry and Madeira and Masala, and this is only on Radio Surabhi. And then also for people living in Austin, Cedar Park area, India Bazaar ochesindandi asalu. And then, oh yeah, May 15th, 16th and 17th, 3 days non-stop fun, food and full-on celebrations jaragabothunai. You're going to get freebies, raffle prizes and exclusive deals, kids fun, photo booths and live treats, sugar cane juice kudundanta, chaat undanta, and all your favorite bites at Rajala's Kitchen. And don't miss it. This is not just shopping, it's a full celebration. Meerandaru Radio Surabhi follow ayyavallu chuse untaru. Ninna mana Rajeshwari garu and then few of our RJs like Dheeraj or Sirisha Vidya villandaru akkadiki vellaru and they had so much fun. And meerandaru kuda try cheyandi and definitely this is going to be very exciting. So I have lined up Harish garu's request right now, so adi play chestunanu. But the question still remains same. Meelo evarikaina aa మూవీలో ఆ ఇద్దరి క్యారెక్టర్స్ నేమ్స్ ఏంటి తెలిస్తే కాల్ చేయండి అట్ 972-636-1966. ఏంటిది? ఓకే, వచ్చేసింది.

0: ಕಸಪ ಅತಿ ಕೋತಲ್ಲ ನಿಮ್ಮಬ್ಬುಲ ಮಧ್ಯನದಾಗಿದಾಗ.
1: ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. That was a beautiful song from Murari movie. Harish Garu, I hope you enjoyed this song. So, naku answer movie peru aithe ostundandi. Nenu clip gurinchi play chesi adigaanu kada, evaru aa characters perlu ani. So, antunnaru poddu poddune perlu ela gurtuntayandi, movie aithe gurtundi antunnaru. Okay, so I will reveal the answer. అందులో బ్రహ్మానందం గారి పేరు గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, అండ్ దెన్ ఏవిఎస్ గారి పేరు బొక్క. వావ్. సో ఇప్పుడు ఇంకొక క్లిప్ లైన్అప్ చేశాను. సో లెట్స్ సీ ఇఫ్ ఎనీవన్ కెన్ గెస్ వాట్ దిస్ ఈస్ అబౌట్.
2: పేరు చెప్పండమ్మా.
3: అంజలా జిలేబీ.
2: అంజలా జిలేబీ. అబుల్ నీ పేరేంటమ్మా?
3: శిల్పా శెట్టి.
2: శిల్పా శెట్టి. నీ పేరు?
3: సోనాలి బిందే.
2: ఏం బిందే?
3: సోనాలి బిందే.
2: పేరు చెప్పండమ్మా.
3: అంజలా.
1: సో విన్నారు కదా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇది ఏ మూవీలోని సీన్? It is a very old movie, Andy. So, let's see if anyone can guess. And meanwhile, Nenu inkoka

బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను యాజ్ పర్ ద రిక్వెస్ట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే దాట్. సో వన్స్ అగైన్ ద క్వశ్చన్ ఈస్, ఈ సీన్ ఏ మూవీలోనిది? యూ కెన్ కాల్ మీ అట్ 972-66-1966. మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, బట్ మీన్ వైల్ లెట్స్ ప్లే దిస్ సాంగ్.

0: Exploring possibilities with Radio Surabhi. Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: అవుతుంది
0: బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. Radio Surabhi revisits.
2: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
3: ఆహా శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తాని. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై ఫ్రూట్ ఇన్ అమెరికా, చౌరస్తా.
0: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
5: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
7: సారీ అబౌట్ దట్, నేను యాక్సిడెంటల్ గా అన్ని మైక్లో ఆన్ చేసాను స్టూడియోలో ఉన్నవి. బట్ ఎనీవేస్ వెల్కమ్ బ్యాక్. యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సిర్బీ 107.9 FM HD3. నేను మీ ఆజ శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్. సో కమర్షియల్ కి ముందు మనము మన మూవీ ట్రివియా సెగ్మెంట్ లో ఉన్నాం అనమాట. నేను ఒక క్లిప్ ప్లే చేశాను అండ్ అది ఏ మూవీలోనిది అని అడిగాను. సో కాల్ అయితే రాలేదు కానీ నా ఫ్రెండ్ అయితే టెక్స్ట్ చేసి మూవీ పేరు చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ మాన్ సార్, బతికిచ్చావు. నేను అనుకున్నా బాబు నిజంగానే అంత ఓల్డ్ అయిపోయిందా, ఎవరికి గుర్తులేదా అని చెప్పి అనుకున్నా అసలు కాల్ రాకపోయేసరికి. బట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద మూవీ మాణిక్యం, శ్రీకాంత్ అండ్ దేవి అని అనుకుంటా వాళ్ళిద్దరు నటించిన మూవీ అది. ఇట్స్ బ్యూటిఫుల్ మూవీ. సో మనము నెక్స్ట్ క్లిప్ ప్లే చేసేద్దాము. ప్లే చేసిన తర్వాత ఇది నాకు తెలిసి చాలా మంది గుర్తుపడతారు అని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ.

విన్నారు కదా. సో క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇది చాలా అప్పట్లో చాలా చాలా కామెడీ మూవీ అండ్ చాలా ఫేమస్ కూడా. సో ఈ మూవీ పేరేంటి అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రైమ్ క్యారెక్టర్స్ ఉంటారు హూ ఆర్ వెరీ వెరీ ఫేమస్, వాళ్ళు ఎవరు? సో మీన్ వైల్ ఇంకొక సాంగ్ లైన్అప్ చేశాను, వింటూ ఉండండి. ఐ విల్ బి రైట్ బ్యాక్.

0: Wow, that was Pawan Kalyan's song for you all and for me also. But ee song play out in time lo naaku callers call chesarandi. Nenu intaku mundu Manikyam movie lo clip play chesinappudu phone asalu mogaledu. Naaku kangaru vachindi enti evaraina vintunara leda leka anta paata clip pettananani. But nenu ee song ki mundu play chesina clip aithe asalu adi vinagane mana listeners andaru automatic ga connect ayyaru, phone lo ettesaru, naaku call chesesaru. The first caller was Chandana garu. Chandana garu, thank you so much for calling again, Andy. Yes, you guessed it right. This is from our famous and the most favorite movie for all of us, Chitram Balare Vichitram. And you know, ee movie inni years aina kuda andarki asalu atla manasuki touch ayi untundi kada. And I also got call from Sri Lakshmi garu. Thank you so much, Andy. And Praveen garu, Praveen garu aithe movie lo Naresh ki Srimantam chestaru kada asalu adi kuda gurtu techukunaru. And that was really fun, Andy. And naaku idi chaala chaala naaku అన్నయ్యకి ఇది చాలా చాలా ఫేవరెట్ మూవీ. అసలు మేము రియల్ లైఫ్ లో ఏదైనా రెఫరెన్స్ చేసుకోవాలి అని అంటే ఈ మూవీని మాత్రం అసలు ఎప్పుడు రెఫరెన్స్ చేసుకుంటూనే ఉంటాం మేమిద్దరం. ఎస్పెషలీ బ్రహ్మానందం గారు అయితే అసలు అదరగొట్టారు. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా నేను ఏం అడిగాను అని అంటే, అబ్రప్ట్ గా కాల్లో ఈ మూవీలో ఫోర్ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరో గుర్తుందా అని అడిగాను. అందరూ గుర్తు పెట్టుకున్నారు. అండ్ చందన గారు అయితే నేను ఈ ప్రేయర్ రోజు మా ఇంట్లో ప్రే చేస్తానండి అని చెప్పన్నారు. దట్ వాజ్ సో స్వీట్. సో ఇట్స్ బ్రహ్మానందం గారు, నరేష్ గారు, మహర్షి గారు అండ్ శుభలేఖ సుధాకర్ గారు ఫోర్ మెయిన్. అండ్ దేర్ ఇస్ ఆల్సో కోటా శ్రీనివాసరావు గారు. అసలు అమేజింగ్ అమేజింగ్ యాక్టర్, యాక్టింగ్ అసలు ఆయనదైతే. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇప్పుడు ఇంకొక మూవీ, ఇంకొక ఫేమస్ మూవీ క్లిప్ అయితే లైన్అప్ చేశాను. బట్ ఈ మూవీ క్లిప్ లో నేను చాలా క్వశ్చన్స్ తోటి వచ్చాను, బికాస్ ఇట్ ఈస్ అల్టిమేట్ కామెడీ అండ్ నాకు తెలిసి అందరూ కనెక్ట్ అవుతారు. సో లెట్స్ లిసన్ టు దిస్ అండ్ ఐ విల్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే యూ నో వేర్ టు కాల్ మీ రైట్, 972-636-1966.
1: మరి కట్టగాడుకులు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? ఆవిడే పసుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆరు ఎంత సంవత్సరం అయిపోయింది, అయితే పుట్టు మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి పుత్ర పత్తి? అదేమాట మామగారు, వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంట అమ్మాయి దగ్గర. మరి నగలు అవి? ఓ బంగారు వెళ్తాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళు, ఓ హెచ్చరికి వారి. అంతేనా? కాపురాన్ని పడిపేటప్పుడు స్టీల్ సవాళ్ళు, ఓ ఉషా కుట్టు మిషన్, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, రెండు దాడిలు ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరగరుపుకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగ పడుచు లాంటినాను అర్ధనోటి పదహారులు, రెండు ప్యాంట్లు, రెండు తొక్కాలు, రెండు లోచెడ్డీలు, రెండు దెబ్బల బనీలు, ఓ కరింపీడి కట్ట, రెండు అక్కిపెట్టి ఇక చాలు థ్యాంక్స్.
0: విన్నాను కదా. సో మనందరికి ఈ మూవీ తెలిసే ఉంటుంది, బట్ ఐ వుడ్ స్టిల్ టేక్ ఎ ఛాన్స్ అండ్ లెట్ యు ఆల్ గెస్ ఇట్. ఈ మూవీ పేరు ఏంటి అండ్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే నగలు లిస్ట్ ఏంటి, ఆయన నగలు లిస్ట్ చెప్తారు, నగలు లిస్ట్ ఏంటి అది వింటూ ఉండండి. ఐ విల్ బి రైట్ బ్యాక్ అండ్ ఐ ఆమ్ ప్లేయింగ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ యూ గైస్.

0: Welcome back. You're listening to me, RJ Shruti Venkat, on Morning Mantra, me Sunday Morning Companion. So, నేను సాంగ్ కి ముందు ఒక క్లిప్ ప్లే చేశానండి. సో నాకు అసలు కాల్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. టు స్టార్ట్ విత్, భాస్కర్ గారు కాల్ చేశారు. సో నేను అడిగిన క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, ఇది ఏ మూవీలోని క్లిప్? ఆబ్వియస్లీ అందరూ గుర్తు పెట్టుకున్నాము. అసలు సచ్ అమేజింగ్ రెస్పాన్స్ అండి. అసలు భాస్కర్ గారు, సుష్మా గారు, సునీత గారు అందరూ కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, దిస్ ఇస్ ఫ్రమ్ అవర్ మోస్ట్ ఫేవరెట్ జంబలకిడి పంబ. సో ఇందులో నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాను. సో ఐ గోనా కంటిన్యూ విత్ ద సేమ్ క్లిప్ బికాస్ ఇది చాలా మంది కనెక్ట్ అయ్యారు అండ్ చాలా మంది నవ్వుకుంటున్నారు కూడా ఆనందంతో సినిమా రికగ్నైజ్ చేసి. సో బేసికలీ నా ఇంకో క్వశ్చన్ ఏంటి అని అంటే, ఫస్ట్ క్లిప్ విందాం, దెన్ క్వశ్చన్ అడుగుతాను.
1: మరి మీరు అడిగింది చేతిలో పెట్టుండేవాళ్ళం, ఇప్పుడు ఆరతి ప్రేమ సంసారం అయిపోయింది. అయితే టూటూ మంత్రం పెళ్లి చేస్తారా ఏమిటి కొత్తలోపతి? అదే మాట మామగారు, వాడి పేరు మీద బ్యాంకు ఉందంట అమ్మాయి దగ్గర. మరి నగలు అవి ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళం, ఓ హెచ్చరిక వారి. అంతేనా, కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సవాళ్ళు, ఓ ఉషా కుట్టు మిషన్, కరెంట్ ఇస్త్రీ పెట్టే ఓ మడతమంటం, రెండు దాడిలు ఆవకాయపడి, ఓ డబ్బాడు ఊరగరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగ పడుతున్నాను, అర్ధ నోటు 16, రెండు ప్యాంట్లు, రెండు పొక్కాలు, రెండు లో చెట్టీలు, రెండు దెబ్బల పన్నీళ్లు, ఓ కరింపీడి కట, రెండు అక్కిపెట్టి ఇక చాలు. థ్యాంక్స్.
0: విన్నారు కదా? సో నా ఇంకో క్వశ్చన్ ఏంటి అని అంటే, బ్రహ్మానందం గారు కట్న కానుకల్లో ఫస్ట్ నగలు ఏంటి అని చెప్పి నగలు లిస్ట్ చదువుతారు కదా, ఆ లిస్ట్ ఏంటి? యాజ్ ఈజ్ గా ఎవరైనా చెప్పగలిగితే కాల్ మీ అట్ 972-636-1966. ఆల్సో బిఫోర్ ఐ ప్లే అ సాంగ్, సుష్మా గారు హెస్ రిక్వెస్టెడ్ టు కన్వే బర్త్డే విషెస్ టు హర్ బ్రదర్ సాకేత్ అండ్ హీ సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే ఆన్ ద 15th of May. Saket, a very, very happy belated birthday. I really, really hope you had a blast. And I hope, you know, this year turns out to be beautiful, amazing, and with lots and lots of good memories. And all the very best. So, nenu inkoka song line.

0: చింతక చెడతారు మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్తరు భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ వర్తగా మారకు బ్యాచిలర్ షాదీ మాటే వద్దు గురు సోలో బ్రతుకే సో బెటర్
1: వెడ్రా.

అర్థం బీ కేర్ఫుల్ బ్రదరు అర్థ కమారకు బ్యాచిలరు షాదీ మాటే వద్దు గురు సోలో బ్రతికి చూపెట్టరు అవును

0: ಬಿ ಕೇರ್ಫುಲ್ ಬ್ರದರ್ ಅರ್ಥಕ ಮಾಡಕ್ಕೆ ಬ್ಯಾಚಿಲರು ಶಾದಿ ಮಾಡಿ ಒದುರು ಸೋಲೋ ಬದುಗೆ ಸೋ ಬೆಟರು.
1: Welcome back. That was a beautiful song from the movie Money. So, and just like that, mana Sunday morning kuda almost end ko chesindandi. Ante mana morning mantra show antunnamata. So, honestly, ee roju full nostalgic ride laga anipinchindi kada. Konni manchi beautiful old songs and comedy scenes and then callers nunchi response, mana celebrations anni kalisi chaala warm ga anipinchayi. కొన్నిసార్లు లైఫ్ ఫాస్ట్ గా వెళ్తుంటే ఇలాంటి స్మాల్ మెమరీస్ మనం కొంచెం స్లో చేసి అలా స్మైల్ చేస్తాయి కదా. అసలు దాట్స్ ద బ్యూటీ ఆఫ్ నాస్టాల్జియా అండ్ అది మన షో థీమ్ ఎవ్రీ వీక్ నాస్టాల్జియా. అండ్ ఇంకా మన స్పెషల్ సెలబ్రేషన్ కార్నర్ సెగ్మెంట్ కి ఎవ్రీ వీక్ యాక్టివ్లీ పార్టిసిపేట్ చేస్తూ మీ ఫ్యామిలీ బర్త్డేస్ ఆర్ యానివర్సరీస్ ఆర్ హౌస్ వార్మింగ్స్ అండ్ స్పెషల్ మూమెంట్స్ నాతో షేర్ చేస్తున్న అందరికి అ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ అండి. ఆనెస్ట్లీ మీ సపోర్ట్ అండ్ లవ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ అండ్ మన స్మాల్ హ్యాపీ మూమెంట్స్ ని ఇలా కలిసి సెలబ్రేట్ చేయడం చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా. నాకైతే అసలు సెలబ్రేషన్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ ని నాతో స్పెండ్ చేసినందుకు thank you so much mana radio sirbi listeners and mee sunday rest of the day happy ga peaceful ga gadavali ani korukuntunanu. This is your RJ Shruti Venkat signing off for now. Stay happy, stay kind and keep smiling always. Malli next sunday kaludam, same place, same warmth, same vibe, only on radio sirbi 107.9 fm HD3. And I've lined up another beautiful Pavan Kalyan garu song as per the request. And ta-ta, bye-bye, see you next week. But stay tuned.

0: గుడ్ మార్నింగ్. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారమయ్యే సిగ్నేచర్ షోకి హార్దిక స్వాగతం. మా సిగ్నేచర్ షో జింగిల్ విని ఎన్ని రోజులైంది మీరు? ఆల్వేస్ అసలు ఒక ఎంత మూడ్ ఎలా ఉన్నా కూడా మ్యూజిక్ వింటే ఇట్లా మెలకు వచ్చి ఇంకా ఓకే లెట్స్ గో అన్నట్టుండేది. దాదాపుగా నేను రేడియో చేయడం మొదలెట్టింది 2022. అప్పటి నుంచి అప్పుడు సాటర్డే సండే 10 to 12 చేసేవాళ్ళం కదా. సో అప్పుడు సిగ్నేచర్ షో మొదలయ్యే ముందు ఈ జింగిల్ తోటి షో మొదలెట్టేవాళ్ళం. ఇంతకీ ఇవాళ ఎవడు మాట్లాడుతున్నాడు రేడియోలో అని అనుకుంటున్నారా? నేనండి, మీ వేణు చెరుకుపల్లి. ఎలా ఉన్నారు? మీ వీకెండ్ సుఖమయంగా సంతోషంగా ప్రశాంతంగా గడుస్తోందని ఆశిస్తూ వెల్కమ్ టు ద షో. అమ్మో, ఈ వీకెండ్ మాత్రము ఎంత తిరిగానంటే, నేను అఫ్ కోర్స్ కార్లో లేని అనుకోండి, అదే మైల్స్ కనుక పెట్టి నాన్ స్టాప్ గా వెళ్ళుంటే ఏ ఆస్టిన్ కో హ్యూస్టన్ కో వెళ్ళి వచ్చేవాడిని. బట్ డాలస్ లోనే అంతగా తిరిగాను, బట్ ఫర్ ఫన్, సో నాట్ బ్యాడ్. ఎనీవేస్, ఈ వారాంతంలో మీ సమయాన్ని మాతో గడుపుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ కార్యక్రమాన్ని ఒక మంచి పాటతోటి మొదలెడదాము. ఆ పాట అయిన తర్వాత ఇవాళ నేను ఎంచుకున్న థీమ్ ఏంటో మీకు తెలియజేస్తాను. లెట్స్ గో లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెలడీ. మెలడీ కాదు, మెలడీ అనొచ్చా? అనొచ్చేమో. సరే, వినేద్దాం పాట. పాట విన్నాక మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం.
1: మంగళ దాటి నేరాలి మన ఊరు నేరాలి.
0: ఇది పాట.
2: శివ పూజకు చివరి

కొన్ని పాటలు మనము మనకిష్టమైన హీరో నటించిన సినిమా అని వింటాం, కొన్ని పాటలేమో హీరోయిన్. కొన్ని రేర్ ఒకేషన్స్ లో మనకు నచ్చిన డైరెక్టర్ ఉన్నారు అని అని ఆయన పాటలు వింటాం, మణిరత్నం ఇలాంటి వాళ్ళు. కొన్ని పాటలేమో మనకిష్టమైన నేపథ్య గాయకులు పాడారు అని ఆ పాటలు నచ్చుతాయి మనకి, అండ్ అవి వింటాం. కొన్ని చాలా అరుదైన పరిస్థితుల్లో మనకు నచ్చిన లిరిసిస్ట్, ఆ లిరిసిస్ట్ కోసము ఆయన రాసిన పాటలు, ఆయన ఆవిడ వాళ్ళు రాసిన పాటలు వినటానికి కోసం ఆ పాటలు వింటాము, అండ్ ఆ పాటలు మనకు నచ్చుతాయి కూడా. ఇంతకుముందు మనం విన్న పాట అలాంటిదే. అఫ్ కోర్స్ చాలా చాలా రీజన్స్ ఉన్నాయి ఇక్కడ డైరెక్ట్. అది ఈ కాంబినేషన్ ఒక అద్భుతమైన కాంబినేషన్. కె విశ్వనాథ్ గారు, బాలుగారు, సుశీలమ్మ, సిరివెన్నెల సీతారాం శాస్త్రి, వీళ్ళందరూ అట్లా ఒక అది వాళ్ళు ఏమంటారు స్టాల్వర్ట్స్, వాళ్ళందరూ కలిసి తీస్తే అవుట్పుట్ అలా ఉంటుంది. అండ్ ఇంకో విషయం పంచుకోవాలండి మీతోటి, ఏంటంటే అది నేను ఒక 2 డేస్ బ్యాక్ ఏదో పాట ఇలాగే నా ప్లే లిస్ట్ లో స్పాటిఫైలో వస్తే ఎంత బాగా రాశారు శాస్త్రి గారు అని అనుకుని అప్పుడే డిసైడ్ చేసుకున్నాను అనమాట. ఏంటి ఇవాళ ఇది లాంగ్ పెండింగ్, నాకైతే చాలా మంది చేస్తుంటారు, మేబీ నేను కూడా చేశాను శాస్త్రి గారి మీద షోస్ చాలానే చేశాను, బట్ ఇవాళ కొంచెం ఒక చిన్న ట్విస్ట్ తోటి చేద్దామని. అండ్ ఇదే టాపిక్ మీద నేను నా ఫ్రెండ్ ప్రసాద్ వర్మ చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా, సో ఫైనలీ ఇవాళ చేసే అవకాశం వచ్చింది. సో వేర్ ఐ వాస్ గోయింగ్ ఇస్ శాస్త్రి గారు ఆ పాట వింటున్నప్పుడు అబ్బా ఎంత బాగా రాశారు శాస్త్రి గారు, ఆయన మీద షో చేయాలి అని అనుకున్నాను అనమాట. సరే ప్లేలిస్ట్ సమకూరుస్తున్నప్పుడు అది కంపైల్ చేస్తున్నప్పుడు జస్ట్ ఒకే క్యూరియస్ గా శాస్త్రి గారి పుట్టినరోజు ఎప్పుడు అబ్బా అని వెతికితే ఇంకో 2 డేస్ లో మే 20th. సో ఆ యూనివర్స్ మనకి అలా ఒక ఆ కోయిన్సిడెన్స్ ని క్రియేట్ చేసిందేమో అనిపించింది. సో అండ్ ఐ వాస్ వెరీ కన్విన్స్డ్ ఓకే నేను ఇవాళ ఇంకా ఆయన మీద చేయాలి షో అనేసి. సో ఇవాళ మనం షో ఇవాళ కార్యక్రమంలో మనము శాస్త్రి గారి పాటలు వింటూ అండ్ అవి ఆయన రాసిన కొన్ని కొన్ని నాకు ఇష్టమైన పదాలు అవి వాటి గురించి చెప్తూ వెళ్తాను. బట్ మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఏంటంటే నా రిక్వెస్ట్, శాస్త్రి గారు రాసిన పాటల్లో మీకు నచ్చిన పాట ఏది అండ్ ఎందుకు నచ్చింది, దాంట్లో స్పెషల్ గా ఏ వాక్యం మీకు బాగా నచ్చింది అండ్ యూ కుడ్ రిలేట్ అండ్ వెంటనే కనెక్ట్ అయిపోగలిగారు అలాంటివి మీరు నాతో షేర్ చేసుకుంటే మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఈ పాటలో ఒక స్టాన్స్, పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యాసుందరి, తూర్పు వేదికపై వేకువ నర్తకివై, తూర్పు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చిందని. సో దీంట్లో పడమర పడగలపై మెరిసే తారలకై అంటే ఆయన శాస్త్రి గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మనకి ఒక సన్సెట్ కి సన్ రైజ్ కి పెద్ద తేడా ఉండదు అంటారు. ఎలా, నాకు ఐ వాస్ క్యూరియస్ ఎందుకు తేడా ఉండదు అంటే, ఓకే బ్లాక్ అండ్ వైట్ లో మనకి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఒకటి తీస్తే రెండు, ఒక సన్సెట్ కి సన్ రైజ్ కి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ తీస్తే అండ్ అవి చూస్తే మనకి ఏది సన్ రైజ్ ఏది సన్సెట్ అని మనం డిఫరెన్షియేట్ చేయలేము కదా. సో అలాగా చేస్తున్నప్పుడు అక్కడ పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకై, అది ఏదో తెలియకుండా అలా వెళ్ళిపోవద్దు, అక్కడ ఒక సన్ కనపడింది కదా అది సన్ రైజ్ అనుకుని మనకి డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. అలాగే తూర్పు వేదికపై అంటే క్లారిటీ తెచ్చుకుని వేకువ నర్తకివై, నీ టాలెంట్, షీఈస్ అ డాన్సర్ భానుప్రియ ఈ సినిమాలో, వేకువ నర్తకివై ధాత్రిని గురిపించే కాంతులు చిందని. అండ్ దీనికి ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది, యాక్చువల్లీ దీని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను బట్ ఐ హ్యావ్ టు. పడమర పడగలపై అంటే వెస్టర్న్ కల్చర్, వెస్టర్న్ ఆర్ట్స్ ఉంది దాని మీద, దాంతో ఫ్యాసినేట్ అయిపోయి అటువైపు వెళ్లకు, నీకు నేటివ్ గా యువర్ డాన్సర్, సో నీ టాలెంట్ ని ఉపయోగించి అంటే నీకు ఆ టాలెంట్ వచ్చిందే 10 మందికి పంచుకోవడానికి అనేసి ఒక అర్థం కూడా ఉంది. బట్ అది కాదు తను, వాట్ ఐ మెంట్ ఈస్ దట్స్ నాట్ ఇట్ అని శాస్త్రి గారే ఆయన మాటల్లోనే చెప్పారనమాట. సరే ఓకే, సో ఇవాళ అగైన్ వెల్కమ్ టు ద షో, మనం ఇవాళ శాస్త్రి గారు స్పెషల్ చేద్దాము ఫర్ 2 రీజన్స్, నాకు అనిపించింది కాబట్టి అండ్ ఇంకొక 2 డేస్ లో శాస్త్రి గారి జయంతి,
వస్తుంది కాబట్టి మనము ఆయన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన పాటలు వింటూ మనం వెళ్ళిపోదాము. తర్వాత పాట అగైన్ నాకు నచ్చిన పాటలు, నాకు ఎందుకు నచ్చిందో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను వినిపించే పాటల్లో. బట్ ఐ నీడ్ యూ టు పార్టిసిపేట్ ఆల్సో. మీకు శాస్త్రి గారు రాసిన పాటల్లో మీకు నచ్చినవి ఎందుకు నచ్చాయి, స్పెషల్ గా ఏ వాక్యం, వాట్ సెంటెన్స్ రియలీ అట్రాక్టెడ్ యూ, ఐఎమ్ రియలీ రియలీ క్యూరియస్ టు నో. కాల్ చేసేయండి స్టూడియోకి, సరదాగా మంచి మంచి పాటలు వింటూ వెళ్ళిపోదాము. స్టూడియో నంబర్ తెలుసుగా 972-636-1966. అగైన్ వెల్కమ్ టు ద వీకెండ్ సిగ్నేచర్ షో. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి.

0: గుడ్ మార్నింగ్ రేడియో సర్వి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి.
1: గుడ్ మార్నింగ్ ఏమి గారు, వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు అనురాధ.
0: హలో అనురాధ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి.
0: చెప్పండి.
1: ఇది ఇవాళ షో శ్రీవేందన్ గారిది ఎక్సలెంట్. ఇప్పుడు మీరు వేసిన పాటలో కూడా ఇంకా ముందు ఫస్ట్ వేసిన పాటలో కూడా చాలా నచ్చింది శివ పూజకు. అందులో మొక్కలాగా అలా ఒక చోట ఉండిపోకని ఆ లైన్ చాలా బాగుంటుంది
0: కదా.
1: ఆయన పాత్ర నుంచి ఒక్క లైన్ కాదు, చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి కదా. సో ఒక్కొక్క లైనే సెలెక్ట్ చేసుకుని చెప్పడం కష్టం. మొత్తం నచ్చిన పాటలు ఉంటాయి. అలా ఇంకొకటి సీతమ్మ వాటికలో సిరిమల్లె శక్తుల నుంచి ఒక పాట రిక్వెస్ట్ అండి. మరి అంతగా మహాకుంటగా
0: చెప్పేశారా, నేను గెస్ట్ చేద్దాం అనుకున్నాను మీరు ఏ పాట అడుగుతారనేసి. బట్ అగైన్ యాజ్ ఆల్వేస్ సింక్ లో ఉన్నాము. అదే ఆ పాట అసలు నా ప్లే లిస్ట్ లో కూడా ఉంది, వినిపిస్తాను అనురాధ గారు. స్టే ట్యూన్డ్.
1: థాంక్స్ అండి,
0: థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అండ్ కొన్ని కాల్స్ మిస్ అయ్యాను కూడా, బట్ తప్పకుండా మళ్లీ ఫోన్ చేయని మనం మాట్లాడదాము. సో ఈ పాట గణేష్ సినిమా నుంచి సిరి సిరి మూవలు నాకు. అండ్ ఐ స్వేర్ నేను ఆ లిరిక్స్ కూడా నేను చూడట్లేదు స్క్రీన్ మీద, బట్ నాకు అంతగా గుర్తుంటాయి. యూజువల్లీ పల్లవి గుర్తుంటుంది అందరికి, మనకి ఆ చరణం మధ్యలో వచ్చే ఆ వాక్యాలు గుర్తుండటం రేర్ అన్నను, బట్ నాట్ దట్ కామన్ ఈదర్. కానీ అవి అలా గుర్తున్నాయి అంటే దాని ప్రభావం మన మీద ఎంత మాత్రం ఉంది. సో నేను నాకు ఇష్టమైనవి చదువుతాను. అండ్ ఐమ్ నాట్ రీడింగ్ ద లిరిక్స్. అల్లరంత సిరిమూవలై గల్లు గల్లు, అల్లరంత సిరిమూవలై గల్లు గల్లు మంటే నిలువలేక నిశ్శబ్దమే విసుగు పుట్టిపో.

0: నవ్వేది మన కళ్ళని ఆవాడ్. సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని కన్నీళ్ళే చేరుకోవా మన కళ్ళని. అంటే ఎప్పుడు ఏడుస్తేనే కన్నీళ్ళు వస్తాయి. నేను నా షో ఇంతకుముందు మీరు విని ఉంటే నేను ఇదే నేను చాలా సార్లు రిపీట్ చేశాను, బట్ దట్స్ ద ఇంపాక్ట్ దిస్ లైన్ హ్యాడ్ ఆన్ మీ. అంటే ఏడుస్తుంటే మనకి నాచురల్ గా కన్నీళ్ళు వస్తాయి. సో ఆ విషయం కన్నీళ్ళకి నచ్చలేదంట. వై డు దే ఆల్వేస్ అసోసియేట్ మీ విత్ సంబడీ బీయింగ్ సాడ్ అనేసి అది మార్చేయాలనేసి బాగా నవ్వినా కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయంట. సో దాని అడ్రస్ చిరునామా మార్చుకుందంట కన్నీళ్ళు నవ్వినా కూడా వస్తాయనేది. ఎంత సింపుల్ బట్ డీప్ భావం కదా శాస్త్రి గారి ఇంపాక్ట్ అది. మరి చాలా మంది ఎంతమంది మహానుభావులు ఉన్నారు, వేటూరు గారు, ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, ఇంకా ఇటీవల చంద్రబోస్ గారు, అనంత శ్రీరామ్ గారు. ఓకే, మరి ఒక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వాటిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ రేడియో సురభి, మాట్లాడుతున్నారు సందీప్.
1: హలో, గుడ్ మార్నింగ్
0: సందీప్, నువ్వు ఆన్ ఎయిర్ ఉన్నావు. చెప్పు.
1: యా యా, ఎక్సలెంట్ థీమ్. ఒక రిక్వెస్ట్, హోప్ఫుల్లీ ఇది ప్లే లిస్ట్ లో ఉంటుంది. చక్రంలో ఒకే ఒక మాట, చక్రి పాడింది మ్యూజిక్.
0: ఇంకా మీరు వచ్చి చెయ్యండి ఇంకా మీరు షో. ఇంకా నేనెందుకు ఇక్కడ? అరే ఏదైనా హ్యాక్ చేసి నా యూట్యూబ్ లో హ్యాక్ చేసి నా ప్లేలిస్ట్ ఎంత చూసేసారా ఏంటి? ఇంతకుముందు అనురాధ గారు ప్లేలిస్ట్ లో ఒక పాట ఏంటి, చక్రంలో యూజువల్లీ జగమంత కుటుంబం నాది అని ఆ పాట ఉంటుంది కదా, ఆ పాట హిస్ ఫేమస్ ఫర్ దట్. బట్ నేను ఇవాళ నా ప్లేలిస్ట్ లో నువ్వు రిక్వెస్ట్ ఓకే ఒక మాట, అదే ఆ పాటే పెట్టాట. ఇట్స్ సో ఇట్ ఫీల్స్ అదే మనం బ్రో రొమాన్స్ అదే ఇట్ ఫీల్స్ సో గుడ్ కలిసా. మనకి ఎన్ని పాటలు ఉన్నా కూడా ఆ పాట అండ్ మీరు కోరడము, అది నా ప్లే లిస్ట్ లో ఉండడము, దాట్ షోస్ దట్ కనెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్.
1: యూట్యూబ్
0: అదండి సంగతి. సో మన కనెక్షన్ అలాంటిది, ఫీల్స్ వెరీ

0: వెరీ గుడ్. సరే ఇంకొక మంచి పాట వినేద్దాము. అండ్ ఈ లోపల నేను అనురాధ గారు అడిగిన పాటను అండ్ సందీప్ అడిగిన పాటని వినిపించేస్తాను. సందీప్ ని ఎందుకు నువ్వు అది ఇది అంటున్నా అంటే అదే చెప్పాడు కదా బ్రో, అండ్ ఒకసారి కలిసాను కూడా చిత్రమ్మ గారి కాన్సర్ట్ లో. అండ్ ఆల్వేస్ నైస్ టు స్పీక్ విత్ హిమ్. తప్పకుండా ఫోన్ చేస్తూ ఉంటాడు నేను షో చేసినప్పుడల్లా. సో కీప్ దట్ సపోర్ట్ కమింగ్. ఎస్, ఈ పాట విన్న యు నో వాట్ యాక్చువల్లీ మాటల్లో పడిపోయి మనకి క్లాక్ ని చూసుకోలేదు. సో మనము ఓపెన్ చేద్దాం, బ్రేక్ తర్వాత ఈ పాట విందాము. బట్ ఈ లోపల ఇప్పుడు మీరు కనుక ఇటీవల కాలంలో మనం రేడియో సురభి విన్ని ఉంటే ఒక్క అనౌన్స్మెంట్ ని మాత్రం హోరెత్తిస్తున్నాం. అదేంటంటే ఇంకొక ఖచ్చితంగా 20 రోజుల్లో మా రేడియో సురభి జాతర 4th ఎపిసోడ్. మా రేడియో సురభి కార్యక్రమాలు 24 గంటల కార్యక్రమాలు మొదలుపెట్టి 4 ఏళ్ళు అయిపోయింది. అండ్ మే 5th మేము సెలబ్రేట్ కూడా చేసుకున్నాము. మీరందరూ కాల్స్ చేశారు, పేరు పేరున మా ఆర్జేలందరినీ అడిగారు. సో థ్యాంక్ యూ సో మచ్. అగైన్ యు నో ఇట్ ఫీల్స్ లైక్ ఫ్యామిలీ. సో బట్ ఆ ఫ్యామిలీ అందరూ గెట్ టుగెదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకోవడానికి June 7th ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జాతర ఈస్ కమింగ్ బ్యాక్ విత్ డివైన్ రివ్యాంప్. అంటే ఈసారి జస్ట్ సెలబ్రేషన్స్ అవన్నీ మామూలుగానే ఉంటాయి, దానిలో తగ్గేదేలా. బట్ ఈసారి కొంచెం ఆ భక్తి భావం కూడా దాంతో మొదలెడదాం అనేసి శ్రీ సీతారామ కళ్యాణం తోటి మొదలెడుతున్నాం అనమాట, ఇన్ అసోసియేషన్ విత్ మాట. అండ్ అంతేకాదండి, మెగా కోలాటం కూడా ఈసారి నెక్స్ట్ వీఆర్ క్రాంకింగ్ ఇట్ అప్ అండ్ నాచ్. డెలిషియస్ ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, ఎస్ దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇదిగో ఇంత ముందు అనురాధ గారు ఫోన్ చేశారు, చందన గారు ఫోన్ చేశారు. ఆవిడ ఫోన్ చేయగానే చందన గారు మీరు హాస్టల్ లో ఉంటారు కదండి అట్లా తెలిసిపోతుంది అనమాట. సో మీరు ఆర్జే అవార్డ్స్ radiosurabhi.com/RSJ రేడియో సురభి జాతర దానికి వెళ్తే మీరు మా ఈవెంట్స్ ఇవన్నీ వీటితో పాటు మీ ఫేవరెట్ ఆర్జేకి అంటే అదే ఇంకా అర్థం చేసుకోండి స్వర్ణకమలంలో ఆవిడ భానుప్రియడ ఇలాగే మీ ఫేవరెట్ ఆర్జేకి డిఫరెంట్ కేటగిరీస్ లో డిఫరెంట్ నామినేషన్స్ ఉన్నాయి. మీ ఫేవరెట్ ఆర్జేకి ఓటేసేసేయండి. రిజిస్ట్రేషన్స్, ఓటింగ్, నామినేషన్స్, టికెట్స్ ఫర్ కళ్యాణం వీటన్నిటికీ వన్ స్టాప్ షాప్ ఈస్ దట్ పోర్టల్ radiosurabhi.com/RSJ. ఫర్ స్పాన్సర్షిప్స్ కాల్ అస్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ admin@radiosurabhi.com. మన జాతరని మన వేడుకలాగా చక్కగా జరుపుకుందాం. వచ్చేసేయండి, బ్లాక్ యూర్ క్యాలెండర్స్ June 7th అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఆ ఈవెంట్ లో. సరే ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. డోంట్ గో ఎనీవేర్, ఐ ఆమ్ సూపర్ పంప్డ్ యాజ్ యూ కెన్ టెల్ టు బ్రింగ్ ది షో టు యూ.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/RSKOLATAM2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
3: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
2: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Market Place Boulevard, Suite 110, Irving.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
4: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
5: Idi office party a leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. Bhikshu

0: ఈ పాట గురించి నేను కాసేపు ఆగిన తర్వాత మాట్లాడతాను. బట్ మనకు ఒక శ్రోత ఫోన్ చేశారు, శుభోదయం సుగాత్రి గారు, ఎలా ఉన్నారు?
1: శుభోదయం అండి మీకు, మన శ్రోతలందరికీ కూడా.
0: ధన్యవాదాలు. ఏంటి సార్, ఏంటి కబుర్లు?
1: ఏముందండి, భలే టాపిక్ మొదలెట్టారు కదా, మొత్తానికి ఈ రోజు మొత్తం కూడా చేయొచ్చు మీరు.
0: ఓయా, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఈ రోజు మొత్తం కూడా ఇదే టాపిక్ మీద మనం షో చేసినా కూడా ఇంకా కొన్ని మిగిలిపోయి ఉంటాయి. అరే ఆ పాట వినిపించి ఉండాల్సిందే, ఈ పాట వినిపించి ఉండాల్సిందే అని అలా కొన్ని వెళ్తూ ఉండి ఉండుతుంది, ఉండి తీరుతుంది తప్పకుండా. మీకు ఇష్టమైన పాట ఏంటి సుగాత్రి గారు?
1: నాకు ఆయన పాటలన్నీ ఇష్టమే, కానీ అందులో పౌర్ణమి సినిమాలో భరత వేదముగా నిలుతున్న పాట చాలా చాలా ఇష్టం.
0: ఎందుకు ఇష్టము
1: అంటే, ఆయన శివుడి పైన పాట కానీ అందులో వాక్యం చాలా బాగుంటాయి. ఏంటంటే ఆయన అన్ని మొత్తం పాటలు

0: ఆయన ఎలా అవుతుందంటే భరత్ శివుని నివేదనగా భరత వేదంగా నిరత నాట్యంలో ఒకటి, ఇంకా శివ నివేదనగా అవనివేదనగా నాకు అది భలే
1: నచ్చుతుంది. అది రాబట్టాలనే నేను మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. కొన్ని పాటలన్నీ బాగుంటాయి కానీ దానిలో మనకి అదే చెప్తున్నా కదా, లిరిక్స్ మనకి చూడనక్కర్లేదు, మనకి అలా ఉండిపోతాయి, దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది అనమాట. సో అందుకే నేను మీతోటి ఫోర్స్ చేసి ఆ వర్డ్స్ ని రప్పించేలా చేశానమాట. థ్యాంక్ యూ సుగాత్రి గారు.
0: తప్పకుండా, ఎంత బాగుంది శివునికి నివేదన మనం చేస్తున్నాం కానీ అది అవనికి వేదన.
1: వేదన
0: వేదన వేదన అంటే ఆయనకు అర్పిస్తున్నాం కానీ అది మనకు వేదన, అది కష్టంగా ఉంది అది వేదన. అంటే ఈయన పదాలు చాలా ఇదిగా ఉంటాయండి ఆయనని, అందుకనే మనము అసలు మర్చిపోలేము అసలు సిరివెన్నెలగా. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది వెరైటీ అది. కానీ ఇందులో ఉన్నది ఏంటంటే ఏ పాట తీసుకున్నా అన్నిట్లో అన్ని బాగుంటాయి పదాలు.
1: అండ్ మనకి మిగతా లిరిసిస్ట్ తో పోలిస్తే మనకెందుకు నచ్చుతారు సిరివెన్నెల గారి పాటలు ఎందుకు నచ్చుతాయంటే, మనం మాట్లాడే భాషే ఆయన ఆయన వాడతారు ఫర్ మోస్ట్ పార్ట్. ఆయన ఆయన ఇంతకు ముందు ఆదిభిక్షు పాట విన్నాం కదా, దానిలో ఏదో శివుడితో మాట్లాడుతున్నట్టు ఇట్లా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు అని అంటున్నట్టు ఉంటుంది. ఆసం తప్పకుండా
0: డాన్స్ చేస్తుంది, డాన్స్ అంటే ఇష్టం కానీ ఎంత కష్టంగా అది పాటల్లో అన్ని పదాలు అలాగే వస్తాయని చాలా బాగుంటుంది. మొదలెక్కడే భరతనాట్యము చాలా బాగుంది.
1: నైస్ నైస్,
0: ఓకే అండి, మరి
1: థ్యాంక్ యూ
0: టైం తీసుకున్నాను.
1: ఏం పర్లేదు, బాయ్.
0: ఓకే మరి,
1: అదండి సంగతి. సో ఇంకొక మన అనురాధ గారు రిక్వెస్ట్ చేసిన పాట ఒకటి వినిపిస్తాను. ఈ పాట ఏ సినిమాలో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి. అలాగే మీకు నచ్చిన సిరివెన్నెల గారి పాట ఏంటి, అండ్ ఆ పాట ఎందుకు నచ్చింది మీకు, అండ్ ఆ పాటలో ఏ పదాలు మీకు బాగా నచ్చాయి, లెట్ అస్ నో.

సో సిరి సీతమ్మ వాకిట్లో సిరిమెల్లె చెట్టు. సో దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఏదో ఇట్లా క్వశ్చన్ చేస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోల? ఆ కదా అనే పదం ఎంత క్యూట్ గా ఉంటుందంటే అక్కడ శ్రీరామచంద్ర గారు చాలా చాలా బాగా పాడాడు. బట్ ఇంకోసారి, ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా కదా మరెందుకు గోల, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస కాదా. బ్యూటిఫుల్. ఏదో ఇద్దరు ఫ్రెండ్స్ అరే ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుని మాట్లాడుతున్నట్టు, ఎందుకు ఏడుస్తున్నావు, ఇవి ఏడిస్తే కష్టం పోతుందా అని నిలదీసి అడుగుతున్నట్టు అలా ఉంటాయి ఆయన పద ప్రయోగం. సరే, మా సందీప్ కాల్ చేసి ఒక పాట రిక్వెస్ట్ చేశాడు. బ్రో, ఈ పాట నీ కోసం నా కోసం కూడా. ఐ లవ్ దిస్ సాంగ్. అసలు ఎంత బాగా పాడారు, ఎంత బాగుంటుంది లిరిక్స్ అండ్ అంత చక్కగా పాడారు, చక్రి పాడారు. ఈ పాట వినేద్దాము. ఈ పాట విన్నాక దీనిలో నాకు నచ్చిన లైన్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి.

కొన్ని ఫోన్ కాల్స్ మిస్ అయ్యాను, తప్పకుండా మళ్ళీ ఫోన్ చేయండి. మురళి గారు, మీకు నచ్చిన పాట ఏదో మీరు అడుగుతా అన్నారు, ఆలోచించుకుని మళ్ళీ ఫోన్ చేయండి, తప్పకుండా తప్పకుండా విందాం. బట్ ఈ పాట వింటున్నప్పుడు నాకు అనిపించిన ఎమోషన్ ఏంటంటే, ఒకసారి మనకి ఒక హై ఎక్స్టసీ అంటారు కదా, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా చాలా చేస్తూ ఉంటారు జనాలు. యూనో యూనో కొన్ని చెడు అలవాట్లు అనొచ్చు, బట్ ఆ హైని ఎక్స్పీరియన్స్ చేయడానికి అదే అవసరం లేదండి. ఒక మంచి పాట విన్నా కూడా హై వస్తుంది, ఎక్స్టసీ వస్తుంది, ఆ ఎమోషన్స్ అలా తన్నుకొస్తాయి బయటికి. మ్యూజిక్ లో ఆ పవర్ ఉంది. అలాగే యూనో ఒక మంచి వర్కౌట్ చేసిన కూడా ఒక హై డోపమైన్ రిలీజ్ ఉంటుంది కదా. సో ఆ హై ఎక్స్పీరియన్స్ చేయాలంటే వేరే వేరే ఆ నాట్ సో ఫేవరబుల్ చాయిసెస్ ఏ తీసుకోనక్కర్లేదు. ఈ పాటలో నాకు నచ్చింది, అండ్ ఇంతకుముందు సుగాత్రి గారు అన్నట్టు ఒక్కటంటూ ఎంచుకోవడము చాలా కష్టం. నేను ఐ వాస్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్, ఏది దేని గురించి మాట్లాడదాం అనేసి, బట్ ఐ హ్యాడ్ టు సెటిల్ విత్ దిస్. నువ్వు రాక ముందు జీవితం గురుతైన లేదని, నిన్ను కలుసుకున్న ఆ క్షణం నన్ను వదిలిపోనని, ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నానని, ఈ మహిమ నీదేనని నీకైనా తెలుసా అని. వాట్ అసలు

0: సుగాత్రుగారి పాడి రిక్వెస్ట్ చేసిన పాటను నేను లైన్అప్ చేసే లోపల అండ్ ప్లీజ్ ప్లీజ్ కీప్ దోస్ కాల్స్ కమింగ్. ఇవాళ కార్యక్రమంలో కొంచెం ఆలస్యంగా ట్యూన్ ఇన్ అయి ఉంటే మీ అందరికి స్వాగతం పలుకుతూ మనకి సిరివెన్నెల గారి స్పెషల్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సందీప్ మళ్ళీ ఫోన్ చేశాడు, సందీప్ తో మాట్లాడదాం మనము. గుడ్ మార్నింగ్ సందీప్, యువర్ ఆన్ ఎయిర్.
1: నిన్ను రాకముందు జీవితం గుర్తైన లేదని దాని ఎగ్జాక్ట్లీ నేను కనెక్ట్ అయిన తరుణం.
0: అవునా? వావ్, ఇంకా ఇది నెక్స్ట్ లెవెల్ కనెక్షన్ బ్రో.
1: యా, నేను ఈ పాట ఎవ్రీ డే కనీసం 3-4 times లూప్ లో వింటుంటాను.
0: ఓ యా, టెల్ మీ అబౌట్ ఇట్.
1: గెటింగ్ రెడీ లెట్ వర్క్ చేదో ఒకటి.
0: నాకు ఇంకొకటి లైన్ కూడా బాగా కనెక్టెడ్. ఐ వాస్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫర్ దేన్ని మెన్షన్ చేద్దామని. అదేంటంటే నీ కంటి

0: పేరు వింటానని. ఓ మై గాడ్, అసలు గూస్ బంప్స్. ఆసమ్ ఆసమ్. థాంక్ యూ సందీప్.
1: అది ఉంది అక్క. యా, ఇదైతే గనక అసలు ఫుల్ మేజర్ కనెక్షన్.
0: రైట్, ఇట్స్ ఇట్స్ టూ గుడ్ టు బి ట్రూ అనొచ్చు. ఓకే, సరే ఇంకో పాట వినిపిస్తాను. కీప్ కీప్ లిసనింగ్ అండ్ కీప్ దోస్ కాల్స్ కమింగ్ సందీప్.
1: యా యా, థాంక్ యూ,
0: బాయ్. కదా, ఇంత కోఇన్సిడెన్స్. సో ఎనీవేస్, ఒక ఇంకొక మంచి పాట వినేద్దాము. అండ్ ఇది కష్టం అండి వాళ్ళ షో చేయడం, ఎందుకంటే ఈ పాట వినిపిద్దామా, ఈ పాట వినిపిద్దామా, ఈ పాట వినిపిద్దామా, ప్లే లిస్ట్లు ఉన్నా కూడా దానిలోంచి ఏ పాట వినిపిద్దామని ఆ తర్జన భర్జన అలా ఉంటుంది. సరే, ఈ పాట వినేద్దాం. ఇది తరచుగా వినము మనము, బట్ దీంట్లో కూడా ఆయన వాడిన వాక్యాలు అద్భుతంగా ఉంటాయి. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 9 7 6 3 6 1 9 6 6.

0: ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత్ దర్శకత్వంలో కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించిన సినిమా పెళ్లి. ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్. అంత క్యాస్టింగ్ అంత లైక్ స్టార్డమ్ అంత లేకపోయినా కూడా కామెడీ అండ్ ఎమోషన్స్ ఆఫ్ కోర్స్ సాంగ్స్ అంత బాగుంటాయి. సో సినిమా అయితే బాగా హిట్ అయింది. దీంట్లో నాకు నచ్చిన పదాలు ఏంటంటే, ఏ పూల తీగ కాస్త ఊగుతున్నా నీ లేత నడుమే అనుకున్నా, ఏ గువ్వ కిలకిల వినపడినా నీ నవ్వులేనని వెళ్తున్నా, మేఘాల మెరుపులు కనబడినా ఏ వాగు పరుగులు ఎదురైనా ఆ రంగులో ఆ పొంగులో నీ రూపే చూస్తున్నా. సో ఆ కంపారిజన్ పూల తీగతోటి, ఒక గువ్వల కిలకిలతోటి, మేఘాల మెరుపులతోటి, వాగు పరుగులతోటి, అసలు ఐ థింక్ ఆయన ఏ మూడ్ లో ఉండి రాశారో ఈ పాట బాగుంటుంది. సింపుల్ లైన్స్ అగైన్ మనం అందరం వి ఆల్ కెన్ రిలేట్ అండ్ ఎంజాయ్. సరే, ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మనము సిరివెన్నెల పరంపర కొనసాగిద్దాం. డోంట్ గో ఎనీవేర్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
2: అన్ని పెట్టుకున్నాను. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ insurance. SNR insurance,
4: ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar franchisee, your business, your future, starting today.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో నియర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం డయాలసిస్ నెంబర్ వన్ ట్రెండింగ్ రేడియో స్టేషన్. అండ్ మన రేడియో సురభి 24 గంటల కార్యక్రమాలు మొదలయ్యి 4 ఏళ్లు అయిపోయిన సందర్భంగా ఈసారి మనము ధమెకదార్ జాతర చేసుకున్నాం. ఎక్కడంటారా? ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. ఎప్పుడంటారా? జూన్ 7. సో ఆ రోజు ఇంకా ఫన్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్ ఇవన్నీ తప్పకుండా ఉంటాయి, ఎలాగూ ఉంటాయి. బట్ ఒక అద్భుతమైన కార్యక్రమంతో మొదలెడుతున్నాం ఆ రోజు. ఏంటంటే అది శ్రీ సీతారామ కళ్యాణం తోటి ఆ రోజు కార్యక్రమాన్ని మొదలెడుతున్నాము, మాట వారి అసోసియేషన్ తోటి. అలాగే ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్. ఓ, ఆర్జే అవార్డ్స్ మీరు radiosurabhi.com/RSJ అక్కడికి వెళ్తే డిఫరెంట్ కేటగిరీస్ లో మీ డిఫరెంట్ ఆర్జెస్ ని నామినేట్ చేశారు. అండ్ మీ వేణుగాడు కూడా ఒక కేటగిరీలో ఉన్నాడు. ఏది అంటారా? మీరు చూడండి, చూసి కాస్త అక్కడ ఉన్నప్పుడు నా పేరు సెలెక్ట్ చేసి ఓటేరు ప్లీజ్. మీకు ఓటుకి నోటు ఇచ్చేంత నాకు స్తోమత లేదండి. సో అందుకే రేడియో ద్వారా మీకు ఆ విన్నపం. అలాగే డిఫరెంట్ కేటగిరీస్ లో మీకు నచ్చిన ఆర్జేకి ఓటేసేయండి. ఆ రోజు ఆర్జేస్ ని రికగ్నైజ్ చేస్తారు. ఇది వన్ స్పెండ్ 30 సెకండ్స్ టాకింగ్ అబౌట్ ఆర్జేయింగ్. అఫ్ కోర్స్ రేడియో సురభి అంటే, రేడియో అంటే మా అందరికి ప్యాషన్. రేడియో సురభి ఈజ్ లైక్ అవర్ ఫ్యామిలీ. ఇంకా అఫ్ కోర్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రాజేశ్వరి గారికి ఐల్ బి ఫర్ ఎవర్ ఇండెటెడ్. ఐ డెంట్ నో ఐ కుడ్ బి ఎన్ ఆర్జే అండ్ ఐ లవింగ్ ఇట్. ఒక చిన్న అవుట్లెట్ అనమాట మనకి. సో మనకి డిఫరెంట్ మూడ్స్ లో ఉంటాము మనము. ఒక్కోసారి మన హెల్త్ కండిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి, పరిస్థితులు వేరే ఉంటాయి, చాలా చాలా వేరే ఇవి ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి అవన్నీ. బట్ టైం చూసుకుని టైంకి మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి మేమంతా వస్తూ ఉంటాము. శృతి బాబు 8:00 అల్లా వచ్చి ఎక్కడి నుంచో వస్తుంటాను. సో బట్ వీల్ డూ ఇట్ ఫర్ ప్యాషన్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ద రేడియో. సో ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఈ మన 4 ఇయర్స్ జర్నీలో మనకి కొన్ని అసోసియేషన్స్ అలా ఫామ్ అయిపోయి ఉంటాయి. సో ప్లీజ్ రికగ్నైజ్ దట్ radiosurabhi.com/RSJ అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన మీ ఫేవరెట్ ఆర్జేకి ఓట్ వేసేసేయండి. సరే, ఈ లోపల మనం ఈ పాట వినేద్దాము. సుగాత్రి గారి రిక్వెస్ట్, సినిమా పేరేంటి తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. ఇవాళ కార్యక్రమానికి ఇంతకీ ఎవరికి ఓట్ వేయాలరా, ఎవరు నువ్వు అంటారా? నేనండి వేణు చెరుకుపల్లి, నాకు ఓటేసేయండి.

మాటలు రావట్లేదు, కాస్త టైం పడుతుంది. సో ప్లీజ్ బేర్ విత్ మీ. ఏం పాట అండి బాబు, సుగాత్రి గారు అమేజింగ్ రిక్వెస్ట్. నేను ఈ పాట విన్నాను కానీ ఇంతకుముందు నేను అన్నాను కదా, ఆ పాట పాడిన వాళ్ళ వాయిస్ ని ఎంజాయ్ చేస్తూ, ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ, ఆ లిరిక్స్ ని కొంచెం

0: అంతగా మనం ఫోకస్ చేయము. కానీ ఈ పాట ఇప్పుడు మీ పుణ్యమా అని లిరిక్స్ తో సహా చక్కగా ఎంజాయ్ చేశాను. అసలు వాట్ యూసేజ్, అసలు నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాద శృతి వీణన. ఓ మై గాడ్, ఇట్లాంటివి అర్థం కావాలంటే మనకి తెలుగు లిటరేచర్ లో మనకి పిహెచ్డి ఉండి తీరాల్సిందే. అలా అని అన్ని అలా ఉంటాయా? నో, అదే ఆయనలో ఉన్న స్పెషాలిటీ. ఆఫ్ కోర్స్ వేటూరి గారు కూడా అదే కోకొస్తారు. ఆయనకి మల్టిపుల్ జానరాస్ లో ఆయనకి వీళ్ళకి పట్టు ఉంటుందన్నమాట. ఒక కొంతమందికి అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అండ్ అది ఇట్స్ నాట్ నెసరీ బ్యాడ్ థింగ్, మనకు శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారి నాన్న ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ రేడియో సార్, అభి మీ మాట శ్రోతలందరూ వింటున్నారండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్, నేను నా పేరు ప్రసాద్ వర్మ.
0: హే ప్రసాద్ వర్మ, ఎలా ఉన్నావు?
1: బాగున్నాను,
0: చెప్పు.
1: పాటలన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో నా టూ సెన్స్, అయినా మనకి టైం కొద్దిగా టైట్ గా ఉంది కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్ అంటే పెద్ద జాబ్ లో చెప్పాలంటే. సో అందులో ఒకటి రెండు క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకటి, నాకు ఎందుకు ఇష్టం సినిమా అంటే, రెండో ఒక నచ్చిన పాట ఒక ఉదాహరణ కింద చెప్తాను నేను. సో నా ఉద్దేశంలో ఒక మంచి గేయ రచయిత అవ్వాలంటే రెండు క్వాలిటీస్ ఉంటే సరిపోతాయి. ఒకటి కవి ఉండాలి, యువర్ పోయిట్. రెండు సంగీత పరిజ్ఞానం ఉండాలి. ఈ రెండు ఉంటే సార్ మీకు మంచి కవులు అవుతారు. కాకపోతే గొప్ప కవులు అవ్వాలంటే ఇంకా వేరే క్వాలిటీస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఫిలాసఫర్ అయి ఉండాలి, అంటే తత్వవేత్త. ఓకే, సో మీకు అన్ని చదివి ఉండాలి, మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత అంత మీరు పాటలో ఇమ్యూడ్ వేస్తారు. ఇంకోటి ఏంటి, ఈజ్ ఆల్సో ఏ తత్వవేత్త కాకుండా హేతువాది కూడా. ఈజ్ ఆల్సో ఏ రేషనలిస్ట్. అంటే అది చాలా గ్రేట్ కాంబినేషన్. ఆయన శివ గురించి పూజ రాస్తారు, అట్ ద సేమ్ టైం హేతుబద్ధంగా కూడా
0: మాట్లాడారు పాటలో. అదే ఉంటుంది కదా,
1: ఎగ్జాక్ట్లీ. సో ఆల్మోస్ట్ ఒక క్రికెట్ భాషలో చెప్పాలంటే 360 degrees ప్లేయర్ ఆల్మోస్ట్. అంటే కంపేర్ చేయకూడదు, కానీ సేమ్ వేటూరు లెవెల్లో ఉంటుంది. వేటూరు గారిలో కొంచెం చిలుకదనం కాస్త పాలు ఎక్కువ ఉంటాయి, దీనిలో కొంచెం తక్కువ ఉంటాయి. సో సారీ, ఐ మీన్ బ్రీఫ్ గా చెప్పాలంటే ఇంకా చాలా చాలా చెప్పచ్చు. మీకు ఇంకోటి ఏంటంటే, నేను ఇంకో గొప్పతను పెద్ద పెద్ద పదాలు వాడగలుగుతారు, అట్ ద సేమ్ టైం ఏమి లేకుండా చిన్న చిన్న మాటలతోనే పాట హిట్ చేయగలుగుతారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రేమంటే ఇదారాలో టైటిల్ సాంగ్ ఉంటుంది, నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా. ఎంత సింపుల్ అది.
0: మాట్లాడుకుంటున్నట్టు
1: సో చాలా సింపుల్ గా రాయగలుగుతారు వితౌట్ ఎనీ. ఇంకో పాట, ఇంకో చాలా సింపుల్ పాట అట్ ది సేమ్ టైం బాగా ఇది ఉంది, నారీ నారీ నాడ మూనాల్లో వాన పాట ఉంటుంది. వాన పాట అంటే యూజువల్ గా కొంచెం మాస్లా ఉంటుంది, కానీ అందులో ఒక చాలా మంచి మెలడీ ఉంది కేవీ మాధవ్ అని. ఏం వానం తరుముతున్నది ఇదేం గాలో తరుముతున్నది, ఏం వానం ఉరుకుతున్నది ఇదేం గోలో ఉరుముతున్నది. సో ఐ మీన్, ఇలాగ చెప్పాలంటే చాలా ఉన్నాయి.
0: గిరిని రావద్దని చెప్పేసేస్తాను, ఈ షో కంటిన్యూ చేద్దాం.
1: ఒక పాట గురించి కూడా చాలా సార్ మాట్లాడచ్చు, బట్ నా రిక్వెస్ట్ సాంగ్ ఏంటంటే కొంచెం రేర్ సాంగ్ ఇది, బద్రి అని పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి వచ్చింది కదా పాతది, అందులో ఒక బ్యాక్గ్రౌండ్ పాట ఉంటుంది, వరం అంటే మనసే పొంది అని.
0: ఏంటది
1: ఆ పాట? చాలా డీప్ సాంగ్ అది. ఏంటంటే మొత్తం స్టోరీని అంతా క్యాప్చర్ చేస్తారు, అదో కూడా చేయగలుగుతారు. ఒక పాట ఇస్తే కనుక, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ టైటిల్ సాంగ్ ఇస్తే కనుక, కథ మొత్తం వినేసి మీరు చాలా కేర్ఫుల్ గా ఉంటే ఆ పాటలో చాలా స్పాయిలర్స్ ఉంటాయి. చాలా మంది గమనించారు.
0: సో ట్రూ, సో ట్రూ. అవును,
1: సో ఆ పాటలో ఎలా, అది ఏంటంటే అందులోని స్టోరీ ఏంటంటే, అందులో ఒక బెట్ లీడ్ క్యారెక్టర్స్ విల్ బి ఇన్ లాట్ ఆఫ్ ట్రబుల్ అనమాట. అంటే ఇట్స్ లైక్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ పెయిన్. సో ఆ క్యారెక్టర్స్ ని కొంచెం మందలిస్తారు ఆయన. ఎలా అంటారు అంటే, వరం అంటే మనసేపు ఉంది, విశ్రేసుకుంటానంటే పరిహాసం అవదా జీవితం. ఉదయాలు ఎదురుగా ఉండి కనుమూసి అడిగేస్తే పడదోసిపోతా జీవితం.
0: చూడు అదే అంటున్నాను, లిరిక్స్ షీట్ ఆఫ్ దిస్ సాంగ్ కానీ నీకు అది అట్లా అట్లా వచ్చేస్తాయి ఆన్ ద ఫ్లై ఆఫ్ ద

0: సో అంటే అలా ఉండాలంటే చాలా చాలా కనెక్ట్ అయి ఉంటే గానీ అలా రాదు.
1: ఇంకో లాస్ట్ ఇది ఏంటంటే పాదాలు నీవంటావా పైనాలు మాత్రం కావా
0: అండ్ బిఫోర్ ఐ లెట్ యు గో ప్రసాద్ వర్మ, నేను ఐ యునో ది ఐ లైక్ ఈ సెగ్మెంట్ చేయడానికి ఐ ఫ్యూ రికాల్ మనం ఒక 1 or 2 years బ్యాక్ ఒకసారి వీ హ్యాడ్ ఎ లాంగ్ కార్డ్ డిస్కషన్ శాస్త్రి గారి మీద. సో అది అలా గుర్తుకొచ్చేసి అలా చేద్దాం అనుకున్నాను. అండ్ దెన్ అలాగే దెన్ చూస్తే ఆయన ఆయన జయంతి ఒక 2 days లో ఐ వాస్ లైక్ వావ్ యునో ఇట్ ఈస్ మెంట్ టు బి. ఇవాళ ఈ షో చేయడానికి ఆ యూనివర్స్ కూడా అలా సహకరించింది అనమాట. సో థ్యాంక్స్ టు యూ.
1: అంటే నన్ను అడిగితే మీరు ఎలా చేయొచ్చు అంటే ఒక అదే కాకుండా ఒక సిరీస్ కింద చేయాలని నా
0: విజ్ఞప్తి.
1: ఒక్కొక్క ఫ్యాసెట్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ కావ్యాలు ఎలా రాస్తారు, ఫిలాసఫీ పాటలు ఎలా రాస్తారు, భక్తి పాటలు ఎలా
0: రాస్తారు,
1: అల్లరి పాటలు ఎలా
0: రాస్తారు. అల్లరి పాట ఒకటి ఉంది నీకు, నీకు నువ్వు కనెక్ట్ అవుతావు, వినిపిస్తా స్టే ట్యూన్డ్. బై ప్రసాద్.
1: ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.
0: సో అదండి సంగతి, నేను ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. ఎంత కాంప్లెక్స్ వర్డ్స్ వాడతారో అలాగే ఏదో ఇద్దరు ఫ్రెండ్స్ అలా మాట్లాడుకుంటున్నట్టు కూడా అలాంటి వర్డ్స్ కూడా ఉంటాయి. అలాంటి వర్డ్స్ తో వచ్చే పాట ఇప్పుడు వినేద్దాము. మా గిరి రిక్వెస్ట్ చేశాడు ఈ పాట. అఫ్ కోర్స్ నాట్ టు సర్ప్రైజింగ్లీ గిరి ఈ పాట నీ కోసం. లెట్స్ ఎంజాయ్ దిస్ టుగెదర్.

భరత వేదమున పాట విన్నాక ఈ పాట వింటుంటే ఆ కాంట్రాస్ట్ ఏంటో తెలుస్తుంది. కాంట్రాస్ట్ అంటే ఇంకొక కాంట్రాస్ట్. ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఆ చక్రవర్తి అండ్ అతని పేరెంట్ గుర్తురావట్లేదు,

చిన్న ఇద్దరు టూ కన్ఫ్లిక్టింగ్ క్యారెక్టర్స్, ఒక ఏమో ఫ్రీగా ఉంటాడు, డోంట్ కేర్, కేర్లెస్నెస్ ఉంటుంది, ఇంకొకరు ఏమో చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకుందాము అని. ఆ ఇద్దరు క్యారెక్టర్స్ ని ఇంతకుముందు ప్రసాద్ అన్నట్టు పాట విన్నేస్తే మనకి ఆ పాటలోనే ఆయనకి చాలా స్పాయిలర్స్ ఉంటాయి. ఆయన ఇలా ఎందుకు సాధ్యం అవుతుంది అంటే, జస్ట్ ఊరికే అట్లా ఊరికే ఆ సన్నివేశం తెలుసుకుని దానికి తగ్గట్టుగా రాయడం ఒక ఎత్తు అయితే, ఈయనంటి ఆ కథ అంతా విని ఆ కథలో ఎన్ని పాటలు కావాలి, ఏ సిచ్యువేషన్ లో పాట కావాలి అని తెలుసుకుని డైరెక్టర్ దగ్గర అవి రాసి వాళ్ళకిస్తే అది మోస్ట్ ఆఫ్ దెమ్ సింగిల్ టేక్ లోనే యాక్సెప్ట్ అయిపోతాయట. ఫర్ ఎగ్జాంపుల్ శివ పూజకు అది ఆయన రాసినప్పుడు హీ షేర్స్ ఇన్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ స్వర్ణకమంలో, ఆ పాట చాలా రోజులు ఒక 10 రోజులు కష్టపడ్డారంట ఆ పాట కోసం కరెక్ట్ గా రావడానికి. తర్వాత రాత్రి 8:30 ఆయన ఆయన నైట్ అవుల్ నైట్ అవుట్స్ చేస్తుంటే నైట్ రాస్తుంటారు ఆయన 8:30 అది ఆ పల్లవిలో ఆ ఫస్ట్ వర్డ్ ఆయనకి తట్టిందంట. వెంటనే అట్లా బయలుదేరిపోయి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి వినిపిస్తే అసలు చాలా బాగుంది, అసలు ఇంకా రాసేసే ఇంకా లెట్ ప్రొసీడ్ అని, సరే అది బాగానే వచ్చింది మిగతాది ఎలా వస్తుందో అని దానికి ఇంకా చరణం అవన్నీ రాయడానికి చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చిందంట. ఆబ్వియస్లీ ఆయన మామూలుగా రాస్తేనే ఒక లెవెల్లో ఉంటుంది, ఇంకా ఎఫర్ట్ పెట్టి రాస్తే అవుట్పుట్ అలా ఉంటుంది. ఇంతకుముందు ఈ పాట గిరి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ రిక్వెస్ట్, లవ్ డెట్, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశాను దీనిలో. అంత కాంప్లెక్స్ వర్డ్సే కాదు, చూద్దాం దీంట్లో. ట్రైల్ వేద్దాం కొండ కొనకు, పోయేదేముంది మనకు, ఆఫ్టర్ ఆల్ వెంటుక మన స్టేకు, స్టేక్ STAKE అది కూడా వాడేశారు ఆయన. సో దానికి కాంట్రాస్టింగ్ గా చిన్న ఏమంటాడంటే, ఏదో ఒకటి ఉంది తలకు, అది కాస్త తెంచుకోకు, టోటల్ గా 0 అయిపోకు, గోవింద గోవింద అది. సో ఈ రెండు పాటలు మనం బ్యాక్ టు బ్యాక్ విన్న పాటలు, ఆయన ఆ కాంట్రాస్టింగ్ స్టైల్ ని తెలుస్తుంది. అండ్ అదే కాదండి, ఆయనకి పాథోస్ దాంట్లో కూడా అసలు ఒక రేంజ్ లో ఆయనకి ఆ పట్టుంది, కొంచెం పాథోస్ చిన్న. ఈ పాట వినేద్దాం, నాకు చాలా చాలా చాలా ఇష్టమైన పాట. నేను శాస్త్రి గారి మీద ఇంతకుముందు షోస్ చేసి మీరు వినుంటే మీకు నేను చెప్పబోయేది బహుశా బోర్ కొడుతుంది, ఎందుకంటే అది ఆల్రెడీ చెప్పేసి ఉంటాను. దట్స్ హౌ మచ్ ఐ లవ్ దిస్ సాంగ్. పెద్దగా పాపులర్ సినిమా కాదు, బట్ పాటలన్నీ చాలా బాగుంటాయి. శాస్త్రి గారు అయితే ఒక లెవెల్లో చేశారు, కిరవాణి గారి సంగీత దర్శకత్వం. ఇంకా మాట్లాపేసి పాట విందాము, సినిమా పేరేంటో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. ఈ పాటతోటి మనం బ్రేక్ లోకి వెళ్ళిపోదాం, బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనం పాటలు కంటిన్యూ చేద్దాం. మీరు వింటున్నారు ది వీకెండ్ సిగ్నేచర్ షో అండ్ ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగునేస్తాం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th
1: కవింతలకి కేరింతలకి కేర్ ఆఫ్ అడ్రస్ రేడియో సురభి
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville Texas అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Radio Surabhi Revisit.
5: Hey, monna morning manu veli breakfast chesam kada aditike bajji lottale eskunte tinno poorthi shakahara restaurant Adyar Anand Bhavan.
6: Aha, Shiva, Iran chai ante chaurastane. The first ever desi drive through in America. Chaurasta.
4: Thank you for being in our journey.
7: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ యొక్క సెమ్ అంకి పనీతిక, వచ్చామి కవా పరోటా.
10: ఎందుకు రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
9: ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
11: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ది వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. ఎవడరా వీడి ఇంత హైలో మాట్లాడుతున్నాడు అనుకుంటారా? నేనే అండి, మీ వేణు చెరుకుపల్లి. ఎందుకంటే ఇవాళ మనం ఎంచుకున్న థీమ్ అలాంటిది. శాస్త్రి గారు ఆయన పాటలు వింటుంటే అదే చెప్పా కదా, మనకి ఆ హై ఎనర్జీ కావాలంటే కాఫీ ఏ తాగనక్కర్లేదు, సిగరెట్ ఏదో కొట్టనక్కర్లేదు, మందు కొట్టనక్కర్లేదు, మంచి పాటలు విని ఆ లిరిక్స్ ని ఆస్వాదిస్తుంటే కూడా ఆ హై వచ్చేస్తుంది అనమాట. అండ్ దట్స్ ద స్టేజ్ ఐఎమ్ ఇన్. మీరు బహుశా మీరు యు కుడ్ హియర్ ఇట్ ఇన్ మై వాయిస్. చూస్తే మాత్రం

మీరు ఖచ్చితంగా చెప్పగలరు. Anyways, thank you so much for all those calls and the support. Please keep it coming. ivala nen enchukuna team toti meer connect ayinanduku naaku chaala happy ga unde. So intaku mundu manam vinna paata aatma bandham cinema nunchi manam aa paata vinnamo. Aa paata Sandeep phone chesi cheppadu, adi ఇంగ్లీష్ లో గోస్ట్ అనే సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేశారట. పాటలు అయితే బాగుంటాయి. నేను వేసిన పాటే కాదు, ఇంకో పాట కూడా ఉంటుంది, ఊరుకు ఊరుకు బంగారు కొండ అని. ఆ పాట వినిపిద్దామా, ఈ పాట వినిపిద్దామా అని ఇవాళ షో చేయడం ఎంత ఈజీయో అంత కష్టం కూడా, ఎందుకంటే వే టూ మెనీ చాయిసెస్. సరే, ఇందులో ఇంతకుముందు మనం విన్న ఆ పాటలో నాకు నచ్చిన వాక్యాలు ఏంటంటే, యుగములు కలిగిన కాలమా ఈ ఒక గడియను వదులుమా, చరితలు కలిగిన లోకమా ఈ జత జోలికి రాకుమా. అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు అలా కలిస్తే ఇంకా యుగాలు యుగాలు ఉన్నాయి కదా, ఎంత టైం ఉంది మనకి, దాంట్లో ఈ ఒక్క సెకండ్ ని మాత్రము మాకు వదిలేవా ప్లీజ్, దీన్ని ఇలా మాకే ఉంచు అని రిక్వెస్ట్ చేసుకోవడము. అండ్ చరితలు కలిగిన లోకమా ఈ జత జోలికి రాకుమా, మమ్మల్ని స్పేర్ చేసేసే. చాలా మంది ప్రేమికులు ఉన్నారు, వాళ్ళ ఎండింగ్ అంత మంచిగా అవ్వలేదు, బట్ మా జోలికి అయితే రాదు, మేము ఇలాగే హ్యాపీగా ఉంటామని ఒక చిన్న రిక్వెస్ట్, ఒక ఆవేదనతోటి ఉన్న పాట. కొంచెం ఆ ప్యాథోస్ టచ్ ఉంటుంది, బట్ పాట మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సరే అండి, మాటలు కొంచెం తగ్గిస్తాను. ఈ పాట ప్రసాద్ వర్మ రిక్వెస్ట్ మీదుగా ఈ పాట విని సినిమా పేరేంటో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966. సినిమా పేరు ఆయన కాల్ చేసినప్పుడే చెప్పారు, బట్ మీరు ఎంత మాత్రం మీరు అటెన్షన్ పే చేస్తున్నారో తెలిసిపోతుంది.

బద్రీ సినిమా నుంచి మీరు విన్న ఆ పాట శాస్త్రి గారి రచన. ఈ సినిమాకి ఈ పాట పాడింది రమణ గోగుల అండ్ సునీత. వరమంటి మనసే. ఓకే అండి, మనము కొంచెము ఫాస్ట్ బీట్ ఉన్న పాట వినేద్దాము. నాకు ఒక శ్రోత ఫోన్ చేసి మరీ రెచ్చగొట్టారనమాట, ఏంటండి జాన్రాలో మీ వాడి పాటలు లేవా అనేసి అని ఒక విలన్ నవ్వు నవ్వేసేసి, మీరు చెప్పారు కాబట్టి వెంటనే వినిపిస్తాననేసేసి ఇలా ఈ పాట విందాం. అండ్ అగైన్ దీంట్లో కొంచెం ఒక డబుల్ మీనింగ్ టచ్ కూడా ఉంటుంది. ఈ పాట ఎందుకు వినిపిస్తున్నారు అంటే ఆయన రేంజ్, ఆయన జానరా గురించి, ఆయన వెరైటీని హైలైట్ చేయడానికి. ఇంతకుముందు మనం ఒక పాథోస్ టచ్ ఉన్న ఒక పాట విన్నాం కదా బద్రి నుంచి, అలాంటిదే కొంచెం రొమాంటిక్, కొంచెం ఆల్మోస్ట్ టీజింగ్ ఉన్న పాట. సరే ఈ పాట వినేద్దాం. సినిమా పేరేంటి తెలుస్తే స్టూడియో ఫోన్ చేయండి. నన్ను రెచ్చగొట్టిన వాళ్ళకి ఈ పాట సమాధానం. ఆల్ ఇన్ గుడ్ ఫన్. థ్యాంక్ యూ.

సిసింద్రి సినిమా నుంచి మీరు విన్న పాట నాగార్జున అండ్ టబు నటించింది. అండ్ వీళ్ళిద్దరూ కింగ్ హండ్రెడ్ అనే ఒక సినిమా వస్తుంది నాగార్జునది, హై బడ్జెట్ ఫిల్మ్ అని విన్నాను. దాంట్లో టబు ఈస్ మేకింగ్ అ కమ్బ్యాక్, వాళ్ళ హిట్ పేర్ అదండి సంగతి. సరే ఆ పాట విన్నాక దాంట్లో కొంచెం ఆ రొమాంటిక్ టచ్, ఆ నాటీనెస్ అదంతా ఉంటుంది కదా. బట్ అగైన్ ఇవాళ ఇది రోలర్ కోస్టర్ అనమాట, ఇలా మలుపులు తిప్పుతూనే ఉంటాను. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక జానర్లోకి వెళ్ళిపోదాము. అండ్ ఈ పాట అడుగుదాం అనుకున్నా గానీ బట్ ఐ ఫెల్ట్ అషేమ్డ్ ఎవరు పాడారని అడుగుదామని. బాలుగారు పాడారు, ఆయనకి చాలా చాలా ఇష్టమైన పాట. దీని గురించి ఒక 2-3 కొంచెం ట్రివియా గురించి ట్రివియా కూడా మాట్లాడుకుందాము ఈ పాట విందాం ముందు. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి.

0: ಮಂಗಳ ಸೂತ್ರಂ ಅಂಗಡಿ ಸರುಕ ಕೊನಗಲ ವಾಚಿ ಜಾರಕ ಲಾಭಂ ಎಂತೋ ಚಿಂದಮ್ಮ ಸೌಭಾಗ್ಯಂ ಅಮ್ಮೇ ಶಾಖ ಚಿಲಕ ಏತೋರು ಲೇಖೇ ಬೊಮ್ಮ ಒಂಟ ನಡಕ ತಿಳಿಸಿ ಅಡುಗೇಸಿ ನಾವಿದ್ದರಂತಿ ಆಶನ ಬೆನಕ
1: కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదయ్యావే. ఓ పక్కన కాసులు కురుస్తున్నాయి, దానిలో అవి మీద పడి తడుస్తున్నాం, కానీ నిరుపేదయిపోయిందంట. వాట్ ఎ సాంగ్! దాంట్లో కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమా నుంచి మీరు విన్న పాట, బాలుగారు పాడిన పాట. ఈ పాట రికార్డింగ్ అప్పుడు కృష్ణారెడ్డి గారు చాలా సార్లు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నారు ఈ పాట. దిస్ వాస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ హిమ్ ఆఫ్ కోర్స్, బట్ బాలుగారికి కూడా. సో ఆయనకి, బాలుగారు హీఈస్ బిజీ కదా, సో చాలా అపాయింట్మెంట్స్ ఉంటాయి చాలా. అండ్ ఈ పాట పాడడానికి ఆయన స్టూడియోకి వచ్చారంట.

సార్ శాస్త్రి గారిని బాలు గారు, వాడు ఎంత బాగా రాశాడయ్యా, అసలు ఎంత బాగా రాశావు అనేసి మెచ్చుకుని ఇట్లా ఆలింగనం చేసుకుని, ఇంకా హీ డిడ్ంట్ ఆ మూడ్, హీ వాంటెడ్ టు స్టే ఇన్ దట్ జోన్. అది ఆ అదే చెప్పా కదా, ఒక హై వస్తుంది అనేసి ఒక పాట విన్నాకూ వాళ్ళకి, కళాకారులకి ఒక మంచి పని, ఒక సాటిస్ఫాక్షన్ ఉన్న పని చేస్తే వాళ్ళకు కూడా హై వస్తుంది. ఆ హైలో ఉండి ఆయనకి హీ డిడ్ంట్ వాంట్ టు, హీ వాంటెడ్ టు స్టే దేర్ చేసి, ఇంకా ఇవాళ ఇంకేం రికార్డింగ్స్ ఏం పెట్టుకోదయా అని వాళ్ళ సెక్రటరీ తోటి చెప్పి ఇంకా నెక్స్ట్ మిగతావన్నీ క్యాన్సిల్ చేయించేసేసారంట. అలాంటి పాట. సరే, ఒక అమ్మాయి కొన్ని సిచ్యువేషన్స్ లో, ఇది జస్ట్ టీజర్ ఎందుకు చెప్తున్నానో నేను చెప్తాను మళ్ళీ కాసేపు ఉన్నాక, చాలా భయంగా ఉంటుంది, ఆ చుట్టుపక్కన చీకటిగా ఉంటుంది, విచిత్రమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. వస్తే హీరో ఏం కాదు, చక్కగా హ్యాపీగా ఉండు, ఏం కాదు, భయమేం లేదు అనేసి తనని ధైర్యం చెప్పే పాట, ఆ సన్నివేశంలో తీసిన పాట. ఈ పాట తెలిసిపోయి ఉంటుంది కదా. సరే, తినబుద్ధి రుచేందుకు ఈ పాట వినేద్దాము. ఈ పాట కి సంగీత దర్శకత్వం అందించింది ఎవరు తెలిసే స్టూడియో ఫోన్ చేయండి. అలాగే మీకు నచ్చిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి స్పెషల్ చేస్తున్నాం ఇవాళ, ఆయన జయంతి ఇంకొక రెండు రోజుల్లో ఉందని నాకు తెలియకుండానే నేను ఇవాళ ఆయన థీమ్ ని డిసైడ్ చేసుకున్నా, ఎందుకంటే మొన్న ఒక పాట వింటున్నప్పుడు మళ్ళీ చేయాలి శాస్త్రి గారి మీద షో చేసి చాలా రోజులు అయిందని. అండ్ యాదృచ్ఛికంగా ఆయన జయంతి ఇంకొక రెండు రోజుల్లో ఉంది, సో ఐ థింక్ నేచర్ వాంటెడ్ దట్, ఫోర్సెస్ అన్ని అలా ఒక సైన్ పంపించింది నాకు ఆయన మీద ఒక షో చేయమనేసి. సరే అండి, ఈ పాట వినేద్దాము. ఈ పాట అందించిన సంగీత దర్శకులు ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. అలాగే మీకు నచ్చిన శాస్త్రి గారి పాటలు ఏంటి, అండ్ ఆ పాటల్లో ఆ పాట ఎందుకు నచ్చింది, అండ్ ఆ పాటలో ఏ వాక్యాలు మీకు నచ్చాయి, మీ ఫేవరెట్. సో వినేద్దాం ఈ పాట, నా ఫేవరెట్, నిద్రపోకండే, అంత సూదింగా ఉంటుంది.

0: ఇందులో చివరిలో శ్రీదేవి గారు షీ స్టార్ట్ సింగింగ్, ఆఫ్ కోర్స్ చిత్ర గారు అనుకో. సరే అండి, మనము సమయం బ్రేక్ లోకి వెళ్ళిపోతున్నాం. మనం ఒక మెగా పవర్ లీడర్ సినిమా పే ఆ గేమ్ ఆడాలంటే మీరు కాల్ చేయాలి. దాని గురించి ఈ బ్రేక్ తర్వాత ఇంకొన్ని విశేషాలు చెప్తాను. డోంట్ గో ఎనీవేర్, స్టే ట్యూన్డ్, ఇట్స్ గోనా బి ఫన్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 12 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Kanaga Kanaga Kamaniyam, Anaga Anaga Ramaniyam, Sita Rama Kalyana Vaibhogam. June 7th Tariku Frisco Flyers lo jaragaboye mee Radio Survey Jatraki. Ee sari sakshattu Sita Ramule swayanga vichistunaru. Mata vari saujanyanto Radio Survey andistunna ee karyakramam swayanga Bhadrachala Sita Ramula utsava vigrahalu teeskochi akkadi archakula chetulu meeduga jerpe ee kalyananiki mee andarki ide maa aahvanam. To register as a couple, go to jatara.radiosurabhi.com. Call us for more information. 516-851-6919 or email at admin@radiosurabhi.com.
2: Radio Surabhi Revisit.
3: Giving confessions a chance to bloom. Sakshi Jewelers.
4: Shalini, Dallas lo jarige functions lo decoration lo abhi jarugutunnayata.
5: Ikkada Vivid Flowers lo undanta ippude telisindi.
6: Experts ne nammukunte mana jeevitham saafiga saagipothundi.
7: Law Offices of Janetha. Thank you for being in our journey.
8: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్ 469-269-6476.
9: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
10: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. ఇవాళ మనము సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయన మీద ఒక స్పెషల్ చేస్తూ ఉన్నాము. ఆయన రాసిన కొన్ని అద్భుతమైన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ నాకు ఎంతమంది కాల్ చేశారు అండ్ వాళ్ళకి నచ్చిన పాటలు అండ్ రిక్వెస్ట్ సజెషన్స్ అన్ని ఇచ్చారు. అండ్ యాదృచ్ఛికంగా కాకుండా మీరు రిక్వెస్ట్ చేసిన పాటలు నా ప్లేలిస్ట్ లో ఆల్రెడీ ఉన్నాయి. అంటే మనందరికి నచ్చిన పాటలు అనమాట అవన్నీ. సరే అండి, ఒక గేమ్ ఆడదామా? ఏమంటారు? ఆట ఆడుకుందాం రా అని ఇంతకు ముందు నా మా నాగార్జున పిలిచాడు కదా, సో ఆ ఆట ఆడేద్దాం. అదేంటంటే రేడియో సురభి జాతర సందర్భంగా మీలో సినిమా బఫ్స్ ఎంతమంది ఉన్నారు అని మాకు ఒక క్యూరియాసిటీ వచ్చింది అనమాట. ఆ క్యూరియాసిటీని సాటిస్ఫై చేసుకోవడానికి మేము ఒక గేమ్ కనిపెట్టాం. ఆ గేమ్ ఏంటంటే మీరు కాల్ చేయాలి. కాల్ చేస్తే నేను ఒక సినిమా పేరు చెప్పను. ఆబ్వియస్లీ చెప్పేస్తే ఇంకా గేమ్ ఎందుకు? ఆ సినిమా స్టోరీ లైన్ ఆర్ ఏదో కొన్ని ఈవెంట్స్ బేసిస్ మీద నేను ఒక క్లూ, కొన్ని క్లూస్ ఇస్తాను అనమాట. బట్ స్టార్టింగ్ విత్ ఓన్లీ వన్ క్లూ. ఆ క్లూ వినగానే మీరు టఫీమ్ అనే ఆన్సర్ చెప్పేశారు అనుకోండి, మీరు టఫీమ్ అని ఒక 1000 పాయింట్లు సంపాదిస్తారన్నమాట. సంపాదించేసేసి మా లీడర్ బోర్డులోకి మీరు ఆల్రెడీ కొత్తగా ఎంటర్ అవ్వచ్చు, ఆర్ ఆల్రెడీ ఈ గేమ్ ఆడి ఉంటే మీకు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. క్లూ ఫస్ట్ క్లూ తోటి మీరు సినిమా పేరు చెప్పేయగలిగితే 1000 పాయింట్లు, అలాగే క్లూ టూకి 750 అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో యూ నో ద రెస్ట్. సో ఈ గేమ్ ఆడదాము. సో మీరు చేయాల్సింది ఎలా ఏంటంటే, మీకు మీరు ఎంత సినిమా బఫ్ అని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు మా స్టూడియోకి ఫోన్ చేయండి. 9726361966. మీరు ఫోన్ చేయగానే నేను మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకుంటాను, ఫస్ట్ క్లూ ఇస్తాను. దాంతో సమాధానం చెప్పారనుకో, దట్స్ ఇట్, యూ విల్ ఎంటర్ ఇన్ టూ అవర్ లీడర్ బోర్డ్. ఏమంటారు? సో ఐల్ బి వెయిటింగ్ ఫర్ అవర్ కాల్స్. ఇట్ విల్ బి ఫన్. కొన్ని క్రియేటివ్ క్లూస్, కొన్ని ఈజీ క్లూస్, వాట్ ఎవర్. సో అండ్ దీంతో నేనెంత సినిమా బఫో కూడా మీరు తెలుసుకోవచ్చు. నాట్ సో మచ్ బట్ లిటిల్ బిట్, లిటిల్ లిటిల్. సరే మంచి పాట వినేద్దాం. శాస్త్రి గారు రాసింది అండ్ ఈ పాట తోటి కొంచెం కాంట్రవర్సీ కూడా వచ్చింది, అదేంటో తెలుసుకుందాము పాట విన్నాక. ఇటు వెళ్ళకండి. సో ఐల్ బి వెయిటింగ్ ఫర్ ది కాల్స్. మీరు మెగా పవర్ లీడర్ బోర్డులోకి మీరు ఫస్ట్ టైం ఎంట్రీ డెబ్యూ చేయాలన్నా ఆర్ మీకు ఆల్రెడీ మీరు మా లీడర్ బోర్డులు మీరు గేమ్ లో పార్టిసిపేట్ చేసి మీరు పాయింట్స్ గెలుచుకుని ఉండింటే మీ పాయింట్ ట్యాలీకి ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేసేసి యూ కెన్ క్లైంబ్ అప్ ద లీడర్ బోర్డ్. ఏంట్రా మాకు దీనివల్ల ఏంటి అంటారా, యూ విల్ బి రికగ్నైజ్డ్ ఆన్ అవర్ జాతర డే. సో యూ కెన్ బి ఏ సెలబ్రిటీ టూ కదా. బాగుంది కదా. సరే పాట విందాం ముందు.

0: దివ్య భారతి. మ్యాన్, అప్పట్లో నేను అప్పట్లో ఏంటి ఇప్పటికీ కూడా భీభత్సమైన ఫ్యాన్. అట్లాంటి ఇట్లాంటి ఫ్యాన్ కాదు. సర్లే, ఆవిడ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వెంకటేష్ డైలాగ్ ఉంటుంది కదా, నువ్వు నాకు నచ్చే సినిమాలో అలా అనమాట. కానీ వాట్ ఎ సాంగ్ అండి. బుబ్బిలి రాజా సినిమా నుంచి మీరు విన్న ఆ పాట. ఈ పాట గురించి ఒకసారి త్రివిక్రమ్ గారు ఒక స్టేజ్ మీద శాస్త్రి గారి గురించి ఆబ్వియస్లీ చెప్పారన్నమాట. అంటే కమర్షియల్ మూవీ ఆబ్వియస్లీ, సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చింది అండ్ పెద్ద పెద్ద స్టార్స్. దాంట్లో ఒక రొమాంటిక్ పాట. ఆ రొమాంటిక్ పాటలో లిటరేచర్ కి, ఆ సాహిత్యానికి ఎంత స్పేస్ ఉంటుంది? ఓకే, మనకు ఒక శ్రోత ఫోన్ చేస్తున్నారు, ఆయన్ని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ ఆఫ్టర్నూన్ రేడియో సర్వీ, ఎవరు మాట్లాడుతున్నారు? మీ మాట శ్రోతలందరూ వింటున్నారు.
1: సారీ, నేను మళ్ళీ కాల్ చేయాల్సి వచ్చింది.
0: సారీ ఎందుకు? బట్ కాల్ చేయాల్సి వచ్చిన పరిస్థితులు ఏమొచ్చాయి?
1: ఏంటండి, ఆ పాట విన్నాక తప్పకుండా కాల్ చేసి ఒక చిన్న ముక్క చెప్పాలనిపించింది. నాకు ఈ పాట విన్నప్పుడల్లా నాకు సిరివెన్నెల గారు నేను వేటిలో నాకు కూడా రాయగలుగుతాను అన్న ఒక భావన అనిపిస్తుంది. అంటే ఇది వేటూరి హియర్,
0: రైట్?
1: సో అది చెప్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సేమ్ వేటూరు గారు రాస్తే ఉంటుంది, హలో హలో అని.
0: ఎగ్జాక్ట్లీ, వేటూరు గారు కూడా ఇంగ్లీష్ పదాలు పాటల్లో వాడేవారు. ఇంత ముందు మనం ఒకటి మనీ సినిమాలో ఆయన స్టేక్ అనే వర్డ్ వాడేశారు. అసలు ఆ పాటల్లో స్టేక్ అనే వర్డ్ ఎలా వాడచ్చు? అండ్ వేటూరు గారు అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. యు ఆర్ సో రైట్.
1: రైట్ రైట్. అంటే వేటూరు గారు ఏంటంటే, అఫ్కోర్స్ ఇంగ్లీష్ పదాలు కూడా తెలుగులో మారుస్తారు కదా, అది అదో బ్యూటీ. అది శ్రేషని ఇంగ్లీష్ లో శ్రేష తెలుగులో వాడడం అంటే అది టూ మచ్.
0: రైట్, నైస్ నైస్ కనెక్షన్. థ్యాంక్ యూ ప్రసాద్. ఎగ్జాక్ట్లీ. సో కొంచెం ఏంటి వేటూరు గారి ఫ్లేవర్ ఉంటుంది అండ్ ఆయన లాగా రాయగలరు అని ఒక చిన్న ఇదని ఛాలెంజ్ ఏమో. బట్ యా, సో త్రివిక్రమ్ గారు అనాలిసిస్ ని ఎవరు బీట్ చేయలేరు. అంటే ఒక కమర్షియల్ మూవీలో ఒక ఒక రొమాంటిక్ పాటలో కూడా సాహిత్యాన్ని కి స్పేస్ ఉంటుంది అని ప్రూవ్ చేశారని ఆయన, ఐఎమ్ కోటింగ్ హిమ్ ప్రిటీ మచ్. సో ఫర్ ఎగ్జాంపుల్, రెప్పల్లో రహస్యం పడి అట్ట అయ్యిందయ్యో, కొమ్మల్లో కుకులే మన స్నేహం కోరుతుంటే, కొండల్లో ఎకోలే ఈసీహెచ్ఓ ఎకోలే మనం ఎట్టా ఉన్నాము అంటే అని అడుగుతున్నాయంట. అండ్ ఇంకొక పదము, ఇది నేను అది స్పెల్లింగ్ తప్ప నేను లిరిక్స్ షీట్ చూస్తున్నా ఆబ్వియస్లీ. ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతుంది. ఎటుంచో అంటే ఎట్నుంచో, దాన్ని ఎటుంచో అని కూడా అనొచ్చు అని నాకు ఇవాళే తెలిసింది. మేబీ దీన్ని కామన్ గా వాడతారో లేదో తెలియదు, కానీ నాకు ఎక్కడి నుంచో లేకపోతే ఎటునుంచో అని కూడా అంటాం, కానీ ఎటుంచో అని అంటారని నాకు మాత్రం ఇవాళే తెలిసింది. వా, నేర్చేసుకున్నా కొంచెం. సరే అండి, ఇంకొక పాట వినేద్దాం. అగైన్ మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ ఆడడానికి మీరు రెడీగా ఉంటే మీరు చేయాల్సిందల్లా స్టూడియో కాల్ చేయడమే, 9726361966. ఆ గేమ్ ఏంటంటే, నేను ఒక సినిమాలో ఒక సన్నివేశమో ఏదో చెప్తాను, ఒక క్యారెక్టర్ గురించో చెప్తాను అండ్ దెన్ ఆ క్లూ పట్టేసేసి మీరు సినిమా పేరు గెస్ చేయగలిగితే మీరు మా లీడర్ బోర్డులోకి ఎంటర్ అయిపోతారు. దట్స్ ఇట్, వెరీ సింపుల్. సో హౌ మచ్ ఆఫ్ ఎ మూవీ బఫ్ ఆర్ యూ? ప్రూవ్ చేసుకోవాలనుందా అండ్ దెన్ సెలబ్రిటీ అయిపోవాలనుందా డాలస్ లో? దిస్ ఈజ్ యువర్ ఛాన్స్. సో మీరు చేయాల్సిందల్లా స్టూడియో ఫోన్ చేయడమే, 9726361966. సో అంత రొమాంటిక్ పాట నుంచి ఈ తర్వాత వినబోయే పాట, అండ్ నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ కన్ఫెసింగ్, ఈ సినిమా అయితే నేను పాటల కోసమే వెళ్ళాను. పాటలు అంటే మ్యూజిక్ కోసం కాదు, లిరిక్స్ కోసం వెళ్ళాను నేను. అండ్ సో మచ్ సో దట్ విజయవాడలో విజయ టాకీస్ లో చూశాను, నాకు బాగా గుర్తు. ఆ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో ఎక్కడో కొంచెం అసంతృప్తి, సాటిస్ఫాక్షన్ రాలా. వెంటనే మళ్ళీ వెళ్ళి లైన్లో నుంచి టికెట్ కొనుక్కుని మళ్ళీ చూశాను నెక్స్ట్ షో. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ మూవీ దట్ ఐ సా బ్యాక్ టు బ్యాక్ ఇన్ థియేటర్ ఫర్ లిరిక్స్ కోసం. నా మీద అయితే అంత ఇంపాక్ట్ వచ్చింది ఈ సినిమా వల్ల. సో ఒక ఇంతకుముందు ప్రసాద్ ఫోన్ చేసి చెప్పారు కదా, మనకి ఒక అద్భుతమైన కవి అవ్వాలంటే అన్ని ఫ్లేవర్స్ ఉండాలి, అన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. దీంట్లో ఒక రెబెలియన్ శాస్త్రి గారిలో ఉన్న ఒక రెబెలియన్ బయటకు వస్తాడు. ఇంత టీస్ చేస్తున్న ఏం సినిమా అంటారు మీకు? బహుశా రెండు సినిమాలు జ్ఞాపకం వచ్చుంటాయి, బట్ చూద్దాం.
2: హుషారైన పాట చిటికేసి రమ్మంది రోయ్.

0: మనకి ఆద్య ఫోన్ చేసింది. ఆద్య వినిపిస్తుందా నా మాటలు? ఓకే సరే. నీకు కమీడియన్స్ లో ఎవరంటే ఇష్టము నీకు? బ్రహ్మానందం ఇష్టమా నీకు? ఓకే సరే. మరి ఒక్క నిమిషము, నేను నీకు ఒక మూవీలోంచి నేను ఒక క్లూ ఇస్తాను. యూనో వాట్, నాకు తెలియాలి కదా, బట్ వన్ సెకండ్. ఓకే, లెట్ ఇట్ స్లిప్. నీకు పాత సినిమాలు చూస్తావా? పాతవి అంటే రీసెంట్ మూవీస్ చూసావా నువ్వు?
1: రీసెంట్ అంటే లైక్
0: ఓకే, ఒక సినిమా ఉంటుంది. ఓకే, ఈ సినిమా ఐ హిందీ మూవీ. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నాను, సో ఒక ఒక ఇందులో ఒక హీరో ఒక స్పై అన్నమాట. స్పై లాగా పాకిస్తాన్ వెళ్తాడు. ఆ సినిమా పేరేంటి తెలుసా నీకు? అరే భలే చెప్పేశావే ఆద్య, నువ్వు ఫస్ట్ క్లూ తోటే నువ్వు పాయింట్స్ గెలిచేసావు. యూ ఐ విల్ ఎంటర్ యూ ఆన్ టు ద లీడర్ బోర్డ్. ఓకే ఓకే శ్రీకాంత్ గారు, నేను మీ పేరు మీద ఎంటర్ చేస్తాను. ఐ హ్యావ్ యువర్ నెంబర్, నేను దాన్ని రికార్డ్ చేస్తాను.
2: చూడండి, షీ సో ఎక్సైటెడ్ టు టాక్ టు యు, అందుకే మేజర్ గా కాల్ చేశాను.
0: ఓకే, థ్యాంక్ యూ ఆద్య, లవ్ టాకింగ్ టు యూ. హౌ ఓల్డ్ ఆర్ యూ రా?
1: ఐఎమ్ 11.
0: ఓకే, నేను నీకంటే 1 ఇయర్ పెద్ద, అంతే 12 నేను. అంత కామెడీగా అయిపోయిందండి బాబోయ్, నిజం చెప్తే వినిపించుకోరు ఏంటో. సరే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. బాయ్ ఐ లవ్ టాకింగ్ టు యూ నానా, బాయ్. అలాగే, ఓకే, బాయ్. థ్యాంక్ యూ. సారీ, ఆ పాటని బ్రేక్ చేసి ఆ కాల్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ గేమ్ అలాంటిది కాబట్టి. సో అది ఆన్ ఎయిర్ తీసుకుంటేనే ఫన్ ఉంటుంది. సరే, లెట్స్ కంటిన్యూ దట్ సాంగ్.

సింధూరం సినిమా నుంచి మీరు విన్న పాట, దీంట్లో ఆ లిరిక్స్ చిక్కగా చీకటే కమ్మిందని లోకం వెళ్లి సూర్యుని రారమ్మని పిలవాలా, కొండలా పాపమే పెరిగిందని కాపాడమంటూ సంగమ్మన సాయం అడగాల. అంటే నీకు వెన్ థింగ్స్ గో డోంట్ గో కరెక్ట్లీ మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు, మనమే మనం లెట్స్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ ఫిక్స్ ద ప్రాబ్లమ్స్ అని ఒక చిన్న ఒక సటిల్ మెసేజ్. లవ్ దిస్ మూవీ అండి. చెప్పా కదా నేను ఒకటే ఒక సినిమా బ్యాక్ టు బ్యాక్ అంటే మార్నింగ్ షో అయిన తర్వాత మ్యాట్నీకి వెళ్ళాను. అంత బేవర్స్గా ఉన్నావరా నువ్వు అప్పుడు అని అనుకుంటున్నారా మీరేమన్నా అనుకోండి, ఐ డోంట్ కేర్, ఆ సినిమా ఎఫెక్ట్ అలాంటిది. ఓకే ఓకే, కరెక్షన్ కరెక్షన్, ఫస్ట్ షో అండ్ దెన్ సెకండ్ షో చూసాను. ఓకే, కాలేజ్ కి వచ్చిన తర్వాత, లెట్స్ గో విత్ దాట్. ఈ తర్వాత పాట అగైన్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఫర్ మెనీ రీజన్స్. దీంట్లో బాలుగారు పాడిన పాట ఓకే చెక్, శాస్త్రి గారు రాసిన పాట చెక్, ఒక మంచి సినిమాలోంచి పాట చెక్. సో అన్ని చెక్స్ అగెన్స్ట్ ఆల్ ది బాక్సెస్. దీని గురించి I want to share one incident నాతో అయింది. నేను ఒకసారి ఇండియా నుంచి వస్తూ ప్లేన్ లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఈ పాట వింటున్నాను. మరి ఈ పాట వింటూ అలా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి నాకు. అండ్ పక్కన వాళ్ళ రీడర్ ఈస్ ఎవ్రీథింగ్ ఓకే అని, అంటే యా ఓకే అన్న. బట్ బేసికలీ ఎందుకు అలా వచ్చిందంటే ఆ ఎక్స్టసీ, ఆ పాటలో ఉన్న ఆ భావం అనమాట, అది అర్థమయ్యి. అండ్ ఇట్ వాస్ సో ఎమోషనల్, లవ్ దట్ సాంగ్. అండ్ దాని గురించి ఈ డీటెయిల్స్ ఏంటి, ఆ వర్డ్ దట్ ఇంపాక్టెడ్ మీ సో మచ్ అనేది బ్రేక్ తర్వాత షేర్ చేసుకుంటా ఈ పాటతోటి. ఎంజాయ్ ది సాంగ్, ఎస్పెషల్లీ లిరిక్స్ అండి. ఓ మై గాడ్, నెక్స్ట్ లెవెల్.

0: నా ఫేవరెట్ లైన్స్ ఏంటో చెప్తా అన్నా కదా, జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తలబాటైనా నాట్యమైపోదా, రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతి సంక్రాంతి అయి ఎదురవ్వదా. నిజంగా అండి, అసలు ఓ మై గాడ్. శాస్త్రి గారు హ్యాట్స్ ఆఫ్ సార్. బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం, డోంట్ గో ఎనీవేర్.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: ఎవ్రీ టైమ్ ఒకటి క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పుడాగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైడ్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Market Place Boulevard, Suite 110, Irving.

0: ఈ పాట మాత్రం విన్న ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం, ఒక అబ్బా నిజంగానా ఇది ఎలా మిస్ అయ్యాను ఇంత ముందు అని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా అనిపించింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పాట ఒకసారి లిరిక్స్ చూస్తూ వినండి, ఫాలో అవుతూ అర్థం చేసుకుంటూ ఈ సాంగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇంకా అట్లా డబుల్ ట్రిపుల్ క్వాడ్రిపుల్ అయిపోతుంది. నాట్ ఎగ్జాజరేటింగ్ వన్ బిట్, అలా అనిపించచ్చు బట్ నాట్. మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై, నీడలు నిజాల సాక్ష్యాలే. నీడలు నిజాల సాక్ష్యాలే అంటే ఇక్కడ నీడ కనపడిందంటే దేర్ ఇస్ ద ఒరిజినల్ క్యారెక్టర్ ఉంది అని. ఎంత చిన్న, చాలా సింపుల్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్, శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావ చిత్రాలే, ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం, మోసం ద్వేషం రోషం నీ నకిలి మదికి భాషం. మకిలి అంటే బ్యాడ్ అని. పుటక చావు రెండే రెండు నీకవి సొంతం కావు, పోనీ. జీవిత కాలం నీదే నేస్తాం, రంగులు ఏం వేస్తావో కాని, పోనీ కాని. ఐ మీన్ ఆ బేసికలీ. అండ్ అదే చెప్తాం కదా, ఆశ్చర్యం ఏంటంటే అలాంటి పాటలు, ఇంత భావజాలం ఉన్న పాటలు రాసిన ఆ మనిషే ఇలాంటి పాటలు కూడా రాయగలరు. ఎలాంటి పాటలు అంటారా, విందాం మనం మాట్లాడుకుంటున్నట్టు.
1: మా కోపమా

0: That's Siri Vendela garu for you. Oka chinna oka 10 minutes gap lone kottade inta mundu manaki Prasad Varma annatu 360 degrees mottham anta anni areas ni cover chesesaru. సరే ఇంకొక బ్యూటిఫుల్ పాట విందాము. శ్రేయ ఘోషల్ అండ్ కార్తిక్ పాడిన పాట, నాకు చాలా ఇష్టమైన పాట. ఐఎమ్ ష్యూర్ యూ విల్ లైక్ ఇట్ టూ. సినిమా పేరు ఏంటి తెలుసు? స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నంబర్ 972-636-1966. అగైన్ మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3. మీరు కార్యక్రమానికి లేట్ గా జాయిన్ అయింటే ఐఎమ్ సారీ, మంచి మంచి పాటలు మిస్ అయ్యారు మీరు. బట్ డోంట్ వరీ, 1 o'clock కి మా గిరి వచ్చేస్తాడు. యూ విల్ కంటిన్యూ టు ఎంటర్టైన్ యూ. బట్ ఐ వాంట్ టు టేక్ ఎ మినిట్ టు టాక్ టు యూ గైస్ అబౌట్ మన జాతర, రేడియో సురభి జాతర. ఓకే, ఒక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకున్నాక మనము మాట్లాడదాము. గుడ్ ఆఫ్టర్నూన్ రేడియో సురభి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి. మీ పేరు?
1: హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సాయి కృష్ణ.
0: సాయి కృష్ణ ఉన్నారు, చెప్పండి.
1: బాగున్నాను బాగున్నాను. జస్ట్ లిసనింగ్ టు ద మ్యూజిక్ అండ్ ఆల్ ద లిరిక్స్ ఆఫ్ సాంగ్స్ సిరివెన్నెల గారు
0: కదా. థ్యాంక్ యూ. చెప్పండి, మీకు నచ్చిన పాట ఏమన్నా ఉందా?
1: ఆయన గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ హీఈస్ ఏ వెరీ గ్రేట్ లిరిసిస్ట్ అండ్ కడ్గం మూవీలో నాకు ఎంతో నచ్చిన సాంగ్. లైక్ ఆయన గురించి తెలిసినప్పుడు పబ్ లో ఒక సాంగ్ ఉంటుంది కదా, ముసుగు వేయొద్దు వయసు మీద. లైక్ అంత పోయిటిక్ లిటరేచర్ ఉన్నతను కూడా ఇలాంటి సాంగ్స్ కూడా రాయగలదు అని ఆయన బాగా రాశారు. ఆ సాంగ్ అనిపించింది నాకు. మేబీ నెక్స్ట్ సాంగ్ కుదిరితే ప్లే చేయండి.
0: తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు. అదే దట్ ఈస్ ద జీనియస్ దట్ ఈస్ సిరి వెన్నెల గారు. ఐ హీ కెన్ కవర్ మల్టిపుల్ ఏరియాస్.
1: జీనియస్ అండి.
0: అండ్ వి ఆర్ సో ఫార్చునేట్ అబౌట్ ఇట్. యా, వి ఆర్ సో ఫార్చునేట్. ఆయన ఉన్నప్పుడు అదే ఎరాలో మనం ఉన్నాము. మనము వి గ్రూ అప్ అప్రిషియేటింగ్ హిస్ సాంగ్స్, లిసనింగ్ టు హిస్ సాంగ్స్ అండ్ యా, సో సో బ్లెస్డ్ అనిపిస్తుంది నాకైతే.
1: ఆయన మళ్ళీ for all generations he could write the lyrics and song even for Gen Z's.
0: Absolutely. ఇంతకు ముందు మనం ఆ పాట విన్నాం కదా, ఓ చెల్లిక్ష, అది వాళ్ళు ఇప్పుడు మామూలుగా మాట్లాడుకున్నట్టు Gen Z కూడా మాట్లాడుకున్న మాటలే అవి. సో యు ఆర్ సో రైట్.
1: Yes, he was also inspiration for many lyricists upcoming like Chandra Bose gar kani vandi lekapothe vere vaalle ani vaati
0: and vaalle open ga cheptaru.
1: So takkova, yeah, enta maatladina anta takkuve inga.
0: Ade inta mundu oka caller phone chesi Venu garu ivalla ayana meeda aithe manam rojantha show cheyochante nenu I am ready if I could annanu anamata. So yeah,
1: roju kuda saripodu inka
0: ready chestunna gaani. Right, awesome. thank you Sai Krishna garu call chesi
1: me talk share chesthunna. Thank you, have a very good afternoon. Yes.
0: థ్యాంక్ యూ, బాయ్. సరే సాయి కృష్ణ గారు, మీకోసం ఆ పాట నేను లైన్అప్ చేస్తాను. ఈ లోపల ఈ పాట వినేద్దాము. దీంట్లో ఒక కపుల్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి, వాటి గురించి పాట అయ్యాక మాట్లాడుకుందాం.

ఎవడు సినిమా నుంచి మీరు విన్న ఆ పాట, రామ్ చరణ్ అండ్ శృతి హాసన్ నటించిన సినిమా. అండ్ దీంట్లో అల్లు అర్జున్ కూడా ఉంటారు, ఆఫ్ కోర్స్ DSP musical, Karthik and Shreya Ghoshal. My goddess, Shreya Ghoshal. She is something else. Aa uchcharana enta correct ga asal prati padam nenu was paying attention. Anyways, it's not about Shreya Ghoshal. Avadu gurinchi kuda inko show cheyachu, but ippudu kaadu. Shastri gar gurinchi maatladutunnam kabatti deentlo naaku ishtamaina vakyalu entante, కళ్ళు కొస్తావనుకున్న తెల్లార్లు చూస్తూ కూర్చున్నా రాలేదే. అంటే కళ్ళుకి వస్తావనుకున్నాను బట్ నువ్వు తెల్లార్లు కూర్చున్నాను, నువ్వు ఇంకా రాలేదేంటి అంటే ఆ అబ్బాయి సమాధానం ఏంటంటే, రెప్పల బయటే నేనున్నా, అవి మూస్తే వద్దాం అనుకున్నా. కళ్ళు మూస్తే కదా కళ్ళు వచ్చేది. అమ్మాయి ఏమో వీడు కళ్ళుకి వస్తాడని వెయిట్ చేస్తోంది, వెయిట్ చేస్తూ పడుకోలేదు. పడుకోపోతే నేను ఎట్లా వస్తాను, బయటే ఉన్నాను, నువ్వు కళ్ళు మూసుకుంటే నేను వద్దాం అనుకుంటున్నానని. అసలు ఆ థాట్ ఎలా వస్తుంది? వి ఆల్ గో త్రూ ఎక్స్పీరియన్స్, కళ్ళలు రావడం, కళ్ళు మూసుకోవడము, కళ్ళలోకి ఎవరైనా వస్తారని వెయిట్ చేయడము. బట్ ఇలాంటి భావన చాలా కొంతమందికే వస్తుంది. అండ్ అవి ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తారా ఇలాంటివన్నీ? ఆయన మేబీ ఆయన ఆయన ఫీలింగ్స్ పాటల్లో పెట్టారా? బట్ అన్ని ఫీలింగ్స్ ఒక మనిషిలో ఉండడం సాధ్యమేనా? అది అలా కూడా ఆలోచించాల్సి వస్తుంది. రెబెలియన్, అలాగే దేవుణ్ణి స్తుతిస్తూ పాడడము, దేవుణ్ణి కొంచెము మందలిస్తూ పాడడము, రాయడము, దట్ ఈస్. అండ్ రొమాంటిక్ పాటలు, కామెడీ పాటలు, పాథోస్ వర్షన్స్, అండ్ జీవిత సత్యాలు తెలిసే ఫిలసాఫికల్ సాంగ్స్, ఇలా ఎన్ని అసలు. ఎనీవేస్, సాయికృష్ణ గారు రిక్వెస్ట్ చేసిన ఈ పాట వినేద్దాము. ఈ పాట ఏ సినిమాలో ఆయన చెప్పేశారు కాబట్టి నేను అడగను, బట్ పాడింది ఎవరు నాకు తెలియదు, తెలుసుకుందాము. మీకు తెలిస్తే నాకు చెప్పండి. సేవ్ మీ సమ్ టైం.

సరే మనకి స్టూడియోలో సమయం అయిపోతుంది కాబట్టి ఆ పాటని అక్కడతో పాస్ చేసేసి మీ నుంచి సెలవు తీసుకునే టైం వచ్చేసింది. అండ్ ఇప్పుడే రేణుక గారు ఫోన్ చేసి ఈ పాట పాడింది కల్పన అన్నారు. రేణుక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ కైండ్ వర్డ్స్ అండ్ ఇట్ గివ్స్ అస్ మోర్ ఎనర్జీ. బాగా కనెక్ట్ అవుతున్నారండి. అండ్ మీరు ఆ పాటల గురించి చెప్తుంటే నేను గూగుల్లో ఆ లిరిక్స్ వెతికి నేను ఫాలో అవుతున్నాను. అండ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆయన ఆయన ద జీనియస్ దట్ ఈస్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సార్ we dearly dearly miss you, we miss you a lot, but thank you so much for leaving such a wealth of songs for us and we will cherish that for many many years to come. Sare andi in the thank you so much for all the calls, all the love and support. radiosurabhi.com/rsj akkadiki velli meeku nachina rj ki vote veyadam marchipokandi, naa kuda vote cheyandi please. Signing off, venu cherukupalli. Please take care of yourself and everybody around you. Until next week. ee paata toti karyakramanni muginchestunanu. Giri vachesadu. Enjoy his show as well.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
2: ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్. Visit vvfactech.com or call 848-244-0213.
3: Radio Surabhi Revisit. Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
4: Shalini, Dallas lo jarige functions lo decoration lo adi jarugutunnayata.
5: Ikkada Vivid Flowers ani undanta ippude telisindi.
6: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
7: Law Officers of Janeta.
8: Thank you for being in our journey.
9: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
10: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
9: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
11: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
9: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సాల్ట్ లేక్ అండ్ మెనీ.
12: హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దిస్ ఇస్ గిరి రామరాజు ఆన్ స్పోర్ట్స్ కాలమ్ విత్ గిరి అనదర్ ఎపిసోడ్ లో. ఈ రోజు మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. మొదటగా రేడియో సురభి కార్యక్రమాలు ఈ రోజు మార్నింగ్ నుంచి నిరంతరాయంగా మా జట్టు సభ్యులు శృతి గారు అందించారు 8 నుంచి 10 గంటల దాకా. అండ్ 10 గంటల నుంచి ఇందాక 1 గంటల దాకా వేణన్ని అందించిన సీతారామ శాస్త్రి గారి కార్యక్రమానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి.

అండ్ ఐ వాజ్ లిజనింగ్ కార్ లో ఇందాక వస్తున్నప్పుడు అండ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి విన్నాను. ఈ రోజు కార్యక్రమాలన్నీ వింటూనే ఉన్నాను అండ్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దాట్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద రేడియో యాజ్ ఆల్వేస్. శాస్త్రి గారి కార్యక్రమంలో మన ప్రోగ్రామ్ కి సెట్ అయ్యే పాట ఒకటి నేనైతే లైన్అప్ చేసుకున్నాను అండ్ యాజ్ ఇట్ ఈస్ గా అది థీమ్ ని నేను కంటిన్యూ చేయలేను బికాస్ దట్ ఈస్ వేణు భయ్యాస్ థీమ్ కాబట్టి ఆబ్వియస్లీ థీమ్ ని కంటిన్యూ చేయకుండా మన కార్యక్రమానికి స్పోర్ట్స్ కాలమ్ కి రిలేట్ అయ్యే ఒక పాటను నేను లైన్అప్ చేసుకున్నా. దాంట్లో ఒక లైన్ ఉంటుందండి, ఈ పాట తర్వాత ఆ లైన్ ఏంటో నేను చెప్తాను. లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఒక్కడు. వెల్కమ్ టు స్పోర్ట్స్ కాలమ్ విత్ గిరి అండ్ స్టూడియో నెంబర్ 9726361966.

శాస్త్రి గారు ఈ పాటలు ఏమంటారంటే, పసిడి పతకాల హారం కాదురా విజయతీరం, ఆటనే మాటకు అర్థం నినువు గెలుచు యుద్ధం అదనమాట. ఏదో గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ గెలవడం కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లో గెలవడం నేర్చుకోండి అని చెప్పే చిన్న అర్థాన్ని, చిన్న అర్థాన్ని కాదు చాలా నిగూఢ అర్థాన్ని ఇచ్చే సారాంశం ఉన్న పాట, నాకు చాలా ఇష్టమైన పాట. అండ్ ఇందాక వేణున్న థీమ్ లో నేను యాక్చువల్లీ వారి కార్యక్రమానికి కాల్ చేసి నేను కోరదామని అనుకున్నాను, బట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కాల్స్ వాజ్ సో హెవీ దట్ నా కాల్ కూడా వెళ్లేదన్నమాట. అందుగురించి ఈ షోలో ఇంకా నేనే ప్లే చేసి మీకు వినిపిద్దామని, ఎలాగో నేను స్టూడియోకి వస్తున్నా కదా సో అలా రిజర్వ్ చేసి పెట్టాను. ఆల్ రైట్, అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ కాలమ్ విత్ గిరి. ఈ రోజు ఏం మాట్లాడుకోబోతున్నాం, ఆబ్వియస్లీ లీగ్ లో జరుగుతున్న అన్ని అప్డేట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ హైదరాబాద్ పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట, వాటికి కారణాలు ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం. అండ్ యా సో అండ్ ఈ రోజు నేను కొంతమంది ప్లేయర్స్ గురించి మాట్లాడతాను, వారి దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, డొమెస్టిక్ క్రికెట్ లో అంటే వారి డొమెస్టిక్ క్రికెట్ లో అయితే ఇంగ్లాండ్ లో కావచ్చు, సౌత్ ఆఫ్రికాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఆస్ట్రేలియా ఎక్కడైనా కావచ్చు, డొమెస్టిక్ క్రికెట్ లో పరుగుల వరదలు పారించిన కొంతమంది క్రికెటర్స్ ఇంటర్నేషనల్ లెవెల్ కు వచ్చేసరికి చాలా డీలా పడిపోయి కనీసం అసలు వాళ్లకున్న టాలెంట్ ని ఏమాత్రం షోకాస్ చేసుకోలేకపోయారనమాట. అలాంటి కొంతమంది క్రికెటర్స్ నాకు తెలిసిన వాళ్ళని కొంతమంది వారి గురించి నేను మాట్లాడదాము, అండ్ దానికి కారణాలు ఏంటి అనేది కూడా మనం చర్చిద్దాం. అండ్ అలా ఈ థీమ్ లో మీకు తెలిసిన ఎవరన్నా క్రికెటర్స్ ఉంటే స్టూడియో కాల్ చేసి కూడా నాతో పంచుకోవచ్చు. యూ కెన్ పుట్ యువర్ వ్యూ పాయింట్ యాజ్ వెల్. స్టూడియో నెంబర్ 9726361966. ఆల్ రైట్, సో మరి ఆటలు ఒకటే కాదు కదా, మన షోలో పాటలు కూడా ఉంటాయి కాబట్టి, ఇప్పుడు ఏంటంటే బయట ఆకాశం కొంచెం వాతావరణం మేఘావృతమై ఉంది, వర్షం పడుతుందా పడదా అనే టైప్ లో ఉంది, అలాంటి థీమ్ లో ఒక పాట ఉందండి. ఈ డాడీ సినిమా నుంచి ఈ పాట విందాం. డాడీ సినిమాలో డెఫినెట్లీ వర్షం పడుతూనే ఉంటుంది, చిరంజీవి గారు డాన్స్ చేస్తూనే ఉంటారు, బట్ మనం ఈ వాతావరణానికి కరెక్ట్ గా సూట్ అయ్యే ఈ పాట రెండవ పాటగా ప్లే చేస్తున్నా. ఇంకా ఇక్కడి నుంచి పాటలు ఆటలు రెండు కొనసాగుతాయి. లెట్స్ లిసన్ టు ది సాంగ్.

ఆల్ రైట్ డాడీ సినిమా నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. లెట్స్ గెట్ ఆన్ టు ద లీగ్ అండ్ టేబుల్ పాయింట్ల పట్టిక ఎలా ఉంది. అండ్ యా, ఆబ్వియస్లీ బెంగళూరు ఆన్ ద టాప్ అండ్ ఆఫ్ కోర్స్ గుజరాత్ రెండో పొజిషన్ లో ఉన్నారు. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అంత మంచిగా ఆడి ఇప్పటిదాకా అండ్ టేబుల్ ప్రస్తుతానికి ఎలా ఉందంటే పరిస్థితి, హైదరాబాద్ కి కంపల్సరీగా నెక్స్ట్ రెండు మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి. రేపు చెన్నైతో ఆడబోతున్నారు అండ్ యూనో దాని తర్వాత కూడా మళ్లీ బెంగళూరుతో ఇంకో మ్యాచ్ ఉంది. రేపటి మ్యాచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలవాలి అండ్ దెన్ మనకి నెట్ రన్ రేట్ మెయింటైన్ చేస్తూ గెలుస్తూ ఉండాలన్నమాట రెండు మ్యాచ్లు. అలా అయితేనే హైదరాబాద్ ఛాన్స్ ఉంది. పంజాబ్ కూడా పికింగ్ అప్. రాజస్థాన్ పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంది, ఎందుకంటే వాళ్లకు రెండు మ్యాచ్లు మిగిలిన్నా సరే కొంచెం రన్ రేట్ పరంగా చూసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. చెన్నై మాత్రం కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు అండ్ గెలవాల్సిన పరిస్థితి. అగైన్ రెండు మ్యాచ్లు మళ్లీ గెలవాల్సిన పరిస్థితి అండ్ మిగతా టీమ్స్ వచ్చేసి ప్రెటీ మచ్ అవుట్ ఆఫ్ ద కంటెన్షన్.

0: ఉన్నాయి అనుకోవచ్చు. కోల్కతా, ఢిల్లీ, బాంబే అండ్ లక్నో ఈ టీమ్స్ మాత్రం అవుట్ ఆఫ్ ద లీగ్. అండ్ కంటెన్షన్ ఈస్ బిట్వీన్ బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ అండ్ పంజాబ్ అండ్ రాజస్థాన్. ఈ ఐదు టీంల మధ్యలో నడుస్తుంది. టాప్ ఫోర్ లో ఎవరుంటారు అనేది రేపటి మ్యాచ్ తోటి మనకు ఒక పిక్చర్ వస్తుంది. రేపు హైదరాబాద్ ఆడుతున్నారు చెన్నై తోటి. గెలిస్తే మాత్రం చెన్నై నాలుగో స్థానానికి వెళ్లే అవకాశాలు అయితే ఇక్కడ మెండుగా కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ ద కరెంట్ టేబుల్ ఈస్ కన్సర్న్, ఐ మీన్ అస్యూమింగ్ దే మెయింటైన్ ద సేమ్ పాజిటివ్ నెట్ రన్ రేట్ మెయింటైన్ చేస్తే మాత్రం రేపు మ్యాచ్ గెలిస్తే చెన్నై నాలుగో పొజిషన్ లోకి, మూడో పొజిషన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. సన్ రైజర్స్ సారీ హైదరాబాద్ ఆరో పొజిషన్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎక్సైటింగ్ గేమ్. మరి రేపు అయితే మాత్రం గ్లూ అయి ఉండండి, అందరూ చూస్తూ ఉండండి, ఎవరు ఎలా ఆడతారనేది మనం రేపు డిస్కస్ చేసుకుందాం ఈ మ్యాచ్ గురించి. బట్ ఓవరాల్ గా అప్డేట్స్ ఎలా ఉన్నాయి అనేది కూలంకుషంగా అసలు ఏం నడుస్తుంది, ఎవరు హిట్ ఎవరు ఫట్ ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు మనకు కాలర్ ఉన్నారు, వారితో ఆన్ ఎయిర్ మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సురభి మీ పేరు?
1: నమస్తే గిరి గారు.
0: హలో అండి, మీ పేరండి?
1: నమస్తే గిరి గారు, మాట వినపడుతుందా?
0: యా వినిపిస్తుందండి, నా మాట మీకు వినిపిస్తుందా?
1: వినిపిస్తుంది.
0: యా చెప్పండి సార్.
1: అది ఏం లేదు, ఐపీఎల్ గురించి మాట్లాడేవాళ్ళు.
0: అవును సార్ చెప్పండి.
1: ఒక చిన్న అనాలిసిస్
0: చెప్పండి సార్.
1: ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, పంజాబ్ కింగ్స్ ఉంది కదండి, వాళ్ళు మీరు చూసుకుంటే వరుసగా ఆరు మ్యాచ్ గెలిచారు బ్యాటింగ్ లో. ప్రస్తుతం ఆరు మ్యాచ్ లో వరుసగా ఓడిపోయారు ఇప్పుడు.
0: అవునండి, వెరీ అన్ఫార్చునేట్.
1: ఐ కాంట్ బిలీవ్ వాట్ దే ఆర్ డూయింగ్.
0: కెనాట్ బిలీవ్ ఇట్ యాక్చువల్లీ. ఐ కాంట్ బిలీవ్ హౌ
1: బాబర్ డిసాపాయింటింగ్.
0: Yeah, it's a very disappointing, you know. I can't believe how they went into such a, from such a big position, good position, into the disastrous thing. Pelta aleda ane doubt kuda undi gelchina gaani. Run rate kuda
1: kada. Sir, you want to talk about playoffs coaches?
0: చెప్పలేమండి, అంటే రెండు మ్యాచ్లు టఫ్ మ్యాచెస్ గానే కనిపిస్తున్నాయి కదా. ఐ మీన్ ఎస్పెషల్లీ బెంగళూరు మ్యాచ్ అయితే మాత్రం టఫ్. రేపు గెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, గెలిస్తే గానీ ఏదన్నా
1: మాట్లాడుకోవాలి.
0: అది గురించి అదే, రేపు మనం బెంగళూరు మ్యాచ్ తర్వాత గానీ రేపు ఖచ్చితంగా గెలవాల్సింది, గెలవకుంటే ఆరో స్థానంలోకి వెళ్ళిపోతారు మీరు రేపు చూసుకుంటే. సో టుమారోస్ థింగ్ ఇస్ ద కీ ఫర్ దెమ్. I really hope Abhishek Sharma and Ravi said, and Henrik Lawson batting lo, highest batting lo matram compulsory ga 230 240 first batting chesukodte appude emanna konjam chances untayi meer anna question ku samadhanam.
1: Aamo aamo,
0: because
1: chennai giri garu manchi visheshana andistunnaru.
0: Thank you sir.
1: Thanks a lot, keep up the good work. Meeku nenu vote chesamu.
0: Thank you sir.
1: Adhi chepparani.
0: Thank you so much. I really appreciate that. Thank you so much. And alane ma vere anchors ni kuda encourage cheyandi, but naaku vesinanduku meeku chaala dhanyavaadalu.
1: Yeah, dhanyavaadalu.
0: Thanks a lot andi. Thank you.
1: Yeah,
0: shubhadinam. All right, wonderful. Thank you so much andi. And yeah, I mean RJ Awards meeku telusu kada, Radio Surabhi Jatra sandarbhanga jarugutunna ee RJ Awards evarikaithe mee favorite అనలిస్ట్ ఆర్ యాంకర్ ఆర్జే ఉన్నారో వారికి www.radiosurabhi.com/RSJ కి వెళ్తే వేరే వేరే కేటగిరీస్ లలో మీకు ఓట్ క్యాస్టింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆల్ రైట్, లైక్ ఐ సెడ్ అండ్ మన ఆత్మీయ శ్రోత కూడా మాట్లాడినట్టుగా, మనం ప్లే ఆఫ్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఇనిషియల్ గా రేపటి గురించి, దాని గురించి ఖచ్చితంగా యూనో టుమారోస్ మ్యాచ్ ఇస్ ద కీ. రేపు కనుక గెలవకుంటే హైదరాబాద్ జట్టు మరి ఎక్కడుంటుంది ఏంటి అనేది రేపటి మ్యాచ్ తర్వాత తెలుస్తుంది. నేనైతే మాత్రం కంప్లీట్లీ గ్లూ అయి ఉంటాను, ల్యాప్టాప్ పెట్టుకుని మార్నింగ్ మళ్ళీ ప్రత్యక్షం అవుతాను కదా ఎలాగూ, మీ ముందర వచ్చేస్తాను కాబట్టి ఇక్కడనే ల్యాప్టాప్ పెట్టుకుని చూస్తూ మరి మనం ప్రోగ్రామ్ ని కూడా ఎంజాయ్ చేస్తూ మన కార్యక్రమాన్ని మంచి పాటలు కూడా ప్లే చేస్తూ రేపు ఆ మ్యాచ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అది విషయం, చాలా విశేషాలు ఉన్నాయి అండ్ యా ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ ఏం నడుస్తుంది ఏంటి అనేది ఈ పాట తర్వాత మనం చర్చించుకుందాం.

0: ఆల్ రైట్. తక్కర దొంగ సినిమా నుంచి మనం విన్న పాట. నాతో ఒక ఆత్మీయ శ్రోత ఉన్నారు, హర్ష గారు ఉన్నారండి? చెప్పండి సార్.
1: మీరు లీగ్ గురించి మాట్లాడుతున్నారు కదా?
0: రైట్ రైట్.
1: ఆ లీగ్ లో ప్రస్తుతానికి ఆర్సీబీ ఫ్యాన్ ఉంది, హార్డ్ కోర్ ఫ్యాన్ ఫర్ విరాట్ కోహ్లీ.
0: నో ప్రాబ్లం.
1: బట్ ఇన్ దట్ కేస్ నేను తెలుగు వాడిని కూడా కాబట్టి ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో వచ్చిన ఎస్ఆర్హెచ్ గెలిచినా గానీ ఆర్సీబీకి వచ్చే నష్టమేం లేదు, ఆ ప్రాబ్లం ఉంటుంది. పొందేటి వరకు
0: కరెక్ట్ కరెక్ట్. యా డజంట్ మ్యాటర్.
1: జీటీ ఇంకో మ్యాచ్ గెలి
0: బెంగళూరుకి అయితే మాత్రం డజంట్ మ్యాటర్. బట్ ది థింగ్ ఇస్ హైదరాబాద్ నీడ్స్ టు విన్ దేర్ బోత్ గేమ్స్, ఎస్పెషల్లీ ద నెక్స్ట్ గేమ్.
1: అందుకే ఈ రెండు గేమ్స్ కలిసి హైదరాబాద్ కూడా ప్లే ఆఫ్ వస్తే సంతోషం.
0: ఎగ్జాక్ట్లీ, అందరం అదే కోరుకుంటున్నాం. డాలస్ మొత్తం అదే కోరుకుంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలి, డాలసే కాదు ఎంటైర్ అమెరికా.
1: సో ఇదేంటంటే ఒకసారి చెప్పాలని చూస్తుందండి, ఇది టీ ట్వంటీ అనేది నెక్స్ట్ జనరేషన్ గేమ్ అని చెప్తారు కదా. అంటే కోహ్లీని ప్రీవియస్ జనరేషన్ అంటారు, మరి ఇప్పుడు కూడా ఆయన రన్స్ లో లీడర్ బోర్డు లో ఉన్నారండి కాంపిటీషన్ లో.
0: ఉన్నారు. ఇక మనం బ్రేక్ లోకి వెళ్ళి మిగతా ఆఫ్ ఎయిర్ లో మాట్లాడదాం.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మళ్ళీ మరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hello andi, nenu mi Srinivas Avasarala. Ee roju mana Radio Surabhi 4th anniversary and ee sandarbhanga Radio Surabhi ki and Radio Surabhi srotalandarki na hrudayapurvaka shubhakankshalu. And naaku kuda ee sandarbhanga oka paata request cheyalanundi. Prati ratri vasanta ratri prati gali paira gali ane paata naaku oka sari vinalundi. Adi avakasam naaku Radio Surabhi kalpisthe endo aanandanga untundani korukuntunnanu. Thank you so much and I wish you a very happy 4th birthday.

0: Surabhi revisit.
1: పళ్ళు చుట్టుమంటున్నా.
0: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
2: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
0: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
1: పాయా, హలీం, రుమాలీ రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. పీల్మార్ ఇండియన్ కెఫే.
0: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
3: All right, welcome back. And Harsha garu unnara?
4: Unnandi.
3: Very nice sir. Manchi candid conversation nadustundi and ads ippude ayipoyayi and mimmalni malli on air pettanu. Man shrotalandarku kuda mee fan following gurinchi, fan base gurinchi cheppandi.
4: RCB andi, RCB Daniel Vettori appudu nunchi RCB fan andi. Daniel Vettori, Chris Gayle, tarvata ABD, manchi manchi players unnarandi appudu dantlo.
3: Right.
4: ఆ విధంగా ఇప్పుడు విరాట్ కోహ్లీ. ఒకవేళ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేస్తే నేను ఐపీఎల్ లో ఏ టీమ్ కి సపోర్ట్ చేయను అని టేబుల్ చూస్తా. విరాట్ కోహ్లీ ఉన్నంత వరకు ఆర్సీబీ ఫ్యాన్.
3: సేల్మేట్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట బేసిక్ గా.
4: సో జస్ట్ న్యూట్రల్ న్యూట్రల్ అండి, అన్నింటి ఎంజాయ్ చేస్తాం.
3: ఐ కెన్ టోటల్
4: ఇలా ఫ్యాన్ గా ఉండే వల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి.
3: ఐ కెన్ టోటల్
4: ఎన్ని సంవత్సరాలు డిసప్పాయింట్ అయ్యాము.
3: సో నాకు అట్లా వన్ ఆఫ్ ద క్రికెటర్స్ నాకు అట్లా అంటే ఇండియాలో చాలా మంది ఉన్నారు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియన్ క్రికెటర్స్, నాకు రిక్కీ పాండింగ్ ఉండేది అలాగా, డై హార్డ్ ఫ్యాన్ నేను రిక్కీ పాండింగ్. ఐ మీన్ కింగ్స్ కి కరెంట్ కోచ్ రైట్ నౌ పీబీ, బట్ రిక్కీ పాండింగ్ అంటే నాకు అసలు అమితమైన అభిమానం అనమాట. మన డాలస్ లో ఇది జరుగుతుంది కదా, మన మేజర్ లీగ్ క్రికెట్ వచ్చినప్పుడు తను కోచ్ గా వచ్చారు ఇక్కడికి. ఆ రోజు తను చూసేసరికి అసలు నాకు భయం, మొత్తం గూస్ బంప్స్ వచ్చాయి అన్నమాట. వావ్ మై మై హార్ట్. అయ్యా, ఐ వాజ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రికీ పాండింగ్, ఈ వాజ్ గివింగ్ ఏ టెలివిజన్ ఇంటర్వ్యూ. అంటే సిగ్నల్ మన తీసుకునే అవకాశం దొరకలే గానీ ఈ వాజ్ గివింగ్ ఏ టెలివిజన్ ఇంటర్వ్యూ. సో రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై, నేను ఎక్కడైతే స్టాండ్స్ లో కూర్చున్నానో అక్కడ నుంచి క్లోజ్ ప్రాక్సిమిటీ లో చూసాను అనమాట ఫస్ట్ టైం.
4: రికీ పాండింగ్ ఇండియాలో ఒక టైం చాలా హేట్ చేసేవాళ్ళు, ఐపీఎల్ వల్ల ఇండియాలో చాలా ఫేవరెట్ అయ్యారు.
3: రైట్, ఒక దశలో తనకి ఐ మీన్ అసలు ఎంట్రీ అవుతాడా లేదా కూడా అనేది ఉండే ఇప్పుడు మొత్తం.
4: ఎందుకంటే అప్పుడు మనకు వరల్డ్ కప్ దూరం చేసిన అసలు
3: అందరు ఫీలింగ్ కొంచెం మైండ్ లో పెట్టుకున్నారు మన వాళ్ళు, కొంచెం మనం సెంటిమెంటల్ గా బాగా ఇదైతుంటాం కదా అందుకొని.
4: సో మీరు ఇంకా ఇందాక ఒక టాపిక్ తీసుకున్నారు కదా, డొమెస్టిక్ లో బాగా అన్ని వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫెయిల్ అయిన ఇండియాలో అంటే, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ లో చూస్తే అండి
3: పృథ్వీషాబ్సల్యూట్లీ రైట్ కరెంట్ ట్రెండ్
4: బ్రిలియంట్ అండ్ మోస్ట్ టాలెంట్ క్రికెటర్, బట్ ఎందుకు ఫీల్ అవుతుందో ఇంకా అర్థం కాలేదు.
3: సో పృథ్వీషా గురించి నాకు వచ్చిన నాకు తెలిసిన సమాచారం ఏంటంటే అండి, డిసిప్లినరీ ఇష్యూస్ తనకి. డిసిప్లినరీ ఇష్యూస్ అండ్ హీ కాంట్ వర్క్ విత్ ద బోర్డ్స్ బేసిక్ గా. రంజీ టీమ్ కి ఏదైతే రిప్రజెంట్ చేస్తాడో, ఎస్పెషల్లీ రంజీ ట్రోఫీ ఇస్ ద కీ కదా. పృథ్వీషా వాజ్ రిగార్డ్ యాజ్ ద టెస్ట్ ఓపెనర్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. తన ఫుట్ వర్క్ అంతా కొంచెం తర్వాత ఫుట్ వర్క్ కూడా ఫెయిల్ అయ్యాడు, బట్ అది చూసుకుంటే టెస్ట్ ఓపెనర్ ఒక టెస్ట్ మ్యాచ్ ఉండాల్సిన మినిమం డిసిప్లిన్ థింగ్స్ అయితే తన దగ్గర లేవని చెప్పి మహారాష్ట్ర సారీ బాంబే క్రికెట్ బోర్డ్ ఏదైతే ఉందో వాళ్ళు స్వయంగా బీసీసీఐ కంప్లైంట్ చేశారంట. సో క్రికెట్ అకాడమీ ఇన్ బెంగళూరు, అక్కడ కూడా మళ్ళీ పెద్దగా చేంజెస్ లేవు, ఇట్లా కొంచెం యూనో డిసిప్లిన్ ఇష్యూస్ వల్ల తను ముందుకు పోలేకపోయాడు.
4: టెస్ట్ క్రికెట్ లో ఖచ్చితంగా డిసిప్లిన్ ఉండాలి, క్రికెట్ లో ఉండాలండి డిసిప్లిన్ అనేది.
3: అల్టిమేట్ ఫార్మాట్
4: క్రికెట్ లో,
3: సో యా ఖచ్చితంగా మనం డిసిప్లిన్
4: ఒక భాగంగా ఉంటది. ఒక మంచి క్రికెట్ అని మనం చూడలేకపోతున్నాం ఆ లెవెల్ లో అని.
3: ఎగ్జాక్ట్లీ అండి, యా డొమెస్టిక్ రన్స్ మీద రన్స్ కొడతాడు, ఇంటర్నేషనల్ ఛాన్స్ వచ్చేసరికి కొంతవరకు యూటిలైజ్ చేసుకున్నా యూనో బ్యాక్ ఎండ్ లో డిసిప్లిన్ ఇష్యూస్ వల్ల తనకి అవకాశాలు కోల్పోయాడు పాపం. వెరీ యంగ్, జస్ట్ 25 ఇయర్స్, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. యా, సో దట్స్ ఇట్ ఇస్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ కాల్ అండి. లెట్స్ లిసన్ టు వన్ సాంగ్ అండ్ దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద లీగ్ అప్డేట్స్. లీగ్ అప్డేట్స్ ఏ కాకుండా మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ లో బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో ఒక కీలకమైన టెస్ట్ మ్యాచ్ సిరీస్ నడుస్తుంది. కీలకం అని ఎందుకంటున్నా అంటే ఈ పాట తర్వాత కొంత అనాలిసిస్ తర్వాత మళ్లీ మనం మాట్లాడుకుందాం.

ఆల్ రైట్ సో మనం హర్ష గారితో చాలా కూలంకుషంగా ఆర్సీబీ గురించి మాట్లాడుతూ అండ్ వారు ఏమన్నారంటే పృథ్వీష నేను అడిగిన నాకున్న ఇంకొక టాపిక్ ఈ రోజు ఏంటంటే శ్రోతలు ఇప్పుడే ట్యూన్ అయి ఉంటే డొమెస్టిక్ క్రికెట్ లో టన్స్ అండ్ టన్స్ ఆఫ్ రన్స్ స్కోర్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ కు వచ్చేసరికి కొంచెం డీలా పడిపోయి చతిలో పడిపోయిన క్రికెటర్స్ గురించి మనం మాట్లాడదాం. దాంట్లో నెంబర్ వన్ క్రికెటర్ ఎవరు అంటే ఈ రోజులలో గుర్తొచ్చేది పృథ్వీ షా అని చెప్పి హర్ష గారు మనకు ఆల్ ద వే ఫ్రం యునైటెడ్ కింగ్డమ్ నుంచి కాల్ చేశారు. బై ద వే వారు పర్సనల్ గా అక్కడ లోకల్లో లీగ్స్ ఆడతారంట అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ యూకే లో, అది కూడా యూనో లండన్ ఆ పరిసరాలలో మీకు గ్రౌండ్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు కదండి, లష్ గ్రీన్ విత్ యునో వెరీ ఫ్లాట్ ఐ మీన్ లేడ్ అవుట్ వికెట్ అండ్ అక్కడ ఆ వాతావరణానికి అసలు ఒక రకమైన వైబ్ ఉంటుంది అనమాట. ఆ వైబ్ లో క్రికెట్ ఆడడం అనేది నా డ్రీమ్ కూడా హర్ష గారు. ఐ హోప్ ఐ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. అఫ్ కోర్స్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ లో చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను, చాలా లీగ్స్ ఆడాను, బట్ ఎంతైనా అక్కడ యూకేలో ఉన్న గ్రీనరీ ఇక్కడ కొంచెం తక్కువ అనే చెప్పాలి. బట్ అలాంటి ఎన్వైరన్మెంట్ లో ఎప్పుడన్నా ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా ఐ విల్ నాట్ మిస్ దట్ ఆపర్చునిటీ. కమింగ్ టు ద పాయింట్, వారు అన్నది ఏంటంటే పృథ్వీ షా ఎందుకు ఇదయ్యాడు అనే దాని గురించి నా ఒపీనియన్ నేను చెప్పేశాను. బికాస్ ఆఫ్ ద డిసిప్లినరీ రీజన్స్ ఇది ఈ రోజులలో. మరి ఆ రోజులలో ఎవరున్నారో చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు, వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం. బట్ కమింగ్ బ్యాక్ టు ఆర్సీబీ సక్సెస్ ఇన్ ద కరెంట్ బెంగళూరు సక్సెస్ ఇన్ ద కరెంట్ లీగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ కీ ఆస్పెక్ట్స్ ఈస్ హౌ దే ఆర్ యూజింగ్ ద యార్కర్ లెంత్ డెలివరీ అండి. ఎస్పెషలీ ద హై యార్కర్, యూనో హై యార్కర్ అంటే మీకు ఒక్కోసారి అది ఫుల్ టాస్ గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా దే ఆర్ యూజింగ్ ద యార్కర్ వెరీ వెల్ అండ్ కంటైనింగ్ ది ఆపోజిషన్ టీమ్స్ విత్ దట్ హై యార్కర్. సో ఇట్స్ ఎ వెరీ రిస్కీ డెలివరీ. మీకు అది వేయడం అంత ఈజీ కాదు, దాన్ని గ్రిప్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఏమైనా తేడా వచ్చినా సరే అది ఫుల్ టాస్ అవుతుంది, బ్యాట్స్మెన్ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రీమ్ ఆపర్చునిటీ టు హిట్ ద బాల్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. సో ఏమాత్రం యూనో రిస్కీ లేకుండా హై యార్కర్ యూజ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద కీ ఆస్పెక్ట్స్ ఫర్ యూనో బెంగళూరు బౌలర్స్ ఫర్ దెమ్ టు బి సక్సెస్ఫుల్ సో ఫార్ ఇన్ దిస్ లీగ్. అండ్ అలాగే విక్టరీ ఏదైతే ఉందో, మన ఈ రోజు విక్టరీ ఏదైతే ఉందో, కీలక భూమిక వహించిన వెంకటేష్ అయ్యర్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చిందండి. బట్ యా హీ స్కోర్డ్ రియలీ వెల్, లైక్ 40 odd runs ఏదో స్కోర్ చేసినట్టున్నాడు. బట్ దట్ వాజ్ మ్యాచ్ డిఫైనింగ్, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అండ్ దట్స్ ద రీజన్ యూనో హీ వాజ్ అవార్డెడ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫర్ దట్ గేమ్. బట్ జనరల్ గా వెంకటేష్ అయ్యర్ గురించి కూడా మనం మాట్లాడితే ఒకనొక దశలో కొన్ని కోట్లకు ఉండి అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సోల్డ్ అవుట్ క్రికెటర్ అయ్యండి, దాని తర్వాత ఎలా ఫేడ్ అవుట్ అయ్యాది మనం చూసాం. ఈ లీగ్ లో కూడా పెద్దగా రాణించింది లేకున్నా ఏదైతే గేమ్ అవసరం ఉందో ఆ గేమ్ లో బెంగళూరుని గెలిపించడం, వాళ్ళని ప్లే ఆఫ్ లోకి తీసుకుపోవడం అనేది వెంకటేష్ అయ్యర్ కి ఇట్స్ ఎ పర్సనల్ అయ్యర్ కి ఇట్స్ ఎ పర్సనల్ అచీవ్మెంట్. మరి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుంటూ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు ఇంకొక పాట వినేద్దాం, శ్రేయ ఘోషాల్ గారు పాడిన ఈ పాట నీ కోసం సినిమా నుంచి మీ అందరి కోసం.

ఆల్ రైట్. సో మనకి లీగ్ లో జరుగుతున్న మిగతా విశేషాలు ఏంటి? ఆర్సీబీ గురించి, బెంగళూరు గురించి మాట్లాడుకున్నాము, అండ్ హైదరాబాద్ ప్రాస్పెక్ట్స్ మనం చూస్తున్నాం, అండ్ థర్డ్ ఫోర్త్ పొజిషన్ ఎలా ఉన్నారు, పంజాబ్ ఎలా టాప్ పొజిషన్ నుంచి ఇప్పుడు బాటమ్ లోకి ఆల్మోస్ట్ వెళ్లిపోతుంది అనేది కూడా చూసుకున్నాము. అండ్ సడన్ సర్ప్రైజ్ గా మాత్రం డెఫినెట్లీ చెన్నైకి అవకాశం ఖచ్చితంగా, యూనో, నెక్స్ట్ మ్యాచ్ లోనే ఉంటుంది. వాళ్ళు కూడా గెలవాల్సిన పరిస్థితి, అండ్ దాని తర్వాత మ్యాచ్ కూడా గెలవాల్సిన పరిస్థితి ఉంది. బట్ పంజాబ్ మాత్రం డెఫినెట్ గా మరి ఇంకొక మ్యాచ్ మిగిలింది. ఒక మ్యాచ్ గెలిచి 15 పాయింట్లు తెచ్చుకుంటారా, లేకుంటే ఓడిపోయి టేబుల్ నుంచి బయటకు వెళ్ళిపోతారా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ దే ప్లే అగెన్స్ట్ లక్నౌ నెక్స్ట్ గేమ్. సో అదనమాట. అండ్ హైదరాబాద్ కి మాత్రం ఇందాక మనం అనుకుంటున్నట్టుగా ఖచ్చితంగా నెక్స్ట్ గేమ్ గెలవాల్సిన పరిస్థితి ఉంది. అండ్ బెంగళూరు ఆల్రెడీ దేర్ ఇన్ ద ప్లే ఆఫ్స్, గుజరాత్ ఆల్మోస్ట్ దేర్, ఆల్మోస్ట్ దేర్. ఇంకా ఫార్మాలిటీకి ఒక గేమ్ ఉంది కాబట్టి అది కనీసం రైట్ ఆఫ్ అయినా, లేకుంటే గెలిస్తే మాత్రం డెఫినెట్ గా దేర్ త్రూ. బట్ ఒకవేళ వర్షం పడి లేకుంటే ఏమైనా ఇబ్బందులుండి, వాతావరణం పరంగా ఏమైనా ఇబ్బందులుంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడు కూడా అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ టూ పొజిషన్స్ కు మాత్రం నెక్ ఆన్ నెక్ యూనో నడుస్తుంది. అండ్ చూడాలి మరి ఎవరు వస్తారు, ఎవరు ముందుకెళ్తారు, ఎవరు వెనక్కి వచ్చేస్తారు అనేది మనం మళ్ళీ వేచి చూద్దాం.

All right. So let's get back to our league updates. And one specific, and two specialty bowlers that definitely nenu highlight cheyadalsukunne evaru anante, inta mundu kuda manam maatladukunnam, Bhuvaneshwar Kumar andi. You know, what a bowling he is doing, kada asalu. Wonderful performance so far. Inka chala matches migilunnayi, playoffs unnayi, and then vallaku inkoka match kuda undi. అండ్ ఇంకా ఎన్ని వికెట్లు తీస్తాడనేది చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం టేబుల్ టాప్ లో పర్పుల్ క్యాప్ కి కంటెన్షన్ లో ఉన్నాడు భువనేశ్వర్ కుమార్, ఫాలోడ్ బై కహిసర్ అబాడా అండ్ అన్షుల్ కాంబోజ్. 21 wickets, 19 wickets రెస్పెక్టివ్లీ. బట్ భువనేశ్వర్ కుమార్ మాత్రం వాట్ ఎ ఫైండ్. అసలు బిడ్డింగ్ ఎవరు చేశారో తెలియదు, కానీ బిడ్డింగ్ చేయడం ఒకటి, రెండోది ఏంటంటే తనని గ్రూమ్ చేసుకోవడం. భువనేశ్వర్ ప్లేడ్ ఫర్ హైదరాబాద్ యాజ్ వెల్ ఫర్ లాంగ్ లాంగ్ ఇయర్స్. బట్ ఆర్సీబీకి ఎప్పుడైతే, బెంగళూరు ఫ్రాంచైజీకి ఎప్పుడైతే వెళ్లాడో, అక్కడ తను ఎక్సెల్ అయిన విధానం మామూలుగా లేదనమాట, ఎస్పెషల్లీ ఈ సీజన్ లో. అండ్ 13 మ్యాచ్లు ఆడి ఇప్పటివరకు 24 వికెట్లు తీసుకున్నాడు భువనేశ్వర్ కుమార్. అండ్ మోర్ టు కమ్ అవుట్. అండ్ యాజ్ ఈజ్ గుజరాత్ యాజ్ వెల్, దే ఆర్ ఆల్సో ఇన్ సెకండ్ పొజిషన్. సో ఆబ్వియస్లీ కహిసర్ అబాడా ఈజ్ డెఫినెట్లీ ఇన్ ద కంటెన్షన్ యాజ్ వెల్. పెద్దగా డిస్టెన్స్ ఏం లేదు, 21 wickets కహిసర్ అబాడా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కరెంట్ బౌలర్స్ కహిసర్ అబాడా. తన టెస్ట్ మ్యాచ్ రికార్డు కూడా ఇమాక్యులేట్ ఉందన్నమాట. సో దీస్ టూ బౌలర్స్ ఆర్ డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ అక్రాస్. అండ్ అన్షుల్ కాంబోజ్ కొంచెం వెనుకబడ్డాడు లాస్ట్ 2 weeks తోటి కంపేర్ చేస్తే మాత్రం, కొంచెం వెనుకబడ్డట్టే కనిపిస్తుంది. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ వాజ్ బిహైండ్ భువనేశ్వర్ విత్ 21-19 wickets మార్జిన్. దాని తర్వాత మళ్ళీ వికెట్లు తీయకపోవడం అన్ఫార్చునేట్. బట్ డెఫినెట్లీ ఎ వెరీ గుడ్ యునో మీడియం ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్. బట్ దీస్ త్రీ ఆర్ ద వన్స్ హూ ఆర్ కంపీటింగ్ కరెంట్లీ ఫర్ ద పర్పుల్ క్యాప్. పర్పుల్ క్యాప్ అంటే దేనికి ఇస్తారో మీకు తెలుసు కదా, ఒకవేళ తెలిస్తే నాకు స్టూడియో కాల్ చేసి చెప్పండి. 9726361966. మీరు వింటున్నారు స్పోర్ట్స్ కాలమ్ విత్ గిరి. కమర్షియల్ బ్రేక్ కి మనం చాలా దగ్గర డిస్టెన్స్ లో ఉన్నాము. ఒక ప్రకటన చదువుకొని కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోదాం. మదిరా అండ్ మసాలా, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ న్యూ రెస్టారెంట్ అండ్ ద మెమోరియల్ డే సందర్భంగా

0: వారు మనకి మంచి ఆఫర్ ఇస్తున్నారు, 15% డిస్కౌంట్ ఆన్ ఏ డైన్ ఇన్ ఆర్ వెన్ యునో డైన్ ఇన్ విత్ 4 or more గెస్ట్ యూ విల్ గెట్ ఎ ఫ్రీ అపటైజర్ అండ్ డెజర్ట్ ఆన్ ద హౌస్ అనమాట. ఆర్ డ్యూరింగ్ ద లంచ్ బఫే అవర్స్ విజిటర్స్ కెన్ ఎంజాయ్ స్పెషల్ 1+1 కాంప్లిమెంటరీ బుఫే ఆఫర్ అండ్ లంచ్ విల్ బి సర్వ్డ్ బిట్వీన్ 11:30 AM అండ్ 3 PM and the dinner will be 6 PM to 11 PM. Madira and Masalas, they are located at 1900 Marketplace Boulevard in Irving, Texas. Please carry a valid military ID obviously or proof of services to avail the offers anamata. Commercial break loki velthunnamu. Break nunchi vachin tarvata marini cricket updates and also we'll take a look how the soccer 2026 World Cup is shaping out and also Formula 1 and vividha rakalaina kreedalalo evaru ela excel avutunnaru and of course man nen teeskochina topic kuda maatladam. Stay tuned, this is Giri Ramaraju on Sports Column with Giri. I will be right back after this break.
1: Tick tick radio Surabhi time check, studio lo time 2 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi velladam, landscaping loki unsolicited ga vellipovadam, these are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: Manashanti. Mental peace? Masala dosa?
3: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అన్ని పెట్టుకున్నానా? ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: వెల్కమ్ బ్యాక్. కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నది స్పోర్ట్స్ కాలం విత్ గిరి. నేను మీ వ్యాఖ్యాత ఈరోజు గిరి రామరాజు. సాయంకాలం 4 గంటల దాకా సెంట్రల్ స్టాండర్డ్ టైంలో మనం మాట్లాడుతున్నాం లీగ్ లో ఉన్న పర్పుల్ క్యాప్ అండ్ యెల్లో క్యాప్ గురించి. పర్పుల్ క్యాప్ ఆల్రెడీ మాట్లాడాము. భువనేశ్వర్ కుమార్ ఈజ్ లీడింగ్ ద పర్పుల్ క్యాప్ సో ఫార్. అండ్ యెల్లో క్యాప్ లో ఎవరు లీడ్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ సర్ప్రైజ్ ప్యాకేజెస్ సాయి సుదర్శన్. సాయి సుదర్శన్ గురించి మాట్లాడాలి అని అంటే తనకి టెస్ట్ మ్యాచ్ లో రిప్రజెంట్ చేసే అవకాశం వచ్చింది లాస్ట్ టైమ్, బట్ హీస్ మోర్ ఆఫ్ ఎ ప్రిడామినెంట్లీ T20 బ్యాటర్ అని మా అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు, అండ్ ఈ లీగ్ లోనే కాదు అండ్ డొమెస్టిక్ లో కూడా చాలా చాలా మంచి సందర్భాలలో T20 క్రికెట్ లో మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా చూసుకుంటే మాత్రం మొత్తం 12-13 మ్యాచ్లు ఆడిన సాయి సుదర్శన్ 554 పరుగులు స్కోర్ చేశాడండి సోఫార్. అండ్ జస్ట్ 2 రన్స్ బిహైండ్ ఈజ్ శుభ్మన్ గిల్ ఫ్రమ్ గుజరాత్ అండ్ 552 పరుగులు. 554 ఈజ్ సేమ్ ఫ్రాంచైజీ సాయి సుదర్శన్ 554 అండ్ మోర్ టు కమ్ బికాస్ దే ఆర్ ఆన్ ద సెకండ్ పొజిషన్ సోఫార్ అండ్ లుకింగ్ టు బి సీలింగ్ ద యూనో ప్లే ఆఫ్ స్పాట్ వెరీ వెరీ సూన్, ఫాలోడ్ బై విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అండ్ హెన్రిక్ క్లాసన్. వైభవ్ సూర్యవంశీ కూడా డెఫినెట్ గా తనకున్న ఏజ్ కి, తను చూపిస్తున్న మెచ్యూరిటీకి బ్యాటింగ్ లో మాత్రం హీ డిజర్వ్స్ టు బి ఇన్ ద టాప్ 10. ఈజ్ అట్ 6 పొజిషన్ రైట్ నౌ, బట్ ఆబ్వియస్లీ స్టాల్ వార్డ్స్ తోటి కంపీట్ చేస్తున్నాడు కాబట్టి 6 or 7 పొజిషన్ ఇస్ స్టిల్ ఎ వెరీ గుడ్ పొజిషన్ ఫర్ హిమ్, వైభవ్ సూర్యవంశీ. అండ్ ది బిగ్గెస్ట్ యునో అసెట్ సో ఫార్ ప్లస్ ఇన్ దిస్ యూనో సర్ప్రైజ్ ప్యాకేజెస్ కూపర్ కోనెలి అండి. ఇతని గురించి నేను స్టార్టింగ్ లో మాట్లాడాను లీగ్ స్టార్టింగ్ లో, డెఫినెట్లీ దిస్ గా ఇస్ గోయింగ్ టు హ్యావ్ ఎ గుడ్ టైమ్ ఇన్ ద లీగ్ అని చెప్పి. అలానే జరిగింది. 12 మ్యాచ్లు ఆడాడు పంజాబ్ కి సోఫార్. 473 పరుగులు స్కోర్ చేశాడు కూపర్ కోనెలి, వెరీ గుడ్ ఫైండ్. అండ్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ పంజాబ్ విల్ రిటైన్ హిమ్ ఫర్ ద నెక్స్ట్ సీజన్ యాజ్ వెల్, ఆల్దో దే ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ ద కరెంట్ సీజన్ ఆఫ్టర్ విన్నింగ్ 6 మ్యాచెస్ ఆన్ ద ట్రాట్. సిక్స్ మ్యాచెస్ ఆన్ ద ట్రాట్ గెలిచిన తర్వాత వరుస పెట్టి ఆరు ఓడిపోవడం అనేది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు. అండ్ మరి ప్లే ఆఫ్ కి వెళ్తారా లేదా అనేది నెక్స్ట్ మ్యాచెస్ మీద డిపెండ్ అయింది. ప్రస్తుతానికి మాత్రం యెల్లో క్యాప్ ఇస్ బీన్ హెడెడ్ బై సాయి సుదర్శన్ విత్ 554 runs, ఫాలోడ్ బై శుభ్మన్ గిల్. అట్లా అలా డోర్ నాక్ చేస్తున్నాడు అనమాట 552. విరాట్ కోహ్లీ కూడా అలానే ఉంది పరిస్థితి 542. కేఎల్ రాహుల్ ఎలాగో ఢిల్లీ ఇంకా వచ్చే అవకాశం లేదు కాబట్టి, ఆల్దో కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, రెస్ట్ ఆఫ్ ద టీమ్స్ పర్ఫార్మెన్స్ అంత బాగాలేకుండా మాత్రాన కేఎల్ రాహుల్ కి ఎల్లో క్యాప్ వచ్చే అవకాశం అయితే లేదు. టాప్ త్రీ వచ్చేసి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ విరాట్ కోహ్లీ. సో దట్స్ అబౌట్ పర్పుల్ క్యాప్ అండ్ ఎల్లో క్యాప్ ఇన్ ద కరెంట్ లీగ్.

0: Thank you, ma'am.
1: All right, pretty much manam league ki sambandhinchina updates anni teeskunnam. We talked about purple cap, yellow cap, and I know how the teams are shaped up right now and what are the prospectives for next week anedi kuda maatladukunnam. So we will see how the next week progresses, and rep jaragaboye game once again for Hyderabad is a very very crucial game. For Chennai also it's a very crucial game, and evaraithe aa rendu team fans evaraithe unnaro kachithanga ee match ni ఒక్క పుల్లు బాల్ కూడా మిస్ కాకుండా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఆల్ రైట్, సో దట్ కంక్లూడ్స్ ది లీగ్ అప్డేట్స్ అండి. లెట్స్ గెట్ బ్యాక్, లెట్స్ స్టిక్ ఆన్ టు ద క్రికెట్ ఓన్లీ, బట్ లెట్స్ లుక్ ఎట్ ది డబ్ల్యూటీసీ సైకిల్ లో జరుగుతున్న ఒక టెస్ట్ మ్యాచ్ గురించి మనం చిన్న అనాలిసిస్ చేద్దాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ప్రెసెంట్లీ బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో ఒక ఎక్సైటింగ్ సిరీస్ నడుస్తుందండి. ఎక్సైటింగ్ అని ఎందుకంటున్నా అంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలిచారనమాట. ఇప్పుడు ఈ రెండో టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది. సో ఏం నడుస్తుంది, ఏంటి అసలు, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ అనేది ఒకసారి పరిశీలిద్దాం. అండ్ ఇది లెట్స్ సీ, లెట్స్ పుల్ అవుట్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, సో సెకండ్ డే ఆట ముగిసే సమయానికి డెఫినెట్లీ యునో బంగ్లాదేశ్ జట్టు 110 పరుగులు 3 వికెట్ల నష్టానికి, అంతకంటే ముందు పాకిస్తాన్ జట్టు 232 పరుగులు కాలుటయ్యారు. అండ్ బాబర్ అజమ్ స్కోర్ 68 రన్స్. బట్ డెఫినెట్లీ ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, టేబుల్ చూసుకుంటే మాత్రం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్ చూసుకుంటే భారత్ జట్టు ప్రస్తుతానికి 5వ పొజిషన్ లో ఉంది. బంగ్లాదేశ్ మొదటి టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత 6వ పొజిషన్ లోకి వచ్చారు. పాయింట్స్ కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, 48.15 సో ఫార్ బై ఇండియా అండ్ 44.44 బై బంగ్లాదేశ్ సో ఫార్ యాజ్ ఆఫ్ రైట్ నౌ, ఇప్పుడున్న ఇదికి. అయితే ఈ సిరీస్ లో నెక్స్ట్ మ్యాచ్ కనుక ఈ మ్యాచ్ ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ బంగ్లాదేశ్ గెలిస్తే మాత్రం భారత్ ని సర్పాస్ చేసి 5వ స్థానంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అండ్ అదే జరిగితే మాత్రం ఇండియాకి ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ బ్లో ఇన్ ద అప్కమింగ్ 9 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచెస్ అనమాట. 9 గెలవాల్సి ఉంటుంది, అదర్వైజ్ యునో అఫ్ కోర్స్ బంగ్లాదేశ్

ఆల్సో హ్యాస్ ఎ టఫ్ సిరీస్ అహెడ్ ఆస్ట్రేలియా మీద మళ్ళీ ఆడవలసి వస్తుంది. సౌత్ ఆఫ్రికా మీద సిరీస్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా టఫ్ సిరీస్ అహెడ్ ఉంది. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికి చూసుకుంటే కనుక డెఫినెట్లీ బంగ్లాదేశ్ ఇస్ యునో ప్రోగ్రెసింగ్ వెరీ వెల్. దే మైట్ యాజ్ వెల్ సర్పాస్ శ్రీలంక యాజ్ వెల్ బికాస్ ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ లో శ్రీలంక ఆడింది కేవలం 2 మ్యాచ్లు మాత్రమే. చాలా మ్యాచెస్ వాళ్ళు కూడా మిగిలినాయి. ప్రస్తుతం వాళ్ళు 4th పొజిషన్ లో ఉన్నా సరే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ లుక్ అట్ ద టేబుల్ ఆస్ట్రేలియా ఇస్ లీడింగ్ విత్ 8 మ్యాచెస్ 7 విక్టరీస్ 1 లాస్ అండ్ యూనో విత్ 87.50% పాయింట్స్. అండ్ వాళ్ళకి బంగ్లాదేశ్ అండ్ సౌత్ ఆఫ్రికా అప్కమింగ్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఆస్ట్రేలియా విల్ బి సెయిలింగ్ త్రూ. న్యూజిలాండ్ ఆల్దో దే ప్లేడ్ ఓన్లీ 3 మ్యాచెస్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. సౌత్ ఆఫ్రికా కూడా 4 మ్యాచ్లు ఆడారు లాస్ట్ టైం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ ట్రోఫీ గెలిచారు. బట్ ఇక్కడ మనం చెప్పుకోదగ్గ 3 టీమ్స్ అయితే మాత్రం 100% అబౌట్ శ్రీలంక, ఇండియా అండ్ బంగ్లాదేశ్. వాళ్ళు ఎలా ప్రోగ్రెస్ అవుతారు, న్యూజిలాండ్ ని సౌత్ ఆఫ్రికాని బీట్ చేసి ఆస్ట్రేలియాతో పాటు 2 పొజిషన్లకు వస్తారు అనేది వాళ్ళు జరిగే రెస్పెక్టివ్ సిరీస్ ప్రకారం ఆధారపడింది. బట్ ప్రస్తుతానికి మాత్రం బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న సిరీస్ ఒక క్రూషియల్ సిరీస్ గా భారత్ జట్టుకు మాత్రం డెఫినెట్లీ ఒక యూనో వెనక బ్యాక్ నుంచి వెనక నుంచి అలా రాళ్ళు వేస్తుంటాం కదా అలా వేస్తున్నారనమాట. సో వీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ బంగ్లాదేశ్ ప్రోగ్రెసెస్ ఇన్ ద సెకండ్ టెస్ట్ మ్యాచ్. అండ్ యాజ్ ఆఫ్ రైట్ నౌ భారత్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో 9 మ్యాచ్లు ఆడారు, 4 గెలిచారు 4 ఓడిపోయారండి. వెరీ అన్ఫార్చునేట్ టు యునో లుక్ అట్ దట్ టేబుల్. అండ్ ఆ పరిస్థితి నుంచి మరి మన వాళ్ళు బయటికి వస్తారా రారా అనేది ఫ్యూచర్ విల్ డిసైడ్. అదనమాట వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ప్రస్తుతానికి ఉన్న ఇది. ఒక పక్క యూనో లీగ్ నడుస్తుంది అండ్ ఒక పక్క వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నడుస్తుంది. ప్లేయర్ల మీద ఎంత ప్రెజర్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి, స్పెషల్లీ టెస్ట్ మ్యాచ్ రిప్రజెంట్ చేస్తున్న ప్లేయర్స్ మీద. సాయి సుదర్శన్ తన ఆడిన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో పెద్దగా యూనో క్రీజ్ అయితే ఆక్యుపై చేసుకున్నాడు కానీ రన్ స్కోర్ చేయలేదు. బట్ ఐపీఎల్ లీగ్ లో మాత్రం పరుగుల మీద పరుగులు పారిస్తున్నాడు. మరి ఈ T20 పర్ఫార్మెన్స్ తీసుకుని తన్ని టెస్ట్ మ్యాచ్ కి సెలెక్ట్ చేస్తారా లేకుంటే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ నెంబర్3 బ్యాటర్ ని ఫైండ్అవుట్ చేస్తారా అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ ఇష్యూ విచ్ విల్ బి గోయింగ్ ఆన్ ఆఫ్టర్ దిస్ లీగ్. ప్రస్తుతానికి మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ జట్టు 5వ పొజిషన్లో ఉంది, బంగ్లాదేశ్ 6వ పొజిషన్లో ఉంది. ఈ మ్యాచ్ జరిగితే గెలిస్తే మాత్రం బంగ్లాదేశ్ జట్టు భారత్ ని వెనక్కి నెట్టి 5వ పొజిషన్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దట్స్ అబౌట్ డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఉన్న ప్రస్తుతానికి ఉన్న పాయింట్స్ టేబుల్. 2 బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విందాం, దాని తర్వాత మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ విల్ కంటిన్యూ. స్టే ట్యూన్డ్.

ఆల్ రైట్ శంకర్ దాదా, ఎంబీబీఎస్ సినిమా నుంచి మనం విన్న పాట. సరే, మనం ఇప్పుడు నేను పెట్టుకొచ్చిన థీమ్ లో నుంచి కొంత అనాలిసిస్ అండ్ విశ్లేషణ చేద్దాం. ఇందాక బిట్స్ అండ్ పీసెస్ లో స్టార్ట్ చేశాము, అండ్ హర్ష గారు కాల్ చేసినప్పుడు పృథ్వీ షా గురించి చెప్పారు. అండ్ నేను తీసుకొచ్చిన థీమ్ ఏంటంటే, ఈరోజు థీమ్ అంటే ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామని అనుకుంటే, డొమెస్టిక్ క్రికెట్ లో టన్స్ అండ్ రన్స్, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ రన్స్ స్కోర్ చేసి ఇంటర్నేషనల్ సర్క్యూట్ కి వచ్చేసరికి ఫేడ్ అవుట్ అయిపోయిన క్రికెటర్స్ గురించి మనం ఈరోజు కొద్దిసేపు మాట్లాడదాం. ఒక 45 మినిట్స్ అలా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటిగా నాకు గుర్తొచ్చే నెంబర్ వన్ క్రికెటర్ అంటే, నా రోజులలో, నేను చిన్నప్పటి నుంచి గ్రోఅప్ అవుతున్న రోజులలో నాకు గుర్తొచ్చిన ఒక క్రికెటర్ ఎవరంటే అజయ్ శర్మ అండి. ఎంతమంది గుర్తున్నారు అజయ్ శర్మ? ఢిల్లీ ఆడేవాడు అనమాట, బట్ డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం అసలు ఎప్పుడు చూసినా సరే తను 200, 250, 150, 170 ఇట్లాంటి స్కోర్స్ ఉండేది రంజీ ట్రోఫీలో, లేకుంటే డొమెస్టిక్ క్రికెట్ లో. బట్ ఈ అబ్బాయి ఇంటర్నేషనల్ క్రికెట్ కి ఎప్పుడు వస్తాడు ఆడతాడు అని అనుకుంటే, ఫైనల్లీ హీ గాట్ అన్ ఆపర్చునిటీ ఓన్లీ ఇన్ వన్ టెస్ట్ మ్యాచ్. 53 పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు, దాని తర్వాత మళ్లీ ఆడలేదు అనమాట. అలాగే వన్ డే ఇంటర్నేషనల్స్ లో కూడా తనకి డొమెస్టిక్ లో మంచి రికార్డు ఉంది, బట్ ఇంటర్నేషనల్ కి వచ్చేసరికి 31 అవకాశాలు వచ్చాయండి, కేవలం 20.19 యావరేజ్ మాత్రమే స్కోర్ చేశాడు అజయ్ శర్మ. మరి డొమెస్టిక్ క్రికెట్ లో అంత కాంపిటీషన్, అంత హై లెవెల్ లో హై డిగ్రీ ఆఫ్ రన్ స్కోర్ చేసి అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూనో అజయ్ శర్మ వాజ్ ఎ ప్రొలిఫిక్ రన్ మేకర్ ఇన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్. అండ్ ఒక సందర్భంలో రంజీ ట్రోఫీలో 6 సార్లు హైయెస్ట్ రన్ స్కోర్స్ చేసిన బ్యాటర్ గా ఉన్న అజయ్ శర్మ డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ కి కన్వర్ట్ అయినప్పుడు 20 యావరేజ్ తోటి మరి అలా ఎలా ఆడాడు అనేది ఒక సందిగ్ధత అయితే, ఒక అనుమానం అయితే ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే, మీకు డొమెస్టిక్

క్రికెట్ లో ఉండే వికెట్స్ గానీ అక్కడ ఉండే బౌలర్స్ క్వాలిటీ ఆఫ్ బౌలర్స్ గానీ ఈజ్ టోటలీ డిఫరెంట్ అండ్ ఆల్సో కండిషన్స్ మీరు అక్కడ కండిషన్స్ కి ఈజీగా మీకున్న అడాప్ట్ అయిపోయే కండిషన్స్ దొరుకుతాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అజయ్ శర్మ లుక్ లైక్ హీ సర్కిల్డ్ అరౌండ్ ఢిల్లీ అండ్ అదర్ నార్త్ ఇండియన్ వికెట్స్ తన డొమెస్టిక్ లో. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మరి మనం ది ప్లేయర్స్ జస్ట్ గెట్ యూస్ టు ద లోకల్ కండిషన్స్, బట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి వచ్చేసరికి యూ హ్యావ్ టు ఫేస్ సంథింగ్ లైక్ షోయబ్ అఖ్తర్, సంబడి లైక్ బ్రెట్ లీ, ఆర్ యునో రీసెంట్ గా చూసుకుంటే మాత్రం ప్యాట్ కమిన్స్, ఇలాంటి బౌలర్స్ ని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ స్వింగ్ అండ్ పేస్ అండ్ బౌన్స్ ఈవెన్ స్పిన్ ఆల్సో కంటెంట్ చేయడం అంత ఈజీ కాదు, బట్ మీకు అంత క్వాలిటీ డొమెస్టిక్ క్రికెట్ లో దొరకదు. అజయ్ శర్మ రికార్డ్ చూసుకుంటే 129 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు, 67.46 యావరేజ్ తోటి తన కెరీర్ ని ముగించాడు. మరి అంత హై యావరేజ్ ఉన్న క్రికెటర్ డెఫినెట్లీ ఇండియాకు రిప్రజెంట్ చేసి ఇంకా ఎక్కువ మ్యాచ్లు ఆడాల్సింది. ఎందుకు ఆడలేదు అని అంటే మాత్రం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ దిస్ వన్, డొమెస్టిక్ క్రికెట్ లో ఉన్న క్వాలిటీ మీకు ఇంటర్నేషనల్ క్రికెట్ తో కంపేర్ చేస్తే అసలు లీప్స్ అండ్ బౌన్స్ ఉంటుంది, అసలు పొంతనే ఉండదు అనమాట బేసిక్ గా. సో అందు గురించి యూనో ది వన్ క్రికెటర్ దట్ ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ అజయ్ శర్మ. ఇలాంటి వాళ్ళు ఇంకా ఇంటర్నేషనల్ లో చాలా మంది ఉన్నారు, వారి గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక పాట విని కమర్షియల్ బ్రేక్ తర్వాత ఇంకొంతమంది గురించి కూడా నేను మాట్లాడతాను. మీకు అలా ఎవరన్నా తెలుసా కాల్ చేసి చెప్పండి 972-636-1966.

0: 4th birthday Radio Surabhi and team andarki kuda birthday wishes on celebrating 4 magical musical years with Radio Surabhi and Radio Surabhi vintuna prathi oka listener ki kuda wishing you all a very magical musical day ilane enno enno wonderful birthdays celebrate cheskovalani korukuntu మీ ఇండియా ఆర్జే మధుశ్రావంతి.
1: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
2: పిచ్చి చందు, స్వరేష్ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికి బజ్జి లొట్టలేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
4: ఆహో శివ, ఇరాన్ చాయ్ అంటే చౌరస్తా. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై ఫ్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
5: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం, దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
8: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
8: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit Babachi Caterers.

కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సరే, రెండవ క్రికెటర్ గురించి మాట్లాడదాము, బట్ దానికంటే ముందు అతని పేరు చదువుతాను. అతను ఏ దేశానికి క్రికెట్ రిప్రజెంట్ చేశాడు ఇంటర్నేషనల్ లెవెల్లో, కాల్ చేయండి. నేను ఒక క్రికెటర్ పేరు చదువుతా, హిజ్ నేమ్ ఇస్ విక్రమ్ సోలంకి. విక్రమ్ సోలంకి ఏ దేశానికి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు, కాల్ చేయండి 9726361966. ఒకవేళ ఆన్సర్స్ వస్తే ఓకే, లేదంటే మాత్రం తన గురించి, తను ఎందుకు ఈ థీమ్ లో ఫిట్ అవుతున్నాడు అనే దాని గురించి నేను మీకు ఆన్సర్ ఇచ్చేస్తా. లెట్స్ లిసన్ టు ది సాంగ్ విక్రమ్ సోలంకి, టు విచ్ కంట్రీ హీ రిప్రజెంటెడ్ ఎట్ ఇంటర్నేషనల్ లెవెల్.

ఆల్ రైట్ సార్, నేను అడిగిన ప్రశ్నకి ఆఫ్ ఎయిర్ లో సరైన సమాధానం వచ్చింది. మనకు రాజేష్ గారు అండ్ ఇర్ఫాన్ గారు కాల్ చేసి సరైన ఆన్సర్ ఇచ్చారు. అండ్ వారు ఎస్పెషల్లీ ఇర్ఫాన్ గారు వారి అభిప్రాయం, వారి ఎక్స్పీరియన్సెస్ విత్ దట్ క్రికెటర్ నేను ఎవరైతే మెన్షన్ చేశానో విక్రమ్ సోలంకి తోటి కూడా పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బేసిక్ గా విక్రమ్ సోలంకి రిప్రజెంటెడ్ టు ఇంగ్లాండ్ అనమాట. ఇంగ్లాండ్ జట్టుకి 50 పై చిలుకు వన్డే ఇంటర్నేషనల్స్ లో ఆడాడు. బట్ తన ఫస్ట్ క్లాస్ రికార్డు ఒకసారి చూసుకుంటే 325 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడి 18,359 పరుగులు చేశాడండి. దాంట్లో 34 హండ్రెడ్స్ అండ్ 98 ఫిఫ్టీస్ ఉన్నాయి. మరి ఇలాంటి రికార్డున్న విక్రమ్ సోలంకి ఒక్కసారి కూడా టీమ్ ఇంగ్లాండ్ కి సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా దొరకలేదు. ఏది ఎస్పెషల్లీ టెస్ట్ మ్యాచెస్ లో, వన్డేలో కూడా దొరికినా సరే, వన్డే ఇంటర్నేషనల్ లో తన రికార్డు బాగున్నా సరే, 11,000 పరుగులు చేసినా సరే, ఇంటర్నేషనల్ క్రికెట్ కు వచ్చేసరికి కేవలం 26.7 యావరేజ్ తోటి తన కెరియర్ ని ఎండ్ చేశాడు విక్రమ్ సింగ్ సోలంకి. ఇండియాలో పుట్టినా సరే ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ రిలొకేట్ అయ్యి పరుగుల మీద పరుగులు చేసినా మళ్ళీ టీమింగ్లాండ్ కు వచ్చేసరికి అలాంటి అవకాశాలు గానీ లేకుంటే అవకాశం వచ్చినప్పుడు పరుగులు స్కోర్ చేసే అవకాశం గానీ దొరకలేదు. ఎందుకు అనంటే డెఫినెట్లీ అగైన్ యూనో ప్రెటీ మచ్ ఆల్ క్రికెటర్స్ కి ప్రెటీ మచ్ ద సేమ్ రీజన్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ విక్రమ్ సోలంకి దగ్గరకు వచ్చేసరికి అతని దగ్గర టెక్నిక్ కొంచెం యూనో అటైట్ గా ఉంటుంది.

కొంచెం హడావిడిగా ఆడుతుంటాడు, ఫుట్ వర్క్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అది కౌంటీ క్రికెట్ లో లేకుంటే అక్కడున్న క్వాలిటీ ఆఫ్ క్రికెట్ కి నడుస్తుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్నేషనల్ క్రికెట్, ఎస్పెషల్లీ విక్రమ్ సోలంకి ప్లేడ్ ఫర్ ఇంగ్లాండ్ బిట్వీన్ 2000 and 2007, మరి ఆ టైంలో ఆస్ట్రేలియాకి బ్రెట్లీ ఒక మేజర్ ఫామ్ లో ఉన్నాడు. అఫ్ కోర్స్ గ్లెన్ మెగ్రాత్ వాజ్ ఆల్సో దేర్ ఫర్ సమ్ టైమ్, అండ్ యూనో జో ఏంజల్ అని చెప్పి ఇంకొక ఫాస్ట్ బౌలర్, అండ్ జేసన్ గిలెస్పీ వాజ్ బౌలింగ్ రియల్లీ వెల్, అండ్ చాలా ఇట్లాంటి బౌలర్స్ ఆస్ట్రేలియాకు ఉన్నారు. అండ్ భారత జట్టులో కూడా మంచి స్పిన్నర్స్ అప్పట్లో, యూనో హర్భజన్ సింగ్ వాజ్ స్టిల్ డూయింగ్ గుడ్, అండ్ అనిల్ కుంబ్లే వాజ్ స్టిల్ దేర్. మరి ఇలాంటి టీమ్స్ ఎదుర్కొంటున్నప్పుడు, అలాంటి క్వాలిటీ బౌలర్స్ ని షేన్ వార్న్ అని ఎదుర్కొంటున్నప్పుడు, మీకు ఆ ఫుట్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్దో దిస్ గై డి నాట్ గెట్ ఆపర్చునిటీ టు ప్లే ది టెస్ట్ మ్యాచెస్, బట్ సెలెక్టర్స్ డిడ్ రియలైజ్ దట్ హిట్స్ ఫుట్ వర్క్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ టు బి యూనో టాక్డ్ అబౌట్ వెన్ హీ ఇఫ్ హీ ఈస్ గివెన్ ద టెస్ట్ మ్యాచ్ ఆపర్చునిటీ అని చెప్పి అప్పుడు ఒక పెద్ద టాకే వచ్చింది అనమాట. బేసిక్ గా ఆల్దో హీస్ ఎ గుడ్ క్రికెటర్ ఫర్ హిస్ ఫ్రాంచైజ్ టు బి యూనో టాక్డ్ అబౌట్ వెన్ హీ ఇఫ్ హీ ఈస్ గివెన్ ద టెస్ట్ మ్యాచ్ ఆపర్చునిటీ అని చెప్పి అప్పుడు ఒక పెద్ద టాకే వచ్చింది అనమాట. బేసిక్ గా ఆల్దో హీస్ ఎ గుడ్ క్రికెటర్ ఫర్ హిస్ ఫ్రాంచైజీ, బట్ విక్రమ్ సోలంకి నెవర్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ప్లే ఫర్ టీమ్ ఇంగ్లాండ్ ఇన్ బిట్వీన్ 2000 and 2007. బట్ డొమెస్టిక్ లో మాత్రం పరుగుల వరద పారించాడు ఫస్ట్ క్లాస్ లో, అండ్ లిస్ట్ ఏలో 18,000 and 11,000 పైచిలకు పరుగులు స్కోర్ చేసినా సరే అన్ఫార్చునేట్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్సెల్ కాలేకపోయాడు విక్రమ్ సోలంకి.

బాలు సినిమా నుంచి మనం విన్న ఆ పాట. ఆల్ రైట్, సో మనం ఏం చేస్తున్నామంటే, కొంతమంది క్రికెటర్స్ డొమెస్టిక్ లో పరుగుల వరద గురిపించి ఇంటర్నేషనల్ లో సక్సీడ్ కాలేకపోయిన వారి గురించి మాట్లాడుతున్నాము. అండ్ అదే కోవలోకి ఇప్పుడు మనం ఆస్ట్రేలియా వంక చూద్దాం ఒకసారి. ఆస్ట్రేలియాలో మీకు గుర్తుందో లేదో, ఐ మీన్ ఈ క్రికెటర్ తర్వాత హెడ్ కోచ్ గా చేశాడు, అండ్ అఫ్ కోర్స్ హీ హాస్ గాట్ లాట్ ఆఫ్ ఆనర్స్ యాజ్ వెల్. అండ్ ఆల్సో హీస్ దిస్ గై ఈజ్ ఆల్సో ద విన్నర్ ఆఫ్ 1996 క్రికెట్ వరల్డ్ కప్ అనమాట, రన్నర్ అప్ ఇన్ఫాక్ట్, నాట్ విన్నర్. 1996 ఓడిఐ క్రికెట్ వరల్డ్ కప్ శ్రీలంక గెలిచినప్పుడు వాళ్ల ఆపోజిట్ టీమ్ లో ఉన్న ఆస్ట్రేలియా టీమ్ లో రన్నర్ అప్ కూడా ఉన్నాడు. హీఈస్ నన్ అదర్ దాన్ స్టూవర్ట్ లా. స్టూవర్ట్ లా ప్లేడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్ అండి. అసలు ఎంత ఆడాడంటే, నిజంగా చూసుకుంటే 367 మ్యాచెస్ డొమెస్టిక్ క్రికెట్ లో 27,000 పై చిలుకు పరుగులు చేశాడు విత్ 7900 అండ్ 128 ఫిఫ్టీస్. యూ కెన్ ఇమాజిన్, అసలు ఆ లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడి డొమెస్టిక్ క్రికెట్ లో 27,000 పరుగులు చేసి, అలాగే మీనో లిస్ట్ ఏ క్రికెట్ లో కూడా 11,000 పరుగులు చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ కు వచ్చేసరికి కేవలం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అండ్ వన్ డేస్ కూడా పెద్దగా పర్ఫామ్ చేసింది ఏం లేదు. 25-26 యావరేజ్ తోటి తన కెరియర్ ని ఎండ్ చేశాడు స్టూవర్ట్ లా. మరి దానికి రీజన్ ఏంటి, అనంటే, స్టూవర్ట్ లా స్వతహాగా కొంచెం యూనో అగ్రెసివ్ క్యాండిడేట్ అండ్ యాటిట్యూడ్ ఉన్న క్యాండిడేట్ అనమాట అప్పట్లో 90s లో 2000s లో. అండ్ యూనో అలాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు శ్రీలంకన్ క్రికెట్, సారీ ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్, దే థాట్ ప్రాబబ్లీ యూనో దిస్ గై ఇస్ గుడ్ ఫర్ డొమెస్టిక్ క్రికెట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంటర్నేషనల్ క్రికెట్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ డిసిప్లిన్ విత్ రిగార్డ్స్ టు దాట్. అండ్ అలా అగ్రెసివ్ గా ఉంటే మాత్రం ఇంటర్నేషనల్ లో సక్సీడ్ కావడం కష్టం అని చెప్పి తనకి అవకాశాలు పెద్దగా ఇవ్వలేదు ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్. ఆల్దో హి హస్ బీన్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ అండ్ హి హస్ బీన్ కెప్టెన్ ఫర్ హిస్ ఫ్రాంచైజీ అండ్ షెఫీల్డ్ షీల్డ్ దాంట్లో కూడా, బట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు వచ్చేసరికి యూ గాట్ టు మెయింటైన్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ అండ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ బ్యాలెన్స్ విత్ రిగార్డ్స్ టు యువర్ బ్రెయిన్ ఇస్ కన్సర్న్ అని చెప్పి క్రికెట్ ఆస్ట్రేలియా హావ్ డిసైడెడ్ దట్ లెట్స్ వెయిట్ ఫర్ హిమ్, లెట్స్ వెయిట్ ఆన్ హిమ్ అని చెప్పి అలా వెయిటింగ్ చేస్తున్న పరంపరలో ఇంకా మిగతా యంగ్స్టర్స్ క్రికెటర్స్ వచ్చేసారు తన పొజిషన్ ని తీసేసుకున్నారనమాట. బట్ బేసిక్ గా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 27,000 పై చిలుకు పరుగులు చేసి 50 యావరేజ్ తోటి కెరియర్ మొత్తంలో 367 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడి 50.52 యావరేజ్ మెయింటైన్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఓన్లీ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ విల్ డూ ఇట్ అండి, అందులో డౌటే లేదు. హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాటర్ ఇన్ డొమెస్టిక్ సర్క్యూట్. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్ వచ్చేసరికి దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ టు బి ఫాలోడ్, అండ్ ఆ నార్మ్స్ ని రీచ్ కాకపోవడం వల్ల స్టూవర్ట్ లా ఎండెడ్ అప్ యాజ్ ఎ డొమెస్టిక్ స్టార్ రాదర్ దాన్ అండ్ ఇంటర్నేషనల్ స్టార్స్. 79 ఫస్ట్ క్లాస్ 100, 128 ఫస్ట్ క్లాస్ 50s, 27,080 రన్స్ ఇన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, బట్ ఓన్లీ వన్ టెస్ట్ మ్యాచ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. అలా ఉంటుందన్నమాట క్రికెట్ లో. ఒక్కోసారి మీరు యూ గాట్ ఏ రికార్డు ఉన్నా సరే, దట్ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ యునో ఓవరాల్ పర్సనాలిటీ విత్ రిగార్డ్స్ టు ద ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్ ఇస్ కన్సర్న్. స్టూవర్ట్ లా అన్ఫార్చునేట్లీ రిప్రజెంటెడ్ ఓన్లీ వన్ గేమ్ ఫర్ ఆస్ట్రేలియా ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్.

0: సింగంలాగా వెలిగి ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఏమాత్రం ప్రభావం చూపని లేకుంటే అవకాశాలు రాని క్రికెటర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. బట్ ప్రస్తుతానికి కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాం కాబట్టి బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత అదే థీమ్ ని మనం కాన్సెప్ట్ ని కంటిన్యూ చేద్దాం. డొమెస్టిక్ లో బాగా ఆడి ఇంటర్నేషనల్ లో అవకాశం లేని క్రికెటర్స్ గురించి మాట్లాడుతున్నాం. స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ డాట్ కామ్ ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ మై పర్సూ డాట్ కామ్.
6: రేడియో సురభి రీవిజిట్స్.
7: ఎక్స్పర్ట్స్ నమ్ముకుంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. లా ఆఫీసర్స్ ఆఫ్ జనేత, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-451.
9: వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ కాలం విత్ గిరి. మీరు వింటున్నారు స్పోర్ట్స్ కాలం. నా పేరు గిరి రామరాజు. ఈ సాయంకాలం 4 గంటల దాకా సెంట్రల్ స్టాండర్డ్ టైమ్ లో మనం చూస్తూనే 2 గంటలు అయిపోయిందండి. అలా కార్యక్రమాన్ని స్పోర్ట్స్ లో రన్ చేయడం అంటే చిటికల మీద పని. అండ్ ఆ విషయం మాత్రం నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. అండ్ ఇంకొంచెం సేపు మనం మాట్లాడదాం. తీసుకొచ్చిన థీమ్ ఏంటంటే డొమెస్టిక్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మాత్రం అవకాశాలు రాని, లేకుంటే వచ్చినా గానీ ఉపయోగించుకోలేని కొంతమంది ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అండ్ అదే కోవలోకి చెందిన ఒక ప్లేయర్ నేను గ్రో అప్ అవుతున్న రోజులలో ప్లేయర్ గురించి ఖచ్చితంగా నేను మాట్లాడాలని అనుకున్నానండి. ఈజ్ నన్ అదర్ దాన్ అమర్జిత్ కేపీ. ఎవరన్నా యూనో 70s బోర్న్ కిడ్స్ గాని 70s ఆర్ 80s బోర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమర్జిత్ కేపీ గారి గురించి ఒక మంచి అవగాహనే ఉండుంటుంది. అప్పట్లో అమర్జిత్ కేపీ యూనో 80s లో 90s లో తన బ్యాటింగ్ వస్తుంటే హిజ్ వే ఆఫ్ లుక్ గాని, లేకుంటే బ్యాటింగ్ స్టైల్ ఆల్మోస్ట్ క్లోజ్ టు సునీల్ గవాస్కర్ అని చెప్పి ఒక టాక్ ఉండేదన్నమాట డొమెస్టిక్ లో. సో అమర్జిత్ కేపీ has got an opportunity to play for 117 domestic matches andi, and he has scored tons and tons of runs. Appatlo 7,000-8,000 runs in domestic cricket ante anta easy ga anamata. Appudu avakashalu asla match aadadame maha ekkuva, and match lo scheduling kuda chaala takkuva.

ఉండేది అనమాట. ఓన్లీ రంజీ ట్రోఫీ అండ్ దిలీప్ ట్రోఫీ రెండు ట్రోఫీలు మాత్రమే ఉండేది. వాళ్లకు మ్యాచ్లు దొరకడమే మహా ఎక్కువ. ఆ దొరికిన మ్యాచెస్ లలో రన్స్ మాత్రం మామూలుగా స్కోర్ చేయాలి అనమాట ఎయిటీస్ అండ్ నైన్టీస్ లో. అండ్ వన్ సచ్ క్రికెటర్ వాజ్ అమర్జీత్ కేపీ. తన బ్యాటింగ్ వస్తుంటే అసలు ఐడియల్ గా తీసుకోవచ్చా, యూనో గవాస్కర్ కి క్లోజ్ గా టెక్నిక్ ఉన్న బ్యాటర్ గా అని చెప్పి రిగార్డ్ గా ఉన్నాడు కదా. అండ్ అప్పుడు ఇంకా మాకు టీవీలు అప్పుడప్పుడే వస్తున్నాయి, బట్ అక్కడ ఇక్కడ న్యూస్ చదవడం హైలైట్స్ ఎక్కడ వస్తే చూడడం తప్పితే వేరే అవకాశం లేకుండే. బట్ పేపర్లలో న్యూస్లలో చదువుతుంటే తన క్రికెట్ యూనో పిక్చర్స్ గానీ ఇవన్నీ వి ఆల్ థాట్ ఇన్ యూనో లేట్ ఎయిటీస్ ఎర్లీ నైన్టీస్ లో డెఫినెట్లీ దిస్ గైస్ గోయింగ్ టు రిప్రజెంట్ ఫర్ ఇండియా అని అనుకున్నాము. బట్ అలా జరగలేదు, ఎందుకంటే అప్పటికే భారత్ జట్టులో ఎస్టాబ్లిష్ అయిన క్రికెటర్స్ చాలా మంది ఉండే, ఎవరంటే మహేంద్ర అమర్నాథ్, రవిశాస్త్రి గాని, దిలీప్ వెంగ్సర్కర్ అండ్ సునీల్ గవాస్కర్ వర్ స్టిల్ ప్లేయింగ్ ఇన్ దోస్ డేస్. సో వాళ్లందరి మధ్యలో అవకాశాలు రాక డొమెస్టిక్ క్రికెట్ లో 53 యావరేజ్ ఉన్నా సరే ఒక్కసారి కూడా వన్డే గానీ లేకుంటే టెస్ట్ మ్యాచ్ గానీ రిప్రజెంట్ చేసే అవకాశం లేకుండా పోయింది అమర్జీత్ కేపీ. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్స్ ఇన్ దోస్ డేస్ అని అనుకోవచ్చు. చాలా ఇంటర్వ్యూలలో గవాస్కర్ గారే ప్రత్యేకంగా చెప్పారనమాట అమర్జీత్ కేపీ గురించి, తన క్రికెట్ టెక్నిక్ గురించి. Unfortunately, he didn't get an opportunity. He has got technique, he has got temperament, he has got every single thing. But sometimes, you know, meeku jattulo sabhyulu, you know, other people occupy chestunnappudu places ni, ante settled ga unnappudu meeku enta talent unna sare okka sari avakasham dorakadu. Unfortunately, Amarjit KP also ended his career at an average of 52.27 in domestic cricket, but never played for any sorts of cricket in international, whether it's one days or test matches. Unfortunately, తనకి అవకాశం రాలేదు. అండ్ బట్ నేను గ్రో అప్ అవుతున్న రోజులలో 85-90 అప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాత్రం దిస్ గై ఐ స్టిల్ యునో ఐ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్. అసలు ఎంత హై లెవెల్ ఆఫ్ యునో డిగ్రీ ఆఫ్ ఇది ఇచ్చేదంటే పేపర్లలో మీడియాలలో హీ విల్ డెఫినెట్లీ ప్లే ఫర్ ఇండియా అని అనుకున్నాం, బట్ హీ నెవర్ ప్లేడ్ ఫర్ టీమిండియా అమర్జిత్ కేపీ. అండ్ వెరీ అన్ఫార్చునేట్, అలాంటి కోవలోకి చెందిన ఇంకో క్రికెటర్ కరెంట్ టీమిండియా విమెన్స్ కోచ్ ఎవరు తెలిస్తే కాల్ చేయండి 9726361966 వారి గురించి కూడా మాట్లాడదాం. ప్రెసెంట్లీ టీమిండియా ఉంది కదా విమెన్ టీమ్ కి రిప్రజెంట్ చేస్తున్న కరెంట్ కోచ్ హెడ్ కోచ్ ఎవరు తన గురించి కూడా మాట్లాడదాం. తను కూడా ఇదే కేటగిరీలోకి వస్తాడు, బట్ ఎవరి గురించి నేను మాట్లాడబోతున్నాను తెలిస్తే స్టూడియోకి చెప్పండి 9726361966.

రైట్, మనకి నేను అడిగిన ట్రివియాకి సరైన సమాధానం వచ్చింది. విజయ్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి ఫర్ దట్ వండర్ఫుల్ ఆన్సర్. నేను అడిగింది కరెంట్ ఇండియన్ విమెన్ టీమ్ హెడ్ కోచ్ ఒకళ్ళు, తను కూడా నేను తీసుకున్న థీమ్ లోకి పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతారనమాట. తన పేరు నన్ అదర్ దాన్ అమోల్ మజుందార్ అండి. అమోల్ మజుందార్ గురించి అసలు మనం ఎలా చెప్పాలి? తను కొన్న రికార్డు గానీ డొమెస్టిక్ లో యూనో ఎస్పెషల్లీ ఫర్ ప్లేయింగ్ ఫర్ బాంబే, ముంబై ఆడుతున్నప్పుడు తన రికార్డు అసలు యూనో ఇమాక్యులేట్ అనమాట. ఎప్పుడు వచ్చినా సరే ఐదర్ హాఫ్ సెంచరీ ఆర్ ఏ సెంచరీ, అంతే, అంతకంటే తక్కువ ఉండదు స్కోర్. అలాంటి రికార్డు అమోల్ మజుందార్, వై హీ హాజ్ నాట్ ప్లేడ్ ఫర్ టీమిండియా అనేది ఎవరికి అర్థం కాని విషయం, అందరికీ అదొక పెద్ద ట్రివియా. అండ్ జనరల్ గా మనం అనుకునేది ఏంటంటే రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గాంగులీ, కొంతవరకు వివిఎస్ లక్ష్మణ్, ఈ నాలుగు స్థానాలు అక్కడ స్థిరపడి ఉండిపోయేసరికి అమోల్ మజుందార్ కి ఎప్పుడు కూడా ఆడే అవకాశాలు దొరకలేదు అని చెప్పి ఒక చిన్న టాక్ అయితే ఉంది బయట. బట్ ఈవెన్ దో యూనో స్టాల్ వార్డ్స్ ఉన్నా సరే, అలాంటి క్రికెటర్ ఎస్పెషల్లీ ఫ్రమ్ బాంబే, ముంబై నుంచి వస్తున్నప్పుడు రంజీ ట్రోఫీలో టన్స్ అండ్ టన్స్ ఆఫ్ రన్స్ స్కోర్ చేస్తున్నప్పుడు ఒకటి రెండు అవకాశాలన్నా ఇచ్చింటే బాగుండేది అనేది అందరం ఫీల్ అవుతున్న విషయం అన్నమాట. ఎస్పెషల్లీ ద యూనో ద క్రికెటర్స్ లైక్ మీ హూ ఫాలోడ్ అండ్ ప్లేడ్ క్రికెట్ ఇన్ 90s and 2000s. అప్పుడు అసలు తను ఆడుతుంటే మామూలుగా ఉండదు అనమాట షార్ట్స్. అప్పుడు టీవీలు కూడా వచ్చినాయి, డొమెస్టిక్ క్రికెట్ చూసే అవకాశం కూడా ఉండేది. అండ్ ఇన్ఫాక్ట్ ఐ హ్యాడ్ ఏ ప్రివిలేజ్ టు ప్లే విత్ అమోల్ మజుందార్ ఇన్ వన్ ఆఫ్ ద యూనో గేమ్స్ అనమాట. అంటే నా ఆపోజిట్ టీమ్, తను బాంబే ఆడుతుంటే నేను మా హైదరాబాద్ స్టేట్ టీమ్ కు ఆడుతుండే అనమాట. And I mean, I had an opportunity to keep wickets when he was playing that one game, that one and only game that I played against him. Asala shots aadutuntandi anta elegant untayante footwork gaani, you know, high and hand-eye coordination, beautiful, asala balance is very next level lo untundannamata. Alanti cricketer, you know, especially who scored highest number of runs in Ranji Trophy cricket, daniki aa honor teeskonina sare thani select cheyalsindi anedi chaala mandi abhiprayam. You know, 171 first class matches aadi almost 1200 రన్స్ స్కోర్ చేశాడు విత్ 48 యావరేజ్ అండ్ 30 హండ్రెడ్స్ అండ్ 60 టెస్ట్

ఫిఫ్టీస్ బోత్. అండ్ లైక్ ఐ సెడ్, ప్రతిసారి ఎప్పుడొచ్చినా సరే మినిమం ఒక 50 స్కోర్ చేస్తాడనే ఒక కాన్ఫిడెన్స్ తోటి దిగేది అనమాట ఫర్ బాంబే. మోస్ట్ ఆఫ్ ద క్రికెట్ హీ ప్లేడ్ ఫర్ బాంబే. అండ్ సచిన్ టెండూల్కర్ కోచ్ ఎవరైతే ఉన్నారో, రమాకాంత్ ఆచరేకర్, వారి పిలుపు మేరకి శారదాశ్రమ్ అనే స్కూల్లో చదివారు. బికాస్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ రమాకాంత్ ఆచరేకర్ గారు, హీ ఫెల్ట్ అమోల్ మజుందార్ విల్ గెట్ సెలెక్టెడ్ ఫర్ ఇండియా అండ్ హీ విల్ బికమ్ అనదర్ టెండూల్కర్ అని చెప్పి కూడా అనుకుని ఆ స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. అయినా సరే అన్ఫార్చునేట్లీ అమోల్ మజుందార్ నెవర్ గాట్ ఎన్ ఆపర్చునిటీ. యూనో, ఎవరైతే అమోల్ మజుందార్ గురించి తెలుసో వాళ్ళందరికీ కూడా స్పేర్ ఆఫ్ థాట్ ఉంటుంది. బట్ what happened last year in the women's world cup, he was coaching the women world cup team and brought the world cup to team india. And aa sandarbhanga than cheppindi endante aa disappointment and oka dashalo 2002-2003 samvatsaramlo inka idantha na valla gaadu enni runs score chesina nen select avutalen ani cheppi he decided to quit cricket anamata. Anta danga vachindi tana mental status. Inka dan tarvata Mumbai Cricket Association convince cheyadam and tarvata cricketer Tendulkar swayanga maatladadam idantha jarigindi. దాని తర్వాత తన థాట్ ని విరమించుకుని మళ్లీ బాంబేకి చాలా మ్యాచెస్ రిప్రజెంట్ చేశాడు. అండ్ దాని తర్వాత అన్ఫార్చునేట్లీ ముంబై టీం కూడా సైడ్ లైన్ చేయడంతో తను అస్సాం డొమెస్టిక్ క్రికెట్ కి ఆడాడు. బట్ ఆల్ ఇన్ ఆల్ హిస్ క్రికెట్ కెరియర్ ఎండెడ్ అట్ డొమెస్టిక్ లెవెల్ ఓన్లీ. లిస్ట్ ఏ క్రికెట్ లో చూసుకున్నా సరే ఆల్మోస్ట్ 37 యావరేజ్ ఉంది, 326 50s. బట్ డెఫినెట్ గా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రంజీ ట్రోఫీ రన్స్ స్కోర్ చేసిన అమోల్ మజుందార్ కి ఒక్క మ్యాచ్ కూడా ఇండియాకి రిప్రజెంట్ చేసే అవకాశం రాకపోవడం అనేది బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ టు ఆల్ ద క్రికెటర్స్. బట్ మనకి టీమిండియా విమెన్ టీమ్ కి తను వరల్డ్ కప్ తీసుకొచ్చాడు యాజ్ అ హెడ్ కోచ్ గా, కాబట్టి తను ఆ రోజు ఫీల్ అయిన ఎమోషన్స్ ఐ స్టిల్ రిమెంబర్ ఇన్ ద టీవీ. ఐ వాజ్ వాచింగ్ దట్ గేమ్. బట్ హీ హిమ్సెల్ఫ్ మెన్షన్ దట్ ఇట్ గాట్ అరేస్డ్ విత్ దిస్ విక్టరీ అని చెప్పి వరల్డ్ కప్ ని విమెన్ టీమ్ తో పాటు లిఫ్ట్ చేశాడు అమోల్ మజుందార్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ గ్రేటెస్ట్ క్రికెటర్స్ ఆఫ్ ఆల్ టైమ్ ఫర్ ష్యూర్. హీ ఈస్ డెఫినెట్లీ ఇన్ ద లీగ్ ఆఫ్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ అండ్ బీవీఎస్ లక్ష్మణ్, విరాట్ కోహ్లీ. ఆ లీగ్ లో ఖచ్చితంగా క్లోజ్ లోకి అయితే వచ్చేస్తాడు అమోల్ మజుందార్, ఈవెన్ దో ఇఫ్ హీ డి నాట్ ప్లే ఫర్ ఇండియా, బట్ హీ వన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ ద ఇండియన్స్ అండ్ వరల్డ్ క్రికెటర్స్. Hey, I said everybody moving. Hey, I said everybody grooving. Hey, I said everybody doing.

చింతకాయల రవి సినిమా నుంచి మనం విన్నా ఆ పాట. అండ్ నేను తీసుకొచ్చిన కాన్సెప్ట్ లో థీమ్ లో డెఫినెట్ గా ఖచ్చితంగా ఫిట్ అయ్యే ఇంకో క్రికెటర్ గురించి మాట్లాడతాండి. అసలు ఇతని గురించి మీకు ఎంతమందికి తెలుసోలేదో గానీ నాకైతే మాత్రం నేను గ్రో అప్ అవుతూ పెరుగుతూ తిన క్రికెట్ ని వన్డేలో యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఫాలో అవుతూ కౌంటీ మ్యాచెస్ కూడా చూశాను అనమాట. నన్ అదర్ దాన్ గ్రేమ్ హిక్ ఫ్రమ్ ఇంగ్లాండ్. గ్రేమ్ హిక్ యాక్చువల్లీ వెరీ టాలెంటెడ్ క్రికెటర్. యూనో ఆఫ్ స్పిన్ కూడా బౌల్ చేస్తాడు, 230 ఫస్ట్ క్లాస్ వికెట్స్ కూడా తీసుకున్నాడు. బట్ తన ప్రిడామినెంట్లీ బ్యాటింగ్ కదా, 526 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడి దరిదాపుగా 41,000 పైచులకు పరుగులు చేసిన గ్రేమ్ హిక్ టెస్ట్ మ్యాచెస్ లో 65 సార్లు అవకాశాలు వచ్చినా సరే కేవలం 31.32 యావరేజ్ తోటి తన కెరియర్ ని ముగించాడు. హీ హాస్ గాట్ ఎన్ యూనో ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ రికార్డ్ అండ్ యూనిక్ రికార్డ్. 80s లో, 90s లో, 2000s లో డొమెస్టిక్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన రికార్డ్ ఉన్న గ్రేమ్ హిక్ అంటే ఎంత ఫిట్నెస్ మెయింటైన్ చేసి ఉండాలి. 3 decades లో సేమ్ లెవెల్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ 3 different decades లో యూనో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక క్రికెటర్ గ్రేమ్ హిక్. హీ ప్లేడ్ ఫర్ ఇంగ్లాండ్, 65 matches ఆడాడు. బట్ తన పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో ఆ 526 మ్యాచ్లు ఆడిన తర్వాత 52.23 ఫస్ట్ క్లాస్ యావరేజ్ తర్వాత కేవలం 30 పైచీలకు యూనో టెస్ట్ మ్యాచ్ యావరేజ్ తో తన టెస్ట్ కెరియర్ ముగించడం అనేది ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్ టు ఆల్ ద వరల్డ్ క్రికెటర్స్. అండ్ హీ వాజ్ యూనో తనకి బేసిక్ గా యూనో యావరేజ్ 31.32 వాళ్ళు ఎలా రిగార్డ్ చేశారంటే ఇట్ ఈస్ అన్ అండర్ అచీవ్మెంట్ టు ద ఇంటర్నేషనల్ క్రికెట్ విచ్ ఇస్ అ వ్యూ బేస్డ్ ఆన్ ద కంపారిజన్ ఆఫ్ గ్రేమ్ హిక్స్ ఓవరాల్ ఫస్ట్ క్లాస్ బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ 52.23 వెరాజ్ ద టెస్ట్ మ్యాచ్ యావరేజ్ ఇస్ 31.32. ఎంత కంపారిజన్ ఉందో చూడండి. 40,000 పైచులకు పరుగులు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో చేసి 136 ఫస్ట్ క్లాస్ హండ్రెడ్స్ కొట్టి 158 ఫస్ట్ క్లాస్ ఫిఫ్టీస్ కొట్టి దాదాపుగా 300 సార్లు 50 పైచులకు యూనో స్కోర్లు చేసిన గ్రేమ్ హిక్ టెస్ట్ మ్యాచ్ కు వచ్చేసరికి మాత్రం ఫెడ్ అవుట్ అయిపోయాడు. కేవలం 3,000 పరుగులతోటే ఉండి 31 యావరేజ్ తోటి తన కెరీర్ ని ముగించాడు. అండ్ రీజన్ ఏంటంటే సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ క్రికెట్ కు వచ్చేసరికి ఎస్పెషల్లీ గ్రేమ్ హిక్ యూనో తన కంట్రీకి రిప్రజెంట్ చేసింది బిట్వీన్ ఐ థింక్ 2000s లైక్ యూనో 90s అండ్ టు ఎర్లీ 2000s మధ్య దాకా.

19 91 నుంచి 2001 దాకా ఇంగ్లాండ్ ఆడాడు నేషనల్ టీమ్ కి. బట్ ఆ మధ్య కాలంలో 91 నుంచి 2000 అంటే అప్పట్లో మరి మాల్కమ్ మార్షల్, యూనో కోర్ట్నీ వాల్స్, కర్ట్లీ అంబ్రోస్, అండ్ 2000s లోకి వస్తే మీకు బ్రెట్లిన్ ఫేస్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇదంతా ఇంత మంచి హై లెవెల్ ఆఫ్ హై డిగ్రీ ఆఫ్ స్కిల్ ఉన్న క్రికెటర్స్ ని, ఫాస్ట్ బౌలర్స్ ని ఫేస్ చేయడం ప్రాబబ్లీ హిస్ ఫుట్ వర్క్ వాజ్ నాట్ పర్మిటింగ్, అండ్ దట్స్ ద రీజన్ హీ గాట్ ఫేడెడ్ అవే ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రన్ స్కోర్ చేస్తున్నా సరే ఇంటర్నేషనల్ లో మాత్రం తర్వాత అవకాశాలు రాలేదు. అండ్ వాట్ ఏ రికార్డ్ యూనో, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, గ్రేమ్ హిక్ 90s, 80s, 90s, 2000s 3 decades లలో 3 triple centuries, 1 triple century ఇన్ ఈచ్ డెకేడ్. అది నోబడి విల్ అచీవ్ ఇట్. ఐఎమ్ ప్రెటీ షూర్ నోబడి విల్ అచీవ్ ఇట్. ఐ నో, ఐ మీన్ రికార్డ్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్, బట్ ఈ రికార్డు మాత్రం ఎవరైనా బ్రేక్ చేస్తారనేది నేను మాత్రం ఎదురు చూస్తున్నా. వెరీ అన్ఫార్చునేట్, బట్ వీ కుడ్ హావ్ సీన్ మోర్ గ్రేమ్ హిక్స్ యూనో బ్రిలియన్సెస్ అండ్ మిరాకిల్స్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్లో అనిపించింది. సో ఒక పాట వినేసి మరి మనం తీసుకున్న థీమ్, ఓన్లీ బ్యాటర్స్ గురించి మాట్లాడతారా, బౌలర్స్ గురించి మాట్లాడారా అంటే ఖచ్చితంగా మాట్లాడదాం. బట్ ఇవాళ కాదు, ఇవాళ మనకి వేరే స్పోర్ట్స్ కూడా కవర్ చేసే అవకాశం, ఇంకొక అరగంట టైం ఉంది కాబట్టి వేరే గేమ్స్ కూడా కవర్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం బౌలర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్నేషనల్ డొమెస్టిక్ లో పర్ఫామ్ చేసి ఇంటర్నేషనల్ లో ఫేడ్ అవుట్ అయిపోయిన బౌలర్స్ గురించి నెక్స్ట్ వీక్ గానీ ఆ పై వీక్ గానీ మాట్లాడదాము. ప్రస్తుతానికి మాత్రం నేను తీసుకున్న కాన్సెప్ట్ కి గ్రేమ్ హిక్ పర్ఫార్మెన్సెస్ తోటి ఎండ్ చేస్తూ ఈ పాటతోటి కమర్షియల్ బ్రేక్ తర్వాత మిగతా అరగంట కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం.

0: for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
1: Radio Surabhi Revisit.
2: Ma ammai ki SAT, ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
3: Avevo blind stitch pukunnam, kani endalu paapoyi champestunnai.
4: Check out the retail glow home.
5: That's how our assistants to understand the right and wrong, what a place in your life.
1: Thank you for being in our journey.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: హ్యాపీ 4th బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ సురభి అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
8: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
9: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
10: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం అండ్ ది వన్ అండ్ ఓన్లీ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. HD3లోనే కాకుండా iOS Android యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా సోషల్ మీడియా ఫాలో అవ్వండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యునో యూ కెన్ ఫాలో అవర్ వాట్సాప్ గ్రూప్స్ యాజ్ వెల్. ఆల్సో యూ కెన్ ఫాలో అవర్ యూట్యూబ్ లింక్ యాజ్ వెల్. సోషల్ మీడియా లింక్ ఫాలో అయితే ఏ రోజు ఏ కార్యక్రమాలు నడుస్తున్నాయి అనే కూలంకుషమైన ఇన్ఫర్మేషన్ మీకుంటుంది. నిన్న యూనో ఆస్టిన్ దగ్గరలో ఉన్న లొకేషన్ లో, ఇండియా బజార్ లొకేషన్ లో రేడియో సురభి టీమ్ ఒక మామూలు రచ్చలేపలేదన్నమాట. అక్కడికి వెళ్లారు. ఇక్కడి నుంచి స్వయంగా ట్రావెల్ చేసి మా జట్ సభ్యులలో నలుగురు అక్కడికి వెళ్లడం, రాజేశ్వరి గారితో పాటు శ్రీవిద్య గారు, శిరీష గారు అండ్ ఆల్సో ధీరజ్, వీళ్ళు నలుగురు వెళ్లి అక్కడ 2.5 hours స్పెండ్ చేశారు. అండ్ ఇండియా బజార్, బికాస్ దే ఆర్ ప్రౌడ్లీ అసోసియేటెడ్ విత్ అస్ అండ్ వారు ఎక్కడున్నా సరే మేముంటాం, మేము ఎక్కడున్నా సరే వారు మాతోటే ప్రయాణం చేస్తుంటారు. ఇండియా బజార్ వారి లొకేషన్ సీడర్ స్ప్రింగ్స్ లో ఎక్కడైతే ఉందో మన ఆస్టిన్ దగ్గరలో అనుకుంటా మోస్ట్లీ. ఐఎమ్ నాట్ ఏ ఆస్టిన్ వాసి కాబట్టి అది ఎక్కడుందో నాకు తెలియదు కానీ, బట్ యా ఆ దగ్గరలో ఉన్న ఇండియా బజార్ లొకేషన్ లో ఓపెన్ చేసినప్పుడు మా జట్టు సభ్యులు అక్కడ ఉండడం జరిగింది. అలాగే మైక్లెస్ మెలోడీస్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని మీ ముందు తీసుకుని వచ్చాము. మొన్న ఏది మన జామిన్ సెషన్ టైప్ లో ఒకటి కండక్ట్ చేశాం, అది కూడా సూపర్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ టు అవర్ టీమ్ మెంబర్స్ వన్స్ అగైన్ యాజ్ వెల్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ది పార్టిసిపెంట్స్ ఓవర్ దేర్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ జామింగ్ సెషన్. ఏది మ్యూజికల్ జామింగ్ సెషన్. జామింగ్ సెషన్ అంటే తెలుసు కదండి, ఒక పాట పాడతాం, ఆ పాటతోటి మొదలవుతుంది, దాని నుంచి ఆ ప్రేరేపణతోటి ఇంకా ఆడియన్స్ లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాడడం మొదలు పెట్టేస్తారనమాట. దట్ ఈస్ ద లేటెస్ట్ ట్రెండ్ ఇన్ ద కరెంట్ మ్యూజికల్ థింగ్, జామింగ్ సెషన్. అండ్ యూనో మైక్లెస్ మెలోడీస్ అని తీసుకొచ్చిన కార్యక్రమానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ టు ది స్వదేశీ మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ టు కండక్ట్ దట్ ప్రోగ్రామ్. ఇందాక వింటున్న పాట సగంలో కట్ అయింది కాబట్టి వినేసి మనం ఫార్ములా వన్ లో ఏం జరుగుతుంది అనేది మాట్లాడుకుందాం.

All right, so let's talk about Formula One. Formula One లో last weekend, మనకి లాస్ట్ వీకెండ్ కూడా కాదు, మే 3rd కండి మయామి గ్రాండ్ ప్రీ జరిగింది. మయామి గ్రాండ్ ప్రీ తర్వాత ఒక 2 weeks బ్రేక్ వచ్చిందనమాట. ఈ వీక్ కూడా బ్రేక్ లో ఉన్నాం, లాస్ట్ వీకెండ్ అండ్ ఈ వీకెండ్ కూడా బ్రేక్ లో ఉన్నారు ఆల్ ద రేస్ కార్ డ్రైవర్స్. అండ్ ద నెక్స్ట్ రేస్ ఈస్ గోన్ హ్యాపెన్ యాజ్ పార్ట్ ఆఫ్ కెనడియన్ గ్రాండ్ ప్రీ నెక్స్ట్ వీక్. మరి నెక్స్ట్ వీక్ తర్వాత మనం స్టాండింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ద స్టాండింగ్స్ ఆర్ యాజ్ ఇట్ ఈస్. ఆ రోజు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. అండ్ మయామి గ్రాండ్ ప్రీ లో ఆండ్రియస్ కిమి యాంటోనెల్లీ తను 1:33:23 రేస్ కంప్లీట్ చేసి టాప్ స్థానంలోకి వెళ్లిపోయాడు. ఆ రేస్ కు సంబంధించి మార్క్స్ వెర్స్టాపెన్ మాత్రం 5వ స్థానానికి మాత్రమే పరిమితమయ్యాడు ఆ పర్టికులర్ మయామి గ్రాండ్ ప్రీ లో. మరి నెక్స్ట్ రేస్ యాజ్ ఐ సెడ్ కెనడియన్ గ్రాండ్ ప్రీ విల్ బి నెక్స్ట్ వీకెండ్, మే 24th వీకెండ్ కు వస్తే గాని. మరి దాని తర్వాత ప్లేయర్స్ స్టాండ్ డ్రైవర్ స్టాండింగ్స్ ఎలా ఉన్నాయి, కన్స్ట్రక్టర్స్ పాయింట్ ఎలా ఉన్నాయి, అండ్ ఎవరు లీడింగ్ లో ఉన్నారు, ఇంకా ఎన్ని గ్రాండ్ ప్రీస్ కంప్లీట్ కావాల్సి ఉంది, అండ్ దాని తర్వాత జరగబోయే మోనకో గ్రాండ్ ప్రీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ గ్రాండ్ ప్రీస్ అండి. ఎందుకంటే మోనకో గ్రాండ్ ప్రీ గురించి మాట్లాడాలి అంటే ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ మోనకో అనమాట. మోనకో స్ట్రీట్స్ లో జరుగుతుంది, అది సెపరేట్ ట్రాక్ వాటి కోసం బిల్డ్ చేసింది కాదు. మోనకోలో ఉన్న స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ఒక ట్రాక్ అండ్ ఫీల్డ్ గా తీసుకున్నారనమాట. సో ఆ ఇరుకు సందులలో వీళ్ళు ఈ కార్లు ఎలా డ్రైవ్ చేస్తారు ఏంటి అనేది కెనడియన్ గ్రాండ్ ప్రీ తర్వాత జరగబోయే మోనకో గ్రాండ్ ప్రీ లో మనం చూడబోతున్నాం. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ జూన్ 7th, విచ్ ఈస్ ద డే ఆఫ్ రేడియో సురభి జాతర. జాతర ఏదైతే జరుగుతుందో అండ్ మోనకోలో కూడా ఒక జాతర జరగబోతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ మోనకో గ్రాండ్ ప్రీ 2026. ఇరుకు సందుల్లో నుంచి వాళ్ళ కార్ ని ఎలా మెనూవర్ చేస్తారు, ఆ డ్రైవర్స్ కున్న స్కిల్ ఏంటి, ప్లస్ మెయింటైనింగ్ దట్ 190-200 miles per hour స్పీడ్ మెయింటైన్ చేస్తూ మీరు అంత కాంప్లికేటెడ్ సర్క్యూట్ ని వాళ్ళు ఎలా చేస్ చేస్తారు అనేది మోనకో గ్రాండ్ ప్రీ విల్ డెమాన్స్ట్రేట్ టు అస్. మీరు అక్కడ పిక్చర్ కూడా ఉంటుంది, ఒకసారి మీరు ఇంటర్నెట్ లోకి వెళ్లి మోనకో గ్రాండ్ ప్రీ అనుకోండి. వెరీ వెరీ కాంప్లికేటెడ్ ట్రాక్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఎట్ ఆల్ ఇన్ డ్రైవింగ్ త్రూ దట్ యునో వెరీ వెరీ వెరీ నేరో మార్జిన్స్. బట్ ఇట్స్ ఎ స్కిల్ ఆఫ్ డ్రైవర్స్ టెస్ట్, డ్రైవర్ స్కిల్ అనేది అక్కడ మీకు కనిపిస్తుంది. చాలా అసలు ఎంత నేరో డిస్టెన్స్ లో కార్ బట్టి అంత డిస్టెన్స్ కూడా ఉండదు. స్పీడ్స్ మెయింటైన్ చేసుకుంటూ, స్పీడ్ ని కంట్రోల్ చేసుకుంటూ, అండ్ యూనో మధ్య మధ్యలో పిట్ స్టాప్స్ ఆక్కుంటూ, మళ్ళీ టైర్లు అవన్నీ మార్చుకుంటూ, మరి రేస్ కార్ డ్రైవర్స్ ఎవరు గెలుస్తారు అనేది ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ జూన్ 7th, బోత్ ఫర్ జాతర యాజ్ వెల్ యాజ్ ఫర్ మోనకో గ్రాండ్ ప్రీ. మరి చూద్దాం మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఫ్యూచర్ విల్ డిసైడ్. బట్ మే 24th నెక్స్ట్ వీకెండ్ మాత్రం కెనడియన్ గ్రాండ్ ప్రీ జరగబోతోంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, కెనడియన్ గ్రాండ్ ప్రీ తర్వాత స్టాండింగ్స్ ఎలా ఉన్నాయనేది నేను నెక్స్ట్ వీకెండ్ మీకు కంప్లీట్ కాంప్రహెన్సివ్ పిక్చర్ ఇచ్చేస్తా. మరి ఆ వీకెండ్ లోపు మనకి లీగ్ లో కూడా ఒక ప్రాపర్ పిక్చర్ వచ్చేస్తుంది, టేబుల్లో టాప్ 4 ఎవరనేది. అండ్ దాని తర్వాత క్వాలిఫైయింగ్స్, ప్లే ఆఫ్స్ అండ్ దెన్ ఫైనల్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అదనమాట విషయం. సో దట్స్ అబౌట్ గ్రాండ్ ప్రీస్, ఫార్ములా 1 గ్రాండ్ ప్రీ 2026. అండ్ యా, సో మరింత సమాచారం యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ అవైలబుల్ ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ.

ఆల్ రైట్, మృగరాజు సినిమా నుంచి మనం విన్న ఆ పాట సుఖ్విందర్ సింగ్ అండ్ స్వర్ణలత గారు పాడారు. స్టెప్స్ బాగుంటాయి ఈ పాటలో, చాలా సింగిల్ సింపుల్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. చిరంజీవి గారు, సంఘవి గారు నటించారండి. సంఘవి గారు ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు, ఎంతమంది మర్చిపోయారు. తర్వాత మనం ఎప్పుడన్నా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. బట్ ఎన్బీఏలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మరి మీకెవరికైనా తెలుసా? నేను బాస్కెట్బాల్ కొంచెం తక్కువగా ఫాలో అవుతుంటాను, సో అందుకు బాస్కెట్బాల్ సంబంధించి కొంచెం తక్కువ అప్డేట్స్ ఉంటాయి అన్నమాట నా దగ్గర. బట్ ఐ విల్ ట్రై టు ఫాలో మోర్ ఎక్స్టెన్సివ్లీ అండి, బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ లీగ్ యాజ్ వెల్ ఇన్ ద కరెంట్ స్పోర్టింగ్ అరీనా. లాస్ట్ ఇయర్ బాగానే ఫాలో అయ్యాను, బట్ ఇయర్ మళ్ళీ మిస్ అయ్యాను. ఎందుకంటే దట్స్ వాట్ హ్యాపన్స్ వెన్ యూ డోంట్ ఫాలో ద గేమ్ దాట్ మచ్ ఎక్స్టెన్సివ్లీ. ఏదో ఒక సంవత్సరం అలా ఫాలో అవుతాం, నెక్స్ట్ సీజన్ మళ్ళీ దాన్ని పక్కకు పెట్టేస్తాం అనమాట. అలా ఉండదు ఎప్పుడైనా. గేమ్ అంటే ఇంట్రెస్ట్ మీకు కంటిన్యూస్ గా ఒకసారి స్పెషల్లీ అనాలిసిస్ చేస్తున్నప్పుడు, ఒక గేమ్ గురించి అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఆ గేమ్ ని కంప్లీట్ గా సీజన్ మొత్తం ఫాలో అవ్వాలి. మొత్తం కాకుండా అట్లీస్ట్ నువ్వు అప్డేట్స్ అన్నా తెలుసుకోవాలి. బట్ ద ప్రాబ్లమ్ విత్ మీ విత్ బాస్కెట్బాల్ ఇస్ ఐ ఫాలో ఫర్ వన్ సీజన్. 2016-17 లో ఎప్పుడో బాగా ఫాలో అయ్యాను, మళ్ళీ 2025 లో అయ్యాను, 26 లో మళ్ళీ దాన్ని పక్క పెట్టేయడం జరిగింది. యా, స్పోర్ట్స్ కాలంలో మనకి మల్టిపుల్ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి టెక్నికల్లీ ఐ షుడ్ హ్యావ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్. బట్ నేను కూడా ఒక మానవ మాత్రుని కాబట్టి, ఒక నిమిత్తం మాత్రమే కాబట్టి నాకు కూడా కొంచెం లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి నాకు ఇన్ఫర్మేషన్ లేదు కదా, మీరు ఎవరన్నా కాల్ చేసి చెప్పొచ్చు కదా, అది కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. స్టూడియో కాల్ చేసి చెప్పండి ఎన్బీఏలో ఏం జరుగుతుంది, బట్ ఇన్ జనరల్ గా బాస్కెట్బాల్ అప్డేట్స్ ఎవరికన్నా ఉంటే కాల్ చేసి చెప్పండి. స్టూడియోలో మనకి ఇంకా 10 నిమిషాల సమయం ఉంది, దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదన్నమాట విషయం. అండ్ యా, సో నెక్స్ట్ పాట వినేద్దాం ఫ్రమ్ ద మూవీ ఆది.

लगने ఆల్ రైట్ సో స్పోర్ట్స్ కాలం మనం దరిదాపుగా ఎండింగ్ లోకి వచ్చామండి. అండ్ ఫీఫా వరల్డ్ కప్ లో స్టేడియంస్ అయితే మాత్రం చాలా యూనో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రూపుదిద్దుకున్నాయి. అండ్ ఫ్రిస్కో డౌన్ టౌన్ లో ఫ్రిస్కోలో కూడా చూస్తే మీకు టొయోటా స్టేడియం ని కంప్లీట్ ఒక ప్రాక్టీస్ స్టేడియం గా మార్చారు, మా అందరికి తెలిసిన విషయమే. అండ్ అక్కడ సరౌండింగ్స్ లో కొంత కొత్త కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అసలు ఫ్రిస్కో డౌన్ టౌన్ అంటే ఒకప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్, చెత్త చెదారం, ఆ స్ట్రీట్స్ ఇలా ఉండేది. ఇప్పుడు ఒకసారి వెళ్లి చూడండి. అండ్ ఇంకా మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. బట్ ఫీఫా వరల్డ్ కప్ స్టార్టింగ్ జూన్, యూనో జూన్ స్టార్టింగ్ అయ్యేంత వరకు జూన్ 11వ తారీఖు అనుకుంటా ఫస్ట్ గేమ్. అండ్ ఆ లోపు ఒక షేప్ అండ్ ఫామ్ లోకి వచ్చేస్తుంది ఫ్రిస్కో డౌన్ టౌన్. అసలు విలుగులు జలుగులు జలుగులే ఉంటాయన్నమాట. మీరు ఫ్రిస్కోలో ఉంటే మాత్రం యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అసలు ఫ్రిస్కో డౌన్ టౌన్ ఈ లెవెల్లో కూడా ఉంటుందా అని చెప్పి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఫీఫా వరల్డ్ కప్ 2026 సాకర్. బికాస్ most of the teams which are playing especially in Dallas Fort Worth area DFW Arlington stadium lo mattham 11 12 games schedule ay unnay anamata. aa 11 game laku sambandhichi 12 game laku sambandhichi practice session vachesi manaki most of the practice sessions will happen in and around Frisco downtown Toyota stadium lo jaragabothundi. mara chuttupakkala unna parisara pranthalalo unna restaurants gaani ఫ్రిస్కో డౌన్ టౌన్ గానీ లేకుంటే అది గానీ మీరు విట్నెస్ చేయాలి అంటే ఆ మ్యాచెస్ జరుగుతున్న యూనో ఆ మ్యాచెస్ జరగబోయే వరల్డ్ కప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రోజులలో మీరు అక్కడికి వెళ్తే ఒక రకమైన ఫెస్టివల్ వైబ్ ఉండబోతుంది ఖచ్చితంగా. అక్కడ మొత్తం లైటింగ్స్ అవన్నీ మనం యూనో దే ఆర్ ఆల్ డెవలపింగ్ ఇట్ టు ఎ డిఫరెంట్ లెవెల్ అనమాట. అసలు ఫ్రిస్కో డౌన్ టౌన్ వెళ్లాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోగా 30-25లో వెళ్లి ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుని ఇరుకు సందులలో వెళ్లి ఎక్కడికో మెయిన్ స్ట్రీట్ లోకి వెళ్లేవాళ్ళం. బట్ జూన్ నుంచి మాత్రం ఆ అవకాశం మనకుండదు. డెఫినెట్ గా దే ఆర్ ఎక్స్పాండింగ్ ఇట్ బికాస్ ఆఫ్ ఫీఫా వరల్డ్ కప్ 2026. అండ్ ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ బికాస్ దిస్ ఇస్ అ బిగ్ అకేషన్ ఫర్ డాలస్ అండి. ఫర్ ష్యూర్ దిస్ ఇస్ అ బిగ్ అకేషన్ ఫర్ డాలస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ జనరల్. Because, you know, World Cup hosting cheyali ante there will be lots and lots of pros and cons untai anamata. You have to deal with the dignitaries, you have to deal with the international players, international coaches and head coaches and, you know, conditioning coaches. All these guys will be coming in to witness how Dallas hosts all the 11 or 12 games which are going to happen in Arlington Stadium. Arlington Stadium ani intaku mundu annam, eppudaithe matram Dallas Stadium ani cheppi danni rename chesaru. Ee vishayam mana last time kuda maatladukunnam. So Dallas Stadium

7 PM Central Standard Time లో డ్రైవ్ టైమ్ లో అండ్ డ్రైవ్ టైమ్ ఇస్ యువర్ టైమ్ సో ఎంజాయ్ యువర్ టైమ్ అండ్ డ్రైవ్ టైమ్ విత్ అంజనా గారు ఇన్ ఆఫ్టర్ ఇన్ హర్ షో అండ్ ప్రస్తుతానికి స్పోర్ట్స్ కాలం నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను ఈ బ్యాటన్ ని అంజనా గారికి అందిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టుడే టుడే వి డిస్కస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నాకు స్పోర్ట్స్ మాట్లాడుతుంటే 3 గంటలు అలా చిటికల మీద వెళ్లిపోతుంది బికాస్ అనర్గళంగా ధారాళంగా వచ్చే కాన్సెప్ట్ అయితే మాత్రం గేమ్ ఒక 4-5 గేమ్స్ అయితే అవపోసన పట్టానండి ఇందాక అన్నట్టుగా బాస్కెట్ బాల్ కొంచెం నేర్చుకోవాలి నేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తుంటాను సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు ఐ విల్ టాక్ టు యూ టుమారో మార్నింగ్ ఇన్ DFW మార్నింగ్ వైబ్స్ ఎంజాయ్ ద డ్రైవ్ టైమ్ టుడే విత్ అంజనా గారు with the Sunday Drive Time Show. Signing off, Giri.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

సండే సూపర్ సండే ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ప్రతి సండే ఈవినింగ్ 4 PM to 7 PM, ఈవినింగ్ 4 to 7 మీ టైమ్ విత్ మీ, అంటే మీ సమయం విత్ మీ యువర్ ఆర్జే అంజనా. సూపర్ సండే కార్యక్రమాన్ని నేను గత కొద్ది వారాలుగా మీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నా. ఇన్ఫాక్ట్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను అనే చెప్పాలి. వెల్కమ్ టు సూపర్ సండే. సండే ఈవినింగ్ 4 PM అంటే ఎలా ఉంది? ఆల్రెడీ మనకి హడావిడిగా ఉందండి, ఆబ్వియస్లీ కదా. సండే ఈవినింగ్ అంటే ఎలా ఉంటుంది? కొన్ని పనులు చేసుకుంటూ ఉంటాం, కొన్ని పనులు చక్కబెట్టుకుని ఉంటాం, కొన్ని అప్పా ఇప్పుడే మర్చిపోయాను, ఇప్పుడే గుర్తొచ్చింది అని పరిగెడుతూ ఉంటాం. కొన్ని చోట్లకి రీచ్ అవ్వడానికి తొందర, కొన్ని చోట్లకి రీచ్ అయ్యాక కూడా ఏదో ఒక హడావిడి. ఆ కంటిన్యూషన్ తప్పదండి, దట్ ఈస్ సండే. ఎందుకంటే ఎంతో ప్లాన్ చేస్తుంటాం వీక్ ముందంతా, అనుకుంటాం ఈ వీకెండ్ ఈ పని చేసేస్తాం అంతే, అసలు నా లిస్ట్ లో దిస్ ఇస్ డన్, ఇంకా డన్ అంతే అన్నట్టు చాలా పెట్టుకుంటాం రెడీగా. కొన్ని అవుతాయి సక్సెస్ఫుల్ గా, మరి కొన్ని ఇదిగో ఈ లాస్ట్ మినిట్ లో ఎట్లా అయినా పూర్తి చేయాలని పరుగులు పెడుతూ ఉంటాం. మీరు ఏ కండిషన్ లో ఉన్నా చక్కగా రిలాక్స్డ్ గా సండే ఈవినింగ్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా, వెదర్ ఎంత బాగుంది కదా బయట, అందరూ కలిసి అలా అలా షికారు వెళ్ళొద్దాం అనుకున్నా, లేదా ఇంట్లో కూర్చుని నిపాదిగా ఈవినింగ్ చాయ్ తాగుతూ మా ప్రోగ్రామ్ కి ట్యూనిన్ అయి ఉంటే కూడా, ఎలా ఉన్నా సరే 3 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమానికి స్వాగతం. సూపర్ సండే ఇస్ హియర్. సో కిడ్స్ కిడ్స్ కిడ్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సండే ఆఫ్టర్నూన్ 4 to 5 PM యూజువల్ గా నేను కిడ్స్ కోసం అని చెప్తూ ఉంటాను. కిడ్స్ వింటుంటే కనుక కార్యక్రమం మీదండి ఈ టైం. ఏం చేయాలి ఇక్కడ? చక్కటి పద్యాలు, పాటలు, చిట్టి పొట్టి కథలు, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ హ్యాండ్, మీ టాలెంట్ ని మీరు ఈ నిమిషంలో చూపించుకోవచ్చు. ఎంతో మంది, వందల మంది మిమ్మల్ని, మీ వాయిస్ ని ఇప్పుడు వింటూ ఉంటారు. సో దట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. కిడ్స్ ట్యూన్ ఇన్ అయితే గనక వెంటనే కాల్ చేసేయండి 9726361966 స్టూడియో నెంబర్ కి. ఎస్, అలాగే ఇంత మంచి వెదర్ లో ఏదో ఒక పాట అని ఒక రిక్వెస్ట్ ఉంటుంది కదా మీకు, ఆ రిక్వెస్ట్ తో కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు. చేయవలసిన నెంబర్ మరొకసారి 9726361966. అయితే కిడ్స్ కి ఇవాళ నేను మరికొంత కూడా ఇద్దామనుకుంటున్నాను. ఐ విల్ సీ హౌ దే రెస్పాండ్, అంటే కిడ్స్ ట్యూన్ ఇన్ అయ్యి మనకి కాల్ చేస్తే దాని ప్రకారంగా వాళ్ళకి ఒక ఎక్కువ వర్క్ ఇస్తానన్నమాట. హోంవర్క్ లాగా, ఆన్లైన్ వర్క్, అది ఆన్ ఎయిర్ వర్క్.

అదండి. సో కిడ్స్ కి ఇవాళ నేను ఇవ్వాలి అనుకున్న పద్యము, సాంగ్, వాట్ ఎవర్ యు కాల్ ఇట్ ఏంటి అంటే, మా తెలుగు తల్లికి ఆ గీతాన్ని పిల్లలు ఎవరైనా పాడితే, కిడ్స్ అంటే మన దృష్టిలో నేను ఆల్రెడీ చెప్పాను 12 అండ్ బిలో అండి, వాళ్ళు ఎవరైనా సరే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ ఎయిర్ మీరు పాడగలిగితే చాలా బాగుంటుంది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, తెలుసు కదా ఆ పాట. అది అంటే చాలా మంది పిల్లలు నేర్చుకుంటున్నారు, బట్ కొంతమంది ఎటువంటి క్లాసెస్ వాటికి లేక వాటికి వెళ్ళలేకపోయినా, నియర్ బై ఆ క్లాసెస్ వాళ్ళకి అందుబాటులో లేకపోయినా సరే, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అటు పేరెంట్స్ నేర్పిస్తున్నారు, ఇటు పిల్లలు నేర్చుకుంటున్నారు. అలాంటి వాటిలో ఇది తప్పక ఉంటుంది అనేది నా భావన అన్నమాట. సో మా తెలుగు తల్లికి ఇది పాడగలిగితే, దట్ విల్ బి ఓపెనింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్. కిడ్స్, వింటున్న కిడ్స్ కి ఇదే నా ఆహ్వానం. 9726361966 ఇస్ ద స్టూడియో నంబర్. సరే, మరి ఇంత మంచి వెదర్ లో యాజ్ అ ఫ్యామిలీ మీరందరూ సరదాగా గడిపి రావాలంటే చక్కటి అవకాశం ఉంది. టీ ప్యాట్ స్ప్రింగ్ ఫెస్ట్ జరుగుతోంది రైట్ నౌ, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సండే May 17th అంటే ఇవాళే. బ్యూటిఫుల్ గ్రాండ్ స్కేప్ లో 4 PM to 10 PM, ఇప్పుడే 4 PM నుంచి స్టార్ట్ అవుతోందన్నమాట. అండ్ అక్కడ మీకు ఎగ్జైటింగ్ గా రాఫెల్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ సూపర్ ఫన్ ఫర్ కిడ్స్ ఉన్నాయి, కిడ్స్ కి విపరీతమైన యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో కిడ్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేయబోతున్నారు. 360 degrees ఫోటో బూత్ ఉంది, డెలిషియస్ ఫుడ్ స్టాల్స్ డిఫాల్ట్ ఉంటాయి కదండి, ఫుడ్ అండ్ షాపింగ్ ఇస్ మ్యాండేటరీ మనం ఎక్కడికి వెళ్ళినా, సో అవి యాంపుల్ గా ఉన్నాయన్నమాట. అలాగే ఎం లైవ్ బ్యాండ్ వారు అందిస్తున్నారు స్టేజ్ షో, ఇది వస్తోంది ఐ థింక్ ఎట్ 7 PM టుడే. సో మీ ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీస్ అందరినీ తీసుకుని వెళ్ళండి, మ్యాజికల్ స్ప్రింగ్ ఈవినింగ్ ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్ అదన్నమాట. సో కిడ్స్ మీరు అలా అలా అటువైపు డ్రైవ్ చేసుకుంటూ ఇటు కాల్ చేసేసి మా తెలుగు తల్లికి పాట పాడి మాకు వినిపించండి.

ఈ మెమోరియల్ డే మండే మదిరా అండ్ మసాలా అర్మింగ్ వారు దే ఆర్ ఆనరింగ్ ద రియల్ హీరోస్ అమాంగ్ అస్. 25th May for a special celebration, they are calling all of us for this special celebration, which is dedicated to our heroes with exclusive offers just for veterans. Ikkada, you get to enjoy special 15% discount, or when you dine in with 4 or more guests, receive a free appetizer and dessert on the house. Or during lunch buffet hours, veterans can enjoy special 1+1 complimentary buffet offer andi. ఈ లంచ్ ఇట్ సర్వ్ ఫ్రమ్ 11:30 AM టు 3 PM అండ్ డిన్నర్ ఫ్రమ్ 6 PM టు 11 PM. మైతినా అండ్ మసాలా లొకేటెడ్ అట్ 1900 మార్కెట్ ప్లేస్ బులేవర్డ్ ఇన్ ఇర్వింగ్. అయితే ప్లీజ్ క్యారీ వ్యాలిడ్ మిలిటరీ ఐడి ఆర్ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ టు అవైల్ దీస్ ఆఫర్స్. మీరు ఈ టైంలో ఏ పాట వినాలనుకుంటున్నారు అనే చాయిస్ ఆఫ్ మ్యూజిక్ తోటి తప్పకుండా కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. నేను కొన్ని బాగా విన్న సూపర్ హిట్ సాంగ్స్ ప్లస్ కొత్తగా రిలీజ్ అవుతున్న సాంగ్స్ రెండింటిని క్లబ్ చేస్తున్నాను. దెన్ సూపర్ సండే ప్రోగ్రామ్ లో మరింత మాట్లాడుకుందాం. బోలెడంతా నేనైతే రెడీ చేసుకుని వచ్చాను ఇవాళ. ఫర్ నౌ లెట్స్ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ కిడ్స్ ట్యూన్ ఇన్ అయి ఉంటే గనక ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్.

0: నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి ఒకటి తిట్టుకున్నావే.
1: ఇదండి ఈ పాట వచ్చేసి అందరికి తెలుసు, అత్తారింటికి దారేది చిత్రం నుంచి. ఇందులో పవన్ కళ్యాణ్ గారు, సమంత గారు ఇద్దరు కనిపిస్తారు మనకి పాటలో. అండ్ వారి రిలేషన్ ఏంటంటే ఇందులో సినిమా పరంగా ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ భావామర్దళ్ళు అవుతారనమాట. సో నేను ఈ పాట వినిపించడానికి, ఇవాళ టాపిక్ లో వెళ్ళడానికి ఒక చిన్న సంబంధం ఉంది. ఏంటంటే ఇప్పుడే ఇన్ఫాక్ట్ మనకి వీకెండ్స్ లో ఎలాగో గెట్ టుగెదర్స్, గ్యాదరింగ్స్ నడుస్తూనే ఉంటాయి. చాలా సార్లు అందరం కలుస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ డాలస్ అనిపిస్తుంటుంది నాకు చాలా, ఇంత పెద్ద వాస్ట్ డాలస్ అయినా చిన్న డాలస్ లాగా అనిపిస్తుంటుంది. ప్రపంచం చిన్నదంటారేమో, ఎందుకంటే నేను ఇదే క్రౌడ్ ని ఐ మెట్ దెమ్ ఆన్ ఫ్రైడే, సాటర్డే, సండే, ఇవాళ కూడా కలిస్తే దట్స్ హౌ అట్లా అనిపిస్తుంది అనమాట. ఒకే సెట్ ఆఫ్ పీపుల్ ని మనం తెలిసి తెలియక యాదృచ్ఛికంగా అనుకోకుండా సడన్ గా ఒకసారి కలిస్తే అప్పా మీరు వచ్చారా అంటూ ఉంటాం. బట్ ఎనీవేస్ డాలస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈవెంట్స్, ఐ నో దట్ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా నేను వన్ ఆఫ్ ద ఈవెంట్స్, ఒక గెట్ టుగెదర్ లాంటిది అటెండ్ అయ్యి వస్తున్నానమాట. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ జనాల్లో చాలా రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తున్న విషయం, పెళ్లిళ్ల విషయంలో ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చి, ఎప్పుడు ఇక్కడ పుట్టి పెరిగిన వారికి ఒక క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఒక స్ట్రెయిట్ రిక్వైర్మెంట్ ఉంది, ఇది ఇది ఇది అని ఒక పద్ధతి వాళ్ళకి తెలుసు. దే నో విచ్ డైరెక్షన్ టు మూవ్. వాళ్ళకి ఇక్కడ పుట్టిన పెరిగిన వాళ్లే కావాలి అండ్ దే ఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్. అండ్ సంబడి కుడ్ బి లైక్ ఎగ్జెంప్షన్ ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ దట్స్ వాట్ దే ప్రిఫర్ అండ్ దట్స్ వాట్ దే హ్యావ్. అయితే ఇటీవల ఒక 5-6 ఏళ్ల క్రితం నుంచి ఇండియా నుంచి మాస్టర్స్ కోసం అంటూ కష్టపడి వచ్చి చదువుకుని H1 వరకు వచ్చి పరిస్థితి, అంటే మెల్లమెల్లగా సెటిల్ అవుతూ ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకునే అటు అబ్బాయిలు అవ్వచ్చు, ఇటు అమ్మాయిలు అవ్వచ్చు, దే ఆర్ ఫేసింగ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ న్యూ ప్రాబ్లమ్స్ రైట్ నౌ ఇన్ దిస్ సినారియో. సో అలాంటప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట, తెలిసిన సంబంధాలు, ఎప్పుడు ఇది వరకు తెలిసిన సంబంధాలైనా నో అని ఏదో ఒక చిన్న చూపులాగా అనిపించేది, ఆ ఇట్స్ అ ఓల్డ్ మోడల్, చిల్, వీ విల్ నాట్ డూ దాట్ అని ఎవరిది వాళ్ళు చూసుకుందాం అంటూ మొదలు పెట్టి, తర్వాత మ్యాట్రిమోని వెబ్సైట్స్ వరకు వెళ్లి, తర్వాత మళ్ళీ తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటూ ఎంక్వైరీ చేస్తూ ఇలా రకరకాలుగా గడుస్తోంది. ఇట్స్ ఏమనాలి, ఒక డిఫరెంట్ ప్యాటర్న్ రైట్ నౌ గోయింగ్ ఆన్ ఇన్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో. సో ఆ విషయంగా మీ అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. సండే ఆఫ్టర్నూన్ చిల్ గా ఉంది, సో డూ షేర్ యువర్ థాట్స్.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసిన

0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, స్టేటస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
5: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
6: What a day, I'm completely exhausted. Dinner plans empty?
7: Neem undaledi roj dinner ki. Dinner plans empty?
8: Every time, okate question. Dinner plans empty? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets laka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.

100% లవ్ ఈ చిత్రం నుంచి నేను ఈ పాట వినిపించాను. ఈలోగా మనకి రాజా గారు కాల్ చేశారు, ఆయన ఒపీనియన్ అనేది షేర్ చేసుకున్నారన్నమాట. ఇలా పెళ్లిళ్ల వ్యవహారం కొంచెం కష్టంగా ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, కష్టమైనా ఈ పద్ధతి అయినా ఆ పద్ధతి అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకు వాళ్ళు సెట్ చేసుకున్న నచ్చిన పేరు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ ఆర్గానిక్ అనేసి ఆయన స్పష్టంగా చెప్పారన్నమాట. ఆర్గానిక్ గా ఉంటే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది అని ఆయన వర్షన్ ఆయన చెప్పారు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి. అలాగే మీరు అడిగిన రిక్వెస్ట్ పాట చిరంజీవి గారి పాట ప్లే చేస్తాను. ఈలోగా మరొకసారి అన్నమాట మన శ్రోతలకి, మనం ఈ మధ్య వింటూ ఉన్నాం కదా, ఒకప్పుడు ఎలా ఉండదంటే 20 ఇయర్స్ బ్యాక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, అంటే నేను ఇది స్పెసిఫిక్ జెనరిక్ అన్ని అట్లా అని చెప్పలేదు, ఇన్ జనరల్ అంటే జెనరిక్ గానే అని అనుకోవాలి, ఇన్ జనరల్ అనమాట. ఎలా ఉండేదంటే అబ్బాయిలు ఎక్కువగా 25 ఇయర్స్ క్రితం అయితే మరీ పక్క, అబ్బాయిలు ఎక్కువగా మంచి మంచి కాలేజెస్ లో టాప్ ర్యాంక్ లో చదువుకున్న వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా ఇలా అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, వాట్ ఎవర్ మంచి విదేశాలకు వచ్చి చక్కగా ఇక్కడ మళ్ళీ ఎంఎస్ అలా ఫర్దర్ ఎడ్యుకేషన్ చేసి చక్కగా జాబ్స్ అవి సెటిల్ అయ్యి తెచ్చుకున్నాక తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి ఒక 5-6 ఏళ్లకి ఇండియా వచ్చి పెద్దవాళ్ళు సెలెక్ట్ చేసిన మ్యాచెస్ అవి ఉంటాయి కదా, అలా మ్యాచ్ పెళ్లిళ్ళు చేసుకుని అప్పుడు మళ్ళీ రిటర్న్ యూఎస్ కు వచ్చేవాళ్ళు. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి నిదానంగా సెటిల్ అయ్యి వాళ్ళకి మళ్ళీ వర్క్ పర్మిట్స్ అవి వచ్చి ఇలా రకరకాలు వాట్ ఎవర్ ఇస్, ఒక్కొక్కరి స్టోరీ ఒక్కోలా ఉంటుంది ఆఫ్ కోర్స్, అయితే అలా ఉండేదన్నమాట. బట్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ అండ్ 15 ఇయర్స్ తర్వాత అయితే కంప్లీట్లీ మారిపోయింది. అమ్మాయిలు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం అమ్మాయిలు కూడా చక్కగా చదువుకుని దే ఆర్ ద వన్స్ హు ఆర్ కమింగ్ హియర్, అంటే వాళ్ళు ఫస్ట్ ముందు వచ్చి ఇక్కడ ఎంఎస్ చేసి మంచి జాబ్స్ తెచ్చుకుని మంచి పొజిషన్స్ తీసుకుని తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ తర్వాత ఏంటంటే ఇక్కడిక్కడే వాళ్ళకి నచ్చిన అటు ఇండియాలో పేరెంట్స్ కుదిర్చిన సంబంధం అయినప్పటికీను ఇక్కడ లోకల్ గా అంటే ఇద్దరు H1 మీద ఉన్న వ్యక్తులు అవ్వచ్చు, అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళకి నచ్చి వాళ్ళ అభిప్రాయాలు కుదిరి వాళ్ళకి నచ్చాక అప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇన్ఫాక్ట్ పెళ్లి కోసం మళ్ళీ ఇండియా వెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వచ్చేసి ఎలా అయిపోయిందంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ లో పెళ్లిళ్ళు ఇక్కడే చదువుకుని ఇక్కడే చాలా కాలం ఉండిపోయారనుకోండి, ఒక 6-8 ఇయర్స్ ఇక్కడ ఉన్నప్పుడు, అండ్ ఇండియాలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అమ్మాయికైనా అబ్బాయికైనా ఫ్రెండ్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో స్కాటర్ అయిపోయి ఉన్నారు. నాట్ నెసెసరీ దట్ నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను, అక్కడ చదివాను, సో అక్కడే నా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను అనే అంత లేదు. ఇప్పుడు అందరూ స్కాటర్ అయిపోయి వివిధ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మోస్ట్లీ సగం మంది ఫ్రెండ్స్ అయితే అమెరికాలోనే ఉంటున్నారు. సో అమెరికాలోనే పెళ్లి చేసుకుంటామంటారు. సో ఇదర్ కేస్ ఇంట్లో పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధం అయినప్పటికీ పెళ్లిళ్ళు అమెరికాలో జరిగిపోయాయి. ఆ తగిన వెసులుబాటు కూడా మనకి చాలా ఉంది, మన చుట్టుపక్కల ఎంతో ఉందంటే యాక్చువల్లీ ఇట్స్ సో మచ్ ఈజియర్ టు డూ పెళ్లిని, అంటే అందరూ కలిసి ఇండియా వెళ్లి చేసుకునే బదులు పేరెంట్స్ స్టార్టెడ్ కమింగ్, పేరెంట్స్ ఇక్కడికి వచ్చేస్తే చక్కగా వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి చక్కగా మనకు కావాల్సిన పద్ధతిలో ఇండియన్ ట్రెడిషనల్ వెడ్డింగ్ అనమాట అది చేసుకోవడానికి వీలయ్యేది. ఇప్పుడు ఎలా ఉందంటే కొంచెం ముందుకు వచ్చి అంతవరకు అయితే బానే ఉంది. నేను ఫస్ట్ లో చెప్పినట్టు H1 మీద వచ్చిన వాళ్ళైతే డిపెండెంట్ కింద వైఫ్ ఇండియా నుంచి వచ్చేవారు, ఇప్పుడు అలా లేదు కండిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అబ్బాయి చదువుకుని ఇక్కడ ఉన్నప్పుడు H1 లో ఉన్నప్పుడు కూడా దే ఆర్ నాట్ రెడీ టు బ్రింగ్ దెమ్, దే ఆర్ సెయింగ్ మాకు అలా కుదరదు, మాకు కూడా

యజమాని వాళ్లే కావాలి అని. సో ఒక సెట్ ఆఫ్ మ్యాచెస్ ఒక లైన్ అనేది అక్కడ కట్ అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము అలా చెయ్యలేము అనేసి అబ్బాయిలు చెప్పేస్తున్నారు. సో అమ్మాయిలు ఆబ్వియస్లీ, అమ్మాయిలు కూడా మేము మా జాబ్ మా కెరీర్ కూడా ముఖ్యం, సో మేము ఆ వర్కింగ్ ఫెసిలిటీ లేకపోతే మేము కూడా రాము అని అమ్మాయిలు చెప్పేస్తున్నారు. సో ఒక్క వర్గానికి అక్కడ చుక్కెదురంటారు కదా, అలా ఉందన్నమాట. సో దట్స్ వాట్ ఐ హర్డ్. అండ్ ఇవాళ ఎందుకు నేను ఇది డిస్కస్ చేస్తున్నానంటే, మేము మా చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ, ఆ ఏజ్ పిల్లలు ఎవరన్నా ఉంటే గనక, వీఆర్ విషింగ్ దెమ్ లైక్ వాట్ ఎవర్ యూ విష్ ఫర్, మనకి బెస్ట్ విషెస్ చెప్తూ ఉంటాం కదా ఎవరికన్నా గుడ్ లక్ గుడ్ విషెస్ అందరూ చెప్తున్నప్పుడు, దట్స్ టాపిక్ ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న టాపిక్ ఇది అని అనిపించింది. సో యూ హ్యావ్ సంథింగ్ టు షేర్, మీ చుట్టుపక్కల ఇలా చాలా మంది ఉండొచ్చు, మీ దగ్గర సొల్యూషన్ కూడా ఉండొచ్చు, మీరు వీటిని ఫేస్ చేసి ఉండొచ్చు, మీ చుట్టుపక్కల చూస్తూ ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, డూ షేర్ విత్ అస్. 9726361966 స్టూడియో నెంబర్.

సో మరిన్ని ప్రకటనలు కూడా చూసేద్దాం. ఆ తర్వాత మీలో ఎవరైనా సరే ఫలానా ఇదిగా ఉంది, మా చుట్టూ ఇలా చూస్తున్నాము అని ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు షేర్ చేయొచ్చు అన్నమాట. మనం మాట్లాడుకుంటున్నాం ప్రెసెంట్ సినేరియోలో, ఎస్పెషల్లీ అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఓకే, ఇక్కడే ఐ మీన్ టు సే H1 మీద వచ్చి 5-6 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళకి వాళ్ళ కష్టాలు వాళ్ళవండి, వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా పడుతున్న కష్టాలు అనమాట ఇవి. ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ నో, నేను చాలా చాలా వింటూ ఉన్నాను వాళ్ళ, అదేంటో అర్థం కాదండి. ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది చాలా మంది అమ్మాయిల కోసం సంబంధాలు చూస్తే అబ్బాయిలే లేరు అసలు అంటారు, అబ్బాయిల కోసం సంబంధాలు చూస్తూ అసలు అమ్మాయిలే దొరకట్లేదు అంటారు. ఏంటో ఆ మ్యాచింగ్ కుదిరే వరకు అలా మనకి కంటికి కనిపించరేమో కదా మనుషులు అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఎలా ఉంటుందండి మొత్తం ఒక సెట్ ఆఫ్ ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు అసలు ఉండకుండా ఉంటుందా? ఐ డోంట్ నో, బట్ ఆ మ్యాచింగ్ దొరకపోవడం వల్ల మన కంటికి అలా కనిపిస్తుందేమో. సరైన వాళ్ళు కనిపించకపోతే మనకి అబ్బా లేరు అన్నట్టు అనిపిస్తుంది. ఎన్ని వెబ్సైట్స్ చూసినా, ఎన్ని మ్యాట్రిమోని సైట్స్ చూసి ఆ లింక్స్ వెతికి ఎంత మందిని ఎంత స్క్రిటైన్స్ చేసినా, వెన్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఐ థింక్ విల్ ఫీల్ దట్ వే. ఐ డోంట్ నో ఐమ్ ఐ రైట్ ఆర్ రాంగ్, ఆ కుస్తీ పడుతున్న వాళ్ళు చెప్పాలి బేసిక్ గా. అయితే యంగ్స్టర్స్ తో మాట్లాడుతుంటే మటుకు నేను చాలా చాలా వింటున్నాను ఇది మధ్య, దట్స్ వాట్ ఈస్ మై టాపిక్ ఫర్ రైట్ నౌ, అది సంగతి. సరే మరి మీరు రేడియో సురభి లిజనర్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది, ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిర అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగ్స్ యూ రేడియో సురభి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్. ఎస్, వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్ బోర్డ్ దిస్ షోస్ ఆన్ రేడియో సురభి. ఇందులో యూఆర్ వెల్కమ్, జాయిన్ ద ఎగ్జైట్మెంట్ ఎవ్రీ సండే. మీకు 11:30 AM టు 12:30 PM వరకు ఉంటుంది ఇది. And Tuesdays during Surabhi Detour from 5:30 PM to 6:30 PM. Mega Power Leaderboard brought to you by India Cash and Carry and Madira and Masala. Only on Radio Surabhi.

వెంటే సుందరానికి చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట. మీకు ఇంకా ఏమన్నా మంచి సాంగ్ రిక్వెస్ట్ ఉన్నాయి అంటే దిస్ ఇస్ ద టైమ్ 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. మీకు తెలిసిన నెంబరే. మీరు ఇష్టంగా వినాలనుకునే సాంగ్స్ ఉంటే మటుకు మాతో షేర్ చేసుకోండి. నేను ఇటీవల విన్న పాటలు, ఆ మధ్య నుంచి విన్న పాటలు, కాస్త కొత్తవి, కాస్త మరీ పాతవంటూ వెనక్కి వెళ్ళట్లేదు. కొంచెం 80s 90s దాటలేదని అనుకుంటున్నా ఇప్పటి వరకు షోలో, ప్రస్తుతానికి ఇవాల్టి షోలో. అదర్వైజ్ నేను మంచి ఓల్డ్ మెలోడీస్ కూడా వినిపిస్తూ ఉంటాను. అఫ్ కోర్స్ మీ రిక్వెస్ట్ అడిగితే ఏదైనా పాట నేను ప్లే చేస్తానన్నమాట. సరే, మరి మనం మాట్లాడుకుంటున్న పాయింట్ ఏంటంటే, నిజంగానే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు పెళ్లిళ్లలో ఒకప్పుడు అంతగా పట్టించుకోకపోయినప్పటికీ మన చుట్టుపక్కల మనకి తెలిసిన వాళ్ళు మన రిలేటివ్స్ లో ఫస్ట్ సెర్చ్ చేస్తున్నారు ఈ మధ్య అన్నట్టుగా నేను వింటున్నాను. ఐ కుడ్ బి రైట్ ఆర్ ఐ కుడ్ బి రాంగ్, ఐ డోంట్ నో. బట్ ఒకవేళ తెలిసిన వాళ్లలో, తెలిసి బాగా పరిచయం ఉన్న ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లో మ్యాచ్ చేసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఆబ్వియస్లీ ఫ్యామిలీ హ్యాపీగా ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళటానికి వీలవుతుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా రెండు పక్కల పేరెంట్స్ కి ఒక ఈజ్ ఉంటుంది. వాళ్ళ మధ్య మంచి రిలేషన్ ఉన్నట్టయితే గనక వాళ్ళకి ఆల్రెడీ ఫ్రెండ్షిప్ ఉంటే ఇంకా మంచిది. దెన్ కజిన్స్ కి అయితే మటుకు ఒకళ్ళ గురించి ఒకళ్ళు శుభ్రంగా తెలుసుంటుంది, అన్ని సీక్రెట్స్ ముందే వాళ్ళకి అర్థమవుతాయి. సో ఇన్లాసే ఆల్రెడీ రిలేటివ్స్ కాబట్టి టెన్షన్ లేదు. వెడ్డింగ్ లో హాఫ్ గెస్ట్ ఆల్రెడీ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారన్నమాట, అది సంగతి. మరి వై నాట్ ఇలాంటివి ఎందుకు చేయట్లేదు అంటే, అఫ్ కోర్స్ అన్ని కలిసి వచ్చి అన్ని బాగుంటే ఎవరైనా ఎగిరి గంతేసి చేస్తారండి. పాయింట్ ఏంటంటే, ఎప్పుడు అన్ని అలా లైన్ లో ఒక టాప్ 5 ప్రయారిటీ పాయింట్స్ పెట్టుకున్నప్పుడు 5 అలా ఖచ్చితంగా కుదిరి రావు కదా. ఒక్కొక్క

సో వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అస్సలు తెలియని వాళ్ళు వర్సెస్ బాగా తెలిసిన వాళ్ళు బట్ బోత్ కేస్ యూ హ్యావ్ యువర్ ఓన్ కాంప్రమైజెస్ అది

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ it has grown on us and now they are open in even more places.

0: access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: Manashanti, mental peace. Masala dosa.
0: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatham palukutondi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: Anni pettukunnanga idigo mee నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్.
4: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
5: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
6: I asked you to come to our place.
7: Our place, Indian cuisine.
8: Thank you for being in our journey.
9: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే విత్ మీ యువర్ ఆర్జే అండే అంజనా. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM ఈ సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలో మనం చాలా చాలా మాట్లాడుకుంటాం. సరదాగా ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటాం. వింటున్న శ్రోతలు ఎవరైనా సరే ఆన్సర్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఫర్ జస్ట్ కిడ్స్, ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కొంచెం సిల్లీగా అనిపించినా సరే మీ ఆన్సర్ తోటి సరదాగా సూపర్ సండే అనుకుందాం. ఓకే, ప్రశ్న ఏంటంటే, a cowboy rode into a town on Friday. He stayed for 3 nights and rode out on Friday. How is this possible? Marukkasari jagrattaga vinandi. A cowboy rode into a town on Friday. He stayed for 3 nights and rode out on Friday. How is this possible? Asalu ella ella ella అంత గారడి గారడి గారడి ప్రపంచంలో బోలెడన్ని మాటల గారడి.

0: బీట్ బాగుంది, కానీ బాస్ కి మాస్ అయితే బాగుంటది కదా. మాస్ ఏంటి క్లాస్ ఏంటమ్మా, బాస్ కి ఏదైనా సూపరే, రెండు కలిపి కొట్టండి. ఏం బాస్?
1: ఓకే, లెట్స్ డూ ఇట్.
0: 1, 2, 3, 4.

ఇది కూడా మనము చిరంజీవి గారి సాంగ్ వినేసాం, శంకర్ దాదా MBBS చిత్రం నుంచి ఈ పాట అన్నమాట. అయితే నాకు వల్లీ శ్రీనివాస్ గారు కాల్ చేశారు, నేను అడిగిన రిడిల్ కి సరైన సమాధానం ఆవిడ చెప్పేశారు, బట్ స్టిల్ నేను ఇప్పుడే ఆ ఆన్సర్ ఆన్ ఎయిర్ రివీల్ చేయట్లేదు, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. ఐ థింక్ మధ్యలో ఒక ఇద్దరు కాల్ చేశారనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు కాల్ చేయాలంటే తిరిగి ప్రయత్నించండి, మీకు వింటున్న శ్రోతలందరికీ కూడా ఇంకా ఛాన్స్ ఉందన్నమాట. సో లెట్ అస్ సీ అసలు ఎలాంటి ఆన్సర్స్ వస్తాయి అని నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. సరే, మనము షోలో సెకండ్ అవర్ లో ఒక అడుగు పెట్టేశాం, సూపర్ సండే అని ప్రోగ్రామ్ పేరు పెట్టినప్పుడు సూపర్ గా ఉండాలి కదా. మరి సూపర్ గా ఉండాలంటే మనం కాస్త కాదు బోర్డంత ధమాకా చేయాలి. సో ఐఎమ్ ఆల్ సెట్ రెడీ టు డూ, గేర్ మార్చి స్పీడ్ పెంచి నెక్స్ట్ అవర్ లో ఫుల్ లాన్ ధమాకాలోకి నేను అడుగు పెడుతున్నాను. ఆర్ యు రెడీ టు ట్రావెల్ విత్ మీ? ఎందుకు అడుగుతున్నానంటే మీ సపోర్ట్ కావాలండి. మనం అందరం కలిసి కదా ఏదైనా ఒక కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తాము. విజయవంతం కావాలంటే అందరూ కలిసి, అంటే మీరు కూడా పార్టిసిపేట్ చేసి, నాకు ఒక గేమ్ సెగ్మెంట్ లా రన్ చేయాలని లేదు ఇవాళ. లెట్స్ నాట్ హ్యావ్ ఇట్ ఎస్ అ గేమ్, లెట్ డిస్కషన్ పెట్టుకున్నాం. అందుకే ఇందాక నేను ఫస్ట్ వన్ అవర్ లో ఓపెన్ గా డిస్కషన్ చేద్దాం అన్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు కాల్ చేశారు, ఎంతో మంది మీ ఒపీనియన్ మీరు నాతో షేర్ చేసుకున్నారు. సగం మంది అయితే ఆన్ ఎయిర్ వద్దండి, అసలు ఆఫ్ ఎయిర్ లోనే మేము ఇలా చెప్తాము అంటూ చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. సో దట్స్ స్టిల్ దేర్. ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు టాక్ అబౌట్ దట్, ఇప్పటికి ఇంకా సమయం ఉంది, మాట్లాడచ్చు. ఆఫ్ ద వే టిల్ 7 PM సిట్టింగ్ హియర్. మరి ఇప్పుడు ఏం చేస్తాను అంటే గేమ్ లాంటిది కాదు, బట్ మీ ఇన్వాల్వ్మెంట్ విపరీతంగా తీసుకునే ఒక సెగ్మెంట్ ని చేస్తున్నాను. ఏంటి అంటే సినిమాలో బోల్డ్ అని డైలాగ్స్ ఉంటాయండి, డైలాగులకే అసలు హీరోలు ఫేమస్. మనకి అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోస్ ఉన్నారు. లేటెస్ట్ గా మనకి బాగా డైలాగ్స్ పరంగా పిచ్చగా ఆయన కామెడీ డైలాగ్ టైమింగ్ ని మనం విపరీతంగా ఇష్టపడినది మన సిద్ధు జొన్నలగడ్డ గారి గురించి. డిజెటిల్లు మూవీ మొత్తం అసలు సింగిల్ హ్యాండెడ్ గా అండ్ డైలాగ్స్ మొత్తం నింపేశారు అనుకోవచ్చు మూవీని కదా. సో అలాంటి టిల్లు అన్న డలస్ వస్తే ఎలా ఉంటుంది? మంచి ఇమాజినేషన్ ఇచ్చాను కదా. అందుకోండి మీరు ఇంకా ఇక్కడి నుంచి ఇఫ్ యూ కెన్ వన్ లైనర్ అయినా ఓకే, ఒక పాట అయినా ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్ స్టార్ట్ విత్ వన్ లైనర్స్. టిల్లు అన్న డలస్ వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ కి మీరు మీ ఊహకి రెక్కలు వేసి అందించి వన్ లైనర్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, సింపుల్ వన్ లైనర్స్ తో స్టార్ట్ చేద్దాం. ఎక్కువ చెప్తే సంతోషం, బట్ వన్ లైనర్ ఇస్ స్టార్టింగ్ స్టెప్. డీజే అన్న డలస్ వస్తే ఎలా ఉంటుంది అది. సరే, వల్లీ శ్రీనివాస్ గారి కోసం ఈ సాంగ్ ఫ్రమ్ సీతారామం.

వెల్కమ్ బ్యాక్. మరి ప్రశ్న మరొక్కసారి రిపీట్ చేస్తాను. ఈ రిడ్డిల్ కి సమాధానం తెలిస్తే మీరు కాల్ చేయవలసిన నెంబర్ 9726361966 ఇస్ అవర్ స్టూడియో నెంబర్. ఇంకా ఇది లాస్ట్ అండి, తర్వాత నేను మళ్ళీ ఇంకా పాట తర్వాత ఆన్ ఎయిర్ ఆన్సర్ చెప్పేస్తాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ముగ్గురు కాలర్స్ కాల్ చేసి సరైన సమాధానం చెప్పేశారనమాట. ప్రశ్న మరొక్కసారి. ఎ కౌబాయ్ రోడ్ ఇన్ టు టౌన్ ఆన్ ఫ్రైడే. హీ స్టేడ్ ఫర్ 3 నైట్స్ అండ్ రోడ్ అవుట్ ఆన్ ఫ్రైడే. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఎలా ఎలా ఎలా తెలిస్తే కాల్ చేసేయండి.

బ్యూటిఫుల్ సాంగ్ నారి నారి నడుమ మురారి శర్వానంద్ మూవీ ఇటీవల వచ్చిన చిత్రం అన్నమాట. ఆ మూవీ నుంచి ఈ పాట. సరే మరి నేను అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నేనే సమాధానం చెప్పేస్తాను. నాకు ఆల్రెడీ ముగ్గురు కాల్ చేసేసారు, నేను రిక్వెస్ట్ సాంగ్ కూడా ప్లే చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఇంకా చెప్పేస్తున్నాను అన్నమాట సమాధానం. ఆనర్ మీరు కనుక ఆలోచించి ఆలోచించి, హౌ ఈస్ దిస్ ఒక వ్యక్తి ఫ్రైడే వెళ్లి త్రీ నైట్స్ అక్కడ స్టే చేసి మళ్ళీ ఫ్రైడేని ఎలా రిటర్న్ రాగలుగుతాడు? హౌ కెన్ హీ గో అవుట్ ఆఫ్ ద టౌన్ ఆన్ ఫ్రైడే అంటే గనక ఆయన ప్రయాణించింది ఒక వాహనం. అది వాహనం అంటే హార్స్. ఆ హార్స్ పేరు ఫ్రైడే. అదన్నమాట సంగతి. బాగుందా?

మరి కొన్ని ప్రకటనలు చూసేసుకుందామా? ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజైన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ పాటో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్. ఇంతే కాదు, మీ ఫంక్షన్స్ కి, పార్టీస్ కి, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజైన్. నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో, త్రీ లొకేషన్స్ లో ఉన్నారు. సో మంచి ఈవినింగ్ టైమ్ లో ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే కనుక దిస్ ఇస్ ద ప్లేస్ ఫర్ యూ. సో హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజైన్ రైట్ నౌ.

0: ఉన్నదండి. సో మనము ఇందాక నేను ఒకటి అడిగాను మిమ్మల్ని, ఆ సెగ్మెంట్ లోకి తిరిగి ప్రవేశిద్దాం. మీరు కూడా క్రియేటివ్ రైటర్స్ అవ్వచ్చు నాతోటి ఈ రోజు అదనమాట. డీజే అన్న డాలర్స్ వస్తే ఎట్లా ఉంటుంది, మన చుట్టూ ఉన్న పరిసరాన్ని చూసి ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా మాట్లాడతారు, వన్ లైనర్ లెటస్ ఫుల్. అసలు ఇవాళ మనము డీజే అన్నకి స్క్రిప్ట్ ఇవ్వాలన్నమాట, అట్లా ఉండాలి మన షో. సో సిద్ధు గారు నిజంగానే వస్తున్నారా? ఐ విష్ సో. మీకు తెలిస్తే మన షో విని ఆయన ఇక్కడికి వస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. మీరు కూడా చెప్పండి ఆయన వస్తుంటే గనక, ఇదిగో మీ గురించి స్పెషల్ షో అవుతోంది అని. సిద్ధు గారు మనతో మనలాగా ఉంటే ఇలాంటి డైలాగ్స్ రాస్తారు. రైటర్స్ అన్నాక వస్తారండి వివిధ ప్రదేశాలకు వచ్చి కూర్చుని ఎన్విరాన్మెంట్ ని ఫీల్ అయ్యి వాళ్ళు కొత్త కొత్తగా నేర్చుకుని మరి రాస్తారు. మరి ఆలోచనలకి ఎక్కడో కూర్చుంటే రాదు కదా, పబ్లిక్ లోకి వస్తే చక్కగా వాళ్ళకి కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, అండ్ కరెంట్ ట్రెండింగ్ లో ఉంటారనమాట. సో మనం కూడా అలా ఒక రెండు డైలాగులు ట్రై చేద్దాం. ఏమంటారు, నేను డీజే టిల్లు, ఇఫ్ టిల్లు గారు సిద్ధు గారు కమ్స్ టు డాలర్స్ అర్వింగ్ లో అపార్ట్మెంట్స్ లో వచ్చి ఉన్నారే అని అనుకుందరు. సో అక్కడ పరిస్థితిని చూసి ఆయన ఎలా ఫీల్ అవుతారు, ఎలాంటి డైలాగ్స్ వదులుతారు అనే విషయంగా నేను నా క్రియేటివ్ బ్రెయిన్ ఉపయోగించి ఒక నాలుగు రసాను అందిస్తాను. ఫస్ట్ వన్, అన్నా అపార్ట్మెంట్ రెంట్ చూసి నా హార్ట్ బీట్ కూడా లగ్జరీ ప్రైసింగ్ లోకి కొట్టుకుంటుంది, అండ్ హై రేట్ హై రెంట్ హై హార్ట్ బీట్ అంటాడు. అవునా కాదా, అవునా కాదా? పర్లేదు పర్లేదు, ఇంకోటి కూడా ఉంది, ఇంకోటి కూడా ఇస్తాను. స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, బట్ పార్కింగ్ ఏంటి లొల్లి, భారతం అవుతుంది అంటాడు. అవునా కాదా? సో మీరు కూడా ఇలాంటివి ఏమన్నా క్రియేటివ్ గా ఆలోచించగలిగితే నాతో షేర్ చేసుకోండి. 9726361966 స్టూడియో నంబర్. సరదాగా ఒకటి రెండు డైలాగ్స్ మనమే క్రియేట్ చేద్దాం. సిద్ధు ఆర్ డీజే టిల్లు, సిద్ధు అనలేము, డీజే టిల్లు గనక మీ చుట్టుపక్కల ఉంటే, మీ కాలనీకి వస్తే ఇలా రియాక్ట్ అవుతారు, మీ ఇంట్లో మీరు ఆయన ఇన్వైట్ చేస్తే ఆయన మీతోటి ఇలాంటి డైలాగ్ అంటారు అనే ఉద్దేశం ఉన్నా, లేదా మీరే సరదాగా ఆయన కోసం ఏదన్నా ఒక నాలుగు డైలాగులు రాసినా, దిస్ ఇస్ ద టైమ్. ఇప్పుడు చూపించండి మీ క్రియేటివిటీ అంతా. సో వీఆర్ హెడింగ్ ఇన్ కమర్షియల్ బ్రేక్. తిరిగి కలుసుకున్నాక మరిన్ని డైలాగులు నేనైతే రెడీ పెట్టాను, మీరు కూడా ఈ గ్యాప్ లో నాలుగు డైలాగులు రాసుకుని వచ్చేసేయండి. స్టే ట్యూన్డ్ ఆన్ ద వే టిల్ 7 PM విత్ మీ ఆర్జే అంజన. మీరు వింటున్నారు సూపర్ సండే, సండే ఈవినింగ్ 4 PM టు 7 PM సూపర్ సండేస్. సో మరి కమర్షియల్ బ్రేక్ లోగా మీరు డైలాగ్స్ రాస్తారు కదా, ఐఎమ్ వెయిటింగ్.
1: హ్యాపీ 4th బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
2: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజన్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: 1 crore కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: యూ అబ్సల్యూట్లీ రైట్.
3: రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్.

వెల్కమ్ బ్యాక్. అయితే మనము టిల్లు, డీజే టిల్లు డైలాగ్స్, ఇఫ్ హీ హాస్ ఇఫ్ హీస్ ప్రాపర్లీ హియర్ ఇన్ డల్లస్ లో ఎక్కడన్నా అపార్ట్మెంట్స్ లో, ఎస్పెషల్లీ అర్వింగ్ అపార్ట్మెంట్స్ లో గనక ఆయన వచ్చి ఉంటే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఎలాంటి డైలాగ్స్ ఆయన రాస్తారు, ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతోంది, ఎలాంటి డైలాగ్స్ ని ఆయన మనకి వినిపిస్తారు అక్కడి నుంచి అన్న ఒక ఊహకి నేనిస్తున్న క్రియేటివ్ రెస్పాన్స్ అన్నమాట ఇది. సరే మరి డీజే టిల్లు అంటున్నారు ఫ్రైడే అంటే పార్టీ, ఫ్రైడే

నైట్ అంటే పార్టీ కాదు రబ్బాయ్, లాండ్రీ టైం బాస్, ఇట్స్ లాండ్రీ టైం అంటున్నారు. అవునా కాదా? ఇలాంటివన్నీ ఆయనకి ఎంత డిఫరెంట్ గా అనిపిస్తాయో అనుకుంటారు. ఇక్కడ ఈ బిల్లు, ఆ బిల్లు, ఏసీ బిల్లు, కార్ బిల్లు, అసలు సర్వైవల్ కే ఇంత పెద్ద బిల్లు. ఇది చూసి డీజే అన్న అంటున్నారు, టెక్సాస్ లో ఇన్ఫాక్ట్ మనిషి సర్వైవ్ అవడానికి కిడ్నీస్ ఆప్షనలా, కంపల్సరీయా అని.

0: పేరు చైతన్య. అనే గోత్రం.
1: అదేంటండి?
0: నేను ఇంతున్నప్పుడు తీసుకొచ్చి ఇంటి పేరు ఒంటి పేర్లు ఇచ్చాడు.
1: అంటే మీరు అనాథరా?
0: అనాథరా అనే ఉన్న చోట అనాథలే ఉండరు.

ఈ మే 16 16th ఇంకా 17th అంటే సాటర్డే సండే అనమాట. ఈ వారంతంలో హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ ని అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. సెకండ్ స్కిన్ వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ ఎ సెకండ్ స్కిన్. మీకోసం తీసుకొస్తున్నారు ఈ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ శారీస్, సిల్క్స్, బెనారసీస్, కంచీస్, టిష్యూ శారీస్, ఇంకా ఎన్నో ఎన్నెన్నో అనమాట. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడే రైట్ నౌ ఆల్సో యూ కెన్ గో అండ్ ఎక్స్ప్లోర్. యాక్చువల్లీ పండుగలు, పెళ్లిళ్ళు, గ్రాడ్యుయేషన్ పార్టీస్, ఈవెంట్స్, ఏదైనా యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ ఆన్ మే 16th and 17th నిన్న ఇవాళ. సో 12 PM to 7 PM, 7 PM వరకు ఇంకా ఓపెన్ ఉంది. సో యూ కెన్ గో నౌ ఆల్సో, ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు. అయితే అడ్రస్ 608 సౌత్ వ్యాలీ ర్యాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. మీరు కనుక ఆన్లైన్ చూస్తాను ఇది అంటే యూ కెన్ విజిట్ secondskin.usa ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ అదే పేరుతో ఉన్నారు. సింపుల్ గా కాల్ చేయవచ్చు. నెంబర్ వచ్చేసి 972-829-5201 ఇదనమాట.

0: సరే, మరి డీజేటిల్లు డైలాగ్స్ మీకేమన్నా ఉంటే, అంటే మీ క్రియేటివిటీని ఉపయోగించి మీరు ఏమైనా చెప్పాలి డైలాగ్స్ అంటే. సరే, మరి డీజేటిల్లు డైలాగ్స్ మీకేమన్నా ఉంటే, అంటే మీ క్రియేటివిటీని ఉపయోగించి మీరు ఏమైనా చెప్పాలి డైలాగ్స్ అంటే, లేదా నేను చెప్పిన డైలాగ్ ని టిల్లు భాషలో టిల్లు అన్న అయితే ఇలా చెప్తాడు అని మీరు ఒక మిమిక్రీని యాడ్ చేసి చెప్పాలంటే తప్పకుండా కాల్ చేయండి 9726861966 స్టూడియో నంబర్. నేను కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు నేను కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మన సినిమాల నుంచి తీసుకొచ్చానమాట. ఇందులో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను మన హీరోస్ డబుల్ రోల్ ప్లే చేసిన బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొచ్చాను. ఇవాళ డబుల్ యాక్షన్ అనమాట. ఒకే సీన్ లో హీరో డబుల్ యాక్షన్ చేసి కనిపిస్తారు, అట్ ద సేమ్ టైం ఒకరి రోల్ లోకి ఒకళ్ళు వెళ్తే అనే ఊహ అనమాట. ఇక్కడ ఊహ కాదు, ఇన్ఫాక్ట్ అటువంటి సిచ్యువేషన్ అని చెప్పాలి. డబుల్ యాక్షన్ ఉన్నప్పుడు ఒకళ్ళు పోలీస్ అవ్వచ్చు, ఒకళ్ళు దొంగ అవ్వచ్చు, ఒకళ్ళు బ్యాంక్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒకళ్ళు దొంగ అవ్వచ్చు అదనమాట. అప్పుడు బ్యాంక్ ఆఫీసర్ వేషంలో దొంగ ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో మీరేం చేయాలి? సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పాలి. ఈలోగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, బట్ ట్రై టు అండర్స్టాండ్. డబుల్ యాక్షన్ కదా మరి.
1: టీవీ అంటే ఎక్కడైనా బంగారం. ఆ బ్యాంక్ మేనేజర్ కూడా బ్యాంక్ రావడం మానేశాడు.
2: ఏంటి అమ్మకి టీవీయా?
3: ఇప్పటికప్పుడు సెలవులు ఎక్కించి తోముతూ మనకెక్కడుందే?
2: మళ్ళీ డాక్టర్ గారు చీటీ రాశాడు సార్.
4: చీటీ చింపైకపోయావా
2: సార్?
4: చీటీ చించాయమ్మా.
2: పోలేను సార్, ముసలి కదా, చెత్త చచ్చిందని వదిలేస్తాను.
4: కానీ నేను వదలనుగా. అమ్మనోసారి ఇక్కడికి రమ్మనమ్మా.
2: అంటే సార్ అది అమ్మ.
4: అమ్మనోసారి ఇక్కడికి రమ్మనమ్మాజీ.
2: మెడిసిన్ స్పాట్ భరించలేక అమ్మ పారిపోయింది సార్.
4: ఛా,
2: మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్. ఇది ఫైనల్.
4: పోనీ, ఎన్నాళ్ళు నాలాగున్న మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా?
2: నీలా ఉంటావండి నువ్వు కదా.
4: నాలో ఉన్న మంచోడి గురించి మాట్లాడుతున్నాను నేను. మొత్తం తీసుకొచ్చాయి.
2: 24 గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్.
4: పెరుగు, అందాకే చిల్లర ఉంచుకుంటానే.
2: చిల్లరని 2000
4: పట్టుకెళ్ళిపోతారండి. బ్యాంక్ నా ఉద్యోగులారా, నేను మహానటున్నని ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉందిరా, అలాంటి నన్ను మీ ఎలా పర్ఫార్మెన్స్ లేసేసి ఆడిటర్ ముందు ఇరికిచ్చేస్తారా?
5: ఇదేం సార్ మీరు ఎంత చేంజ్?
4: అర్రే, కనిపెట్టేశావా? అప్పులోళ్ళ కోసం అడ్రస్ మార్చుకుంటాం, సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం, మరి నీ ఇలాంటి ఎదవల కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా. చూడు, సిటీ మొత్తం తిరుగుతావో సిటీ బస్సులో తిరుగుతావో నాకు అనవసరం. ఇంటి ముందు కుక్కలాగా ఇంటనకల నక్కలా కాపలా కాసినా సరే ఇచ్చిన లోన్లు మొత్తం రికవర్ చేయాలి. లేకపోతే బ్యాంక్ పై దొంగల దాడి, దొరికింది బ్యాంక్ ఎంప్లాయీ బాడీ అని రేపు పేపర్లో పడుతుంది.
5: అర్థమైంది సార్, ఆ బాడీ నాదే కదా.

అదండి. ఇది ఏ మూవీ నుంచి సీన్ మీరు విన్నారు కదా. చాలా సరదాగానే అనిపించింది. డైలాగ్ అయితే భలే టైమింగ్ తోటి టక్క టక్క చెప్పేశారు. వాయిస్ ఎవరితో మీరు ఆల్రెడీ గుర్తుపట్టేశారు, నేను చెప్పక్కర్లేదు. సినిమా మీరు గుర్తుపట్టడానికి మాత్రం హెల్ప్ చేస్తున్నాను. పాట వేస్తున్నాను ఇదే మూవీ నుంచి.

நெஞ்சி படுச்சு பகா ఒకరికి గాయం చేస్తే మెడ ఉప్పులోని నునుపు గాయాన్ని.

జై లవ కుష సినిమా నుంచి నేను మీకు వినిపించిన క్లిప్పింగ్, ఈ పర్టికులర్ సాంగ్ కూడా. సో ఇందులో ఏకంగా డబుల్ యాక్షన్ కాదు, ట్రిపుల్ యాక్షన్ అన్నమాట. సరే, నాకు డబుల్ యాక్షన్ అనగానే ఎక్కువగా బాగా గుర్తుకొచ్చాయి మన చిరంజీవి గారి మూవీస్. చిరంజీవి గారి డబుల్ యాక్షన్ మూవీస్ ఉన్నాయి. సో 2-3 మూవీస్ ఉన్నాయి, మీరే నాకు కాల్ చేసి చెప్పండి మూవీ టైటిల్స్, చిరంజీవి గారి డబుల్ యాక్షన్, ఆయన డబుల్ యాక్షన్ లో మనకి కనిపించినవి. ట్రిపుల్ యాక్షన్ అయితే ఐ థింక్ ఒకటే ఉంది అనుకుంటున్నాను, ఐ డోంట్ నో, నేను సెర్చ్ చేయలేదంతా. సో డబుల్ యాక్షన్ లో ఆయన మనకి ఇచ్చిన మూవీస్, ఆ మూవీ టైటిల్స్ వింటున్న శ్రోతలు మీరే నాకు కాల్ చేసి చెప్పండి. 9726361966 స్టూడియో నెంబర్. ఆ తర్వాత నేను ఆ పర్టికులర్ మూవీస్ నుంచి కూడా క్లిప్పింగ్స్ వినిపిస్తాను. సరదాగా ఇవాళ చిరంజీవి గారి డబుల్ యాక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈలోగా ఇంకో పాట వినిపిస్తాను.

సరే మరి సరైనోడు మూవీ నుంచి అనమాట నేను ఈ పాట వినిపించేశాను. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న, చిరంజీవి గారు డబుల్ యాక్షన్ లో నటించిన రెండు మూవీస్ పేర్లు, అట్లీస్ట్ టూ మూవీస్ టైటిల్స్ మీరు మాతో షేర్ చేసుకోవాలి అదనమాట. మీకు గనక ఇంకా ఎక్కువ తెలిస్తే వెల్ అండ్ గుడ్. సరే ఈలోగా మనం ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారి గురించి మాట్లాడుకుందాం. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్, అఫ్ కోర్స్, బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. Lost job or insurance, SNR Insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress-free. From health to travel, dental, vision and life insurance, you have got you covered

University Drive, Prosper, Texas 75078. Adanmata. Already start అయిపోయింది, so you can actually go there and enjoy these facilities. అన్ని ఫ్రెష్ గా కొత్తగా వారు ఏర్పరిచిన అన్నిటిని మీరు కొని తెచ్చేసుకోవచ్చు. అసలే వీకెండ్ షాపింగ్ కి హెడ్ టు హరేలీ.

0: These centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: Radio Surabhi Revisit. Giving confessions a chance to bloom. Sakshi Jewelers.
2: Shalini, Dallas lo jarige functions lo decoration lo avvi jarugutunnayata.
3: Ikkada Vivid Flowers undanta ippude telisindi.
4: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
5: Law Offices of Janeta.
6: Thank you for being in our journey.
7: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
8: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu, India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
9: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. India Today, USA.
10: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM డ్రైవ్ టైమ్ షో విత్ మీ యువర్ ఆర్జే అంజన. అయితే సూపర్ సండే సూపర్ గా గడుస్తోందా? ఎస్, సో ఫార్ గోయింగ్ గుడ్. మీరు ఏమన్నా సాంగ్ రిక్వెస్ట్ అడగాలి అంటే సండే 7 వరకు నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి మీ సాంగ్ ని ప్లే చేస్తాను. తప్పకుండా కాల్ చేసి చెప్పండి. అయితే మరి జాతర సంగతి ఏంటంటారు? మనకి రేడియో సురభి సీజన్ 4 జాతర జూన్ 7th ఉంది. అది ఆల్రెడీ మీకు తెలుసు. ఎక్కడ? ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. అయితే జాతరతో భాగంగా మనకి చాలా చాలా చేస్తూ ఉంటాం కోలాటం. ఆల్రెడీ మీరందరూ రిజిస్టర్ చేసుకున్నారనుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రేడియో సురభి .com/RSJ ఈ పేజ్ కి వెళ్తే వస్తుంది. అక్కడ మీరు వెండబూత్స్ ఏదైనా పెట్టాలన్నా ఏదైనా ఆలోచిస్తుంటే గనక మీరు కాల్ చేయవలసిన నెంబర్ 5168516919. వీటన్నిటికీ డీటెయిల్స్ మీకు ఆ పేజ్ లో ఉంటాయి. ఫర్ స్పాన్సర్షిప్స్ అండ్ ఆల్ యూ కెన్ డైరెక్ట్లీ కాల్ దెమ్. అలాగే ఫర్దర్ ఎంక్వైరీస్ ఉంటే గనక admin@radiosurabhi.com కి కాల్ చేసేయండి. అసలు ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఆ పేజ్ లో ఉంటుంది. అక్కడ వచ్చేసి మీరు సీతారాముల కళ్యాణంలో భాగస్వాములు అవ్వాలంటే అక్కడ రిజిస్టర్ చేసుకోవడానికి అది కూడా రెడీగా ఉంది. ఈసారి శ్రీ సీతారామ కళ్యాణోత్సవం ఇన్ అసోసియేషన్ విత్ మాట విఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఇయర్. సో అందులో భాగంగా మరి సీతారాముల కళ్యాణం అంటే కోలాటం, కోలాటం కూడా ఆడాలి కదా మరి. సో ఈసారి కోలాటం కంప్లీట్లీ ఫ్రీ. ఆల్రెడీ ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అయిపోయే మీరు కనుక రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఇంకా టైం ఉంది. తప్పకుండా రిజిస్టర్ చేసుకుంటే మీకు లింక్ వస్తుంది. మీరు అది చూసేసి మన కొరియోగ్రాఫర్స్ అందించే స్టెప్స్ ని ఫాలో అయిపోయి చక్కచక్క ప్రాక్టీస్ చేసేయచ్చు. అండ్ ఇట్స్ ఫ్రీ. మీరు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ కూడా రావచ్చండి జాతరకి. మరి చాలా ఈవెంట్స్ ఉన్నాయి. అన్నిట్లో ముఖ్యమైనది మన రేడియో ఆర్జే అవార్డ్స్. ఆర్జే అవార్డ్స్ కోసం కూడా ఇక్కడే పేజ్ ఉంది. ఆ పేజ్ లో అదే రేడియో సురభి .com/RSJ కి వెళ్తే అక్కడ మీకు ఆర్జే అవార్డ్స్ ట్యాబ్ ని మీరు క్లిక్ చేస్తే లైన్ లో మీకు ఏ కేటగిరీలో ఎవరెవరు నామినేటెడ్ ఉన్నారో తెలుస్తుంది. మీకు నచ్చిన ఆర్జే కి చకచక ఓటు వేసేయండి. ఎందుకంటే ఓటింగ్ లైన్స్ అతి త్వరలో మనం క్లోజ్ చేసేస్తున్నాం. సో ఐ థింక్ బై 20th May we will close this voting lines. And then June 7th kada manaki. So June 7th na meeku results jatara rojuna on the stage we'll get to know. Sare program lo munduku veldam. Already 6 ayipoyindi. Enta fast ga ayipothundandi itla modalu petti atla kabulu cheppukuntu okoka topic meeda nenu ivalla full on response raledane cheptanu nenu. But definitely call chesina prathi okkariki thanks a lot. Endukante mee abhiprayanni natho share cheskuntunte I feel like yes, connected. We are talking something which is relevant to everybody. Ani. Sare, mari aa vishayalani ela pedte ippudu manam fully filmy based ga saradaga segment cheskuntunnam. చిరంజీవి గారు డబుల్ యాక్షన్ లో నటించిన మూవీస్.

0: ఒక టూ మూవీ టైటిల్స్ నాకు మీరు ఫోన్ చేసి చెప్పాలి. 9726619666 స్టూడియో నంబర్. ఆఫ్టర్ దిస్ సాంగ్ నేనే టూ మూవీస్ నుంచి క్లిప్పింగ్ కూడా వినిపిస్తాను.
1: Hey.

0: డాన్స్ మెలోడీ సాంగ్ లాగా అనిపిస్తోంది. రన్ రాజా రన్ మూవీ నుంచి ఈ పాట అన్నమాట. హోప్ యు లైక్ దిట్. సరే, నేను చిరంజీవి గారు డబుల్ యాక్షన్ లో నటించిన మూవీ నుంచి క్లిప్పింగ్ వినిపిస్తున్నాను. ఐ థింక్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు క్యాచ్, ఎందుకంటే ఆయన డబుల్ యాక్షన్ మూవీస్ మీరు రీకాల్ చేసుకుంటారని ముందుగా అడిగాను అనమాట. ఆయన డబుల్ యాక్షన్ లో నటించిన మూవీస్ పేర్లేంటి అనేసి, సో దట్ ఒక్కొక్క మూవీ మనకి ఎలా ఒక రీక్యాప్ లాగా మైండ్ లో ఒక్కసారి తిరుగుతుంది కదా. సో జస్ట్ ఒక క్లిప్పింగ్ వినగానే చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే చుట్టుపక్కల తారాగణం కూడా చాలా మంది సేమ్ ఉన్నారు ఈ మూవీస్ లో కూడా. సో నేను ఒక మూవీ నుంచి క్లిప్పింగ్ వినిపిస్తున్నాను, విని ఇది ఏ మూవీయో టైటిల్ తెలిస్తే కాల్ చేయండి. నేను ప్లేట్
1: కమాల్ ఇది ఒక ఆఫీసా? ఆటో స్టాండ్ లో కూడా ఆటోలు ఓ వరుసలో ఓ పద్ధతిలో ఉంటాయి. ఏమిటి కాగితాలు, ఏమిటి డబ్బాలు, ఇదంతా నా కుదర తట్టే
2: పర్బాద అయిపోయింది కళ్యాణ్ బాబు.
1: ఐ టోల్డింగ్ డోంట్ టచింగ్, ఇది నా ఆఫీస్, ఇక్కడ ప్రతి వాళ్ళు నేను చెప్పండి నడుచుకోవాలి, లేకపోతే వాళ్ళ బాక్సులు ట్యాపులు లేచిపోతాయి అంతే. అండర్స్టాండింగ్? మీరంతా స్టాండింగ్ కదా, ఇప్పుడు సిట్టింగ్. స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, స్టాండింగ్, స్టాండింగ్. ఏంట్రా రోజు ఏం ఎక్కుతున్నావు? అంజద్ ఖాన్ బాడీ పెంచేసావు?
2: నా పేరు అంజద్ ఖాన్ కాదు, నీ జితేంద్ర.
1: నీ పేరు జితేంద్ర? ఈ రోజు నుంచి నీ పేరు పిప్పళ్ళ బస్తా. ఏమంద్రా
2: పిప్పళ్ళ బస్తా?
1: బాగలేదా?
2: బాగుందండి.
1: అది సరే కాని రే, అందరూ స్టాండ్ ఒక్కడే సిట్టింగ్,
2: స్టాండింగ్ అన్నది సిట్టింగ్ అంటారు కదండి.
1: అంటారా? నీ బాబాయ్, నీ బాబాయ్ చెప్పడం కోరుతారే. నేను చెప్పింది చెయ్యి, ఎక్స్ట్రా చేసావంటే బాక్స్ బొక్క.
0: సరే, నా కాలర్ వస్తున్నారు, నేను వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. అనుకోవట్లేదండి, సీన్ గురించి దాని తర్వాత కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను అసలు మన శ్రోతల గురించి చాలా హై అనుకుంటానండి, ఇట్టే పట్టేస్తారని నా అభిప్రాయం.

0: రౌడీ అల్లుడా, మీరు కరెక్టే చెప్పారు. అస్సలు లేదు. సీన్ గురించి కొంచెము మరింత మాట్లాడదామని చెప్పి ప్రత్యేకంగా వినిపించానన్నమాట. మన శ్రోతలు ఇట్టే పట్టేస్తారనే గ్యారంటీ నాకుంది. చాలా థ్యాంక్స్ అండి. మరి మీ పేరు?
1: రాజేంద్ర.
0: రాజేంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మీరు. థ్యాంక్ యూ. అది సరే, మనకి రాజేంద్ర గారు కరెక్ట్ సమాధానం చెప్పేశారు కాబట్టి ఈ సీన్ నేను మరి కొంచెం వినిపిస్తాను. ఇదే కార్యక్రమం, ఇదే మూవీ నుంచి, రౌడీ అల్లుడు చిత్రం నుంచి అనమాట. అయితే చిరంజీవి గారు అఫ్ కోర్స్ డబుల్ యాక్షన్ చేశారు ఈ మూవీలో. అయితే ఇందులో మనకి బ్రహ్మానందం గారు కూడా ఉంటారు. బ్రహ్మానందం గారు ఐ థింక్ హీఈస్ డాక్టర్ ఇన్ దట్ మూవీ. ఈయనకి సరిగ్గా అంటే చిరంజీవి గారి క్యారెక్టర్ ని కొంచెం మార్చి చూపించాలి అని వాట్ ఎవర్ కథనం స్టోరీ పరంగా వాళ్ళు అనుకుంటున్నప్పుడు, యాక్టింగ్ దగ్గరకు వచ్చేసరికి చిరంజీవి గారు ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యి ఇందులో చేశారో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో, ఇటీవల అన్ని షేర్ పాత ఇంటర్వ్యూస్ అయి ఉండొచ్చు, ఇటీవల ఒకసారి చక్కర్లు కొడుతున్నాయి ఇంటర్నెట్ లో, సో నేను విన్నాను అందుకని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఆయన ఏమన్నారంటే ఇంప్రవైజ్ చేయడానికి ఆ పర్టికులర్ రోల్ ఆ క్యారెక్టర్ ని తనదైన పద్ధతిలో అంటే మనిషికి పిచ్చి ఉందన్నట్టుగా చూపించడానికి అనమాట ఆ పద్ధతిలో ఆయన ఏమంటారంటే, ఒరే బాబు నువ్వు ఇట్లరా అని పిలిచారనుకోండి ఎవరన్నా, చేయి పెట్టి సామాన్యంగా రా అనే ఒక జెస్చర్ తోటి, చేతితోటి రా అని ఒక చూపిస్తూ పిలిస్తే ఇలా రా అంటే అది చాలా నార్మల్ గా ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి కంప్లీట్లీ నార్మల్ అని తెలుస్తుంది. ఎప్పుడు అబ్నార్మల్ అని తెలుస్తుంది? కాల్ పెట్టి పిలిస్తే అని. సో దట్స్ వాట్ హీ ట్రై టు డూ. ఆ సీన్ కూడా వినిపిస్తాను. మీరు నిజంగా అభిమానులు అయినో, సో మరొక్కసారి ఈ సీన్ చూసి మరొక్కసారి మన చిరంజీవి గారిని మీరు అప్రిషియేట్ చేయొచ్చు అనమాట. ఇదంతా ఆయన ఇంప్రవైజేషన్ ఆ సీన్ లో అని చెప్పారు. బట్ కొత్తగా ఈ సినిమా ఏంటి అని తెలుసుకుని వాళ్ళకున్న యంగ్ జనరేషన్ వాళ్ళు కూడా ఈ సినిమా మరొక్కసారి చూడొచ్చు, చాలా బాగుంటుంది.
2: ఎక్కడ బంధు, ఆఫీసు పనులతో పాటు మన వాళ్ళందరికి లంచ కళ్ళు ప్రాక్టీస్ చేయడం మంచిది అని చెప్పి అందరినీ ఆడా పాడాలతో ఖుషి చేస్తావా?
3: ఓ మై మ్యాన్.
4: ఎవడ్రా నువ్వు?
5: కళ్యాణ బాబు, వీరు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, కొన్ని ప్రశ్నలు వేస్తారట.
2: ఇదిగా ఏమిటి నీ కహాని చెప్పు.
3: కహాని నేను చెప్పటం కాదు బాబు, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను.
0: అదనమాట ద ఇటు ద అనే ఆ జెస్చర్ లో ఆయన రెగ్యులర్ గా కాకుండా బాడీ లాంగ్వేజ్ మార్చి మరి ఇందులో వినిపించారు, అంటే కనిపించారు చూస్తే. సో ఇఫ్ యూ వాంట్ మరొక్కసారి చూడండి, ఆయన చెప్పారనమాట ఇదంతా నా ఇంప్రవైజేషన్, నేను అలా సీన్ కి అలా ఊహించి అలా చేశాను యాక్టింగ్ అని. సరే ఈ సినిమా నుంచి పాఠం వినేద్దామా?

0: సరే, మరి పాటలు మీకేమన్నా ఇంకా ప్రత్యేకంగా ఈ మూవీ నుంచి రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా అడగండి. నేను నెక్స్ట్ ఒక మూవీ క్లిప్పింగ్ వినిపిస్తాను. అయితే ఇందులో ఏంటంటే, నేను వినిపించిన సన్నివేశంలో మీకు ఎవరు డబుల్ యాక్షన్ అని కనిపించదు, సరదాగా వినిపిస్తున్నాను. బాస్ ఆఫీస్ లో బాస్ ఇలా పిచ్చి స్ట్రిక్ట్ కానీ రకరకాలుగా ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక సన్నివేశం అనమాట. బట్ ఇందులో డబుల్ యాక్షన్ ఎవరు, ఇది ఏ మూవీ, ఎవరు డబుల్ యాక్షన్ ఇందులో, హీరోనా హీరోయినా కామెడియనా ఎవరు అనేది మీరు చెప్పాలి. సినిమా పేరు ఎవరు, ఆర్టిస్ట్ ఎవరు ఇందులో డబుల్ యాక్షన్ అనేది నాకు మీరు చెప్పాలన్నమాట. సరే సరదాగా వినండి. బాసులు మరి ఇలా మాత్రం ఉండకూడదండి బాబోయ్. ఎక్కడైనా సరే మనకి ఫ్రీగా మాట్లాడుకోవాలి. బాస్ అంటే ఎంప్లాయీస్ అప్పుడప్పుడు తిట్టుకుంటారు, తిట్టుకునివ్వాలి. మరి అది కూడా రికార్డ్ చేస్తే ఎలా చెప్పండి.
1: థ్యాంక్ యూ సార్. కేథరిన్ వెల్కమ్.
2: హలో.
1: మీ గురించి ఐశ్వర్య గారు చాలా చెప్పారు. వి ఆర్ వెరీ హ్యాపీ పొంగల్ టు హరిమిత్ర. ఐమ్ సుదర్శన్.
3: మేము ముందుగా కస్టమర్ తెలుసుకుంటాం.
2: రఘు గారు మీ గురించి పైకి వచ్చేటప్పుడు చాలా చెప్పారు.
1: విన్నాను.
3: మీరు పరివారు సార్, నేనేదో విన్నారా?
1: అంత చూశాను కూడా. చూస్తావా?
3: ఏంటి సార్?
4: నాకు లాస్ట్ 5 ఇయర్స్ లో దొరికిన ఫస్ట్ బాస్ అండి. నేను 5 కంపెనీలు మారాను గానీ ఇంత ఫస్ట్ ఫిలం ఎక్కడా చూడలేదు. వీడికి ముళ్ళంతా అనుమానమే. ఆఫీస్ లో ఎవడు ఏం చేసినా వీడికి కావాలి. ఎదవకి నామం ఒకటి పెట్టుకుంటాడు శుద్ధ పుస్తకంగా. శ్మశానంలో పిక్నిక్ చేసుకునే పిశాచండి వాడు.
1: వాడి
4: 50/80 ఉండే నా బీపీ 240/160 అయిందండి. లాస్ట్ మంత్ ముగ్గురిని డిస్మిస్ చేశాడండి. పాపం వాళ్ళ లైఫ్ ఏం కావాలండి?
5: మూర్ఖత్వానికి 30 అడుగుల కటవ పెట్టి దానికి పాలాభిషేకం చేయాలంటే మా బాసే కరెక్ట్ క్యాండిడేట్.
1: కళ్ళజోడు కెమెరా. ఫ్లిప్కార్ట్ లో 2000 క్యాష్ బ్యాక్ కొన్నాను. వీడేం చూసినా చేసినా చెప్పినా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నాకు తెలిసిపోతుంది. వీడి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు బాగా నచ్చింది అనుకుంటా. పడుకున్నప్పుడు కూడా పెట్టుకుంటాడు. వీడి పీడకల్లా నాకు కనబడుతుంది.
0: టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్. హలో అండి, చందన గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
6: హాయ్ అండి, ఇది మీరు ప్లే చేస్తుంటే జెంటిల్మెన్.
0: ఓకే.

0: యు గాట్ ఇట్ రైట్. సమాధానం సగం కరెక్ట్. సినిమా టైటిల్ జెంటిల్మెన్. అయితే ఇందులో ఎవరు డబుల్ యాక్షన్? ఓ గాడ్, కరెక్ట్. నాని గారు డబుల్ యాక్షన్ మూవీ ఇది. బాగా గుర్తుపట్టారే మీరు సినిమా. నేను అనుకున్నాను ఈ కామెడీ క్లిప్పింగ్స్ అంతగా ఎవరు ఈ మధ్య కాలంలో వినుండరేమో అనేసి.
1: అది నిత్యం నిత్యం కాదు, నివేద నివేద ఆఫీస్ లో వెన్నెలకి
0: కరెక్ట్ గా క్యాచ్ చేశారు. థ్యాంక్ యూ. ఈ జెంటిల్ మ్యాన్ లోంచి వేయమంటారా సాంగ్? ఓల్డ్ జెంటిల్ మ్యాన్ నుంచి వేయమంటారా? ఏమేమంటారు? ఓ తప్పకుండా, తప్పకుండా. అదండి మనకి అడిగారు కాబట్టి నేను ఆ సాంగ్ లైన్అప్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ చందన గారు. అదండి ఆవిడ అడిగారు కాబట్టి నేను ఆ సాంగ్ ట్రై చేస్తాను వినిపించడానికి. ఈలోగా ఎంజాయ్ దిస్ వాట్ జుంకా.

0: అదండి. సో మనం కమర్షియల్ బ్రేక్ కి చేరువలో ఉన్నాం. తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్, సెకండ్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ దిస్ సెగ్మెంట్ మనం టన్ టనా టెన్ గేమ్ ఆడుకుందాం. మనకు పరిచయం ఉన్న గేమే టన్ టనా టెన్, అంటే 10 నేమ్స్ ఆఫ్ ఎనీథింగ్. నేను ఏదో ఒక కేటగిరీ ఇస్తాను, ఆ కేటగిరీకి సంబంధించి 10 నేమ్స్ మీరు టక్ టక్ చెప్పేయాలన్నమాట 30 సెకండ్స్ లోపల. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఆన్ ఎయిర్ తీసుకుంటాను మిమ్మల్ని, దట్ విల్ బి మచ్ ఈజియర్. ఏదో యాడ్ టైమ్ లో మీరు ఆఫ్ ఎయిర్ వచ్చినా కూడా మనం గేమ్ ఆడొచ్చు. సో 9726361966 ఇస్ ద స్టూడియో నంబర్. టన్ టనా టెన్ గేమ్ ఆడాలంటే కాల్ చేసేయండి. ఆన్ ఎయిర్ ఆర్ ఆఫ్ ఎయిర్ చాయిస్ ఇస్ యువర్స్. 10 నేమ్స్ నేనేమో కాన్సెప్ట్ లైవ్ లో చెప్తాను. ఇప్పుడే చెప్పేశానంటే ఏముంది చెప్పండి, గ్యాప్ లో మీరంతా నిదానంగా రాసుకుని మరీ చెప్పొచ్చు అనమాట, అంత ఈజీ అవుతుంది. బట్ మీరు రాసుకోకపోయినా టాప్ ఆఫ్ ద మైండ్ ఈజీగా చెప్పేవే నేను ఇస్తాను.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Pallimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: అవుతుంది
2: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్

0: Super Sunday program with me, your RJ Anjana, Sunday afternoon, 4 p.m. to 7 p.m. సరే మరి మన టన్ టన్ టన్ గేమ్ ఆడాలంటే మీరు కాల్ చేయాలి. మీరు కాల్ చేస్తేనే ఆ గేమ్ ఆడగలుగుతాం. ఫస్ట్ ఏం చెప్తానంటే ఈజీగా ఇస్తాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు కాల్ ఇమీడియట్లీ. మరీ కొంచెం గ్యాప్ ఇచ్చి చేశారంటే మరీ టూ మచ్ ప్రిపరేషన్ అయిపోతుంది. అంత ప్రిపరేషన్ టైం తీసుకోకుండా సింపుల్ గా కాల్ చేసేయండి. 10 నేమ్స్ కావాలి. నేమ్ 10 తెలుగు హీరోస్. అది ఇప్పుడు 90s నుంచి 2000s నుంచి ఉన్న హీరోసే. సో నేమ్ 10 తెలుగు హీరోస్ లేటెస్ట్. వాళ్ళైతే మరీ బెస్ట్ 90s and 2000s నుంచి హీరోస్ ఎవరెవరు ఉన్నారు వారి పేర్లు చెప్పాలి. అది 30 సెకండ్స్ లో టకటక చెప్పేయాలి. లెట్ సి. 10 అనుకుంటున్నారు కానీ అంత ఈజీగా ఏం వచ్చేదండి? ఒకసారి ట్రై చేయండి. యూ స్టార్ట్ అండ్ ఫ్లాలెస్ గా 10 నెంబర్ ఒకేసారి రీచ్ అవ్వడం కష్టం. విల్ సి.
1: క్యా రే క్యా హువా రే జల్దీ చెప్పు రే లేదా.

0: ఇది కిస్సింగ్ గారు ఏందా? షావుకారు, పట్కారు, ఆస్కారు, సర్కారు, ఆఖరి బేగారు అంటే కూడా నాకు తెలుసు.
1: అదేరా మన చమత్కారు.
0: కిస్సింగ్ కారు కదా, స్టార్ట్ చేయరాదే.
1: స్టార్ట్ మారుతుంది, కేళ్తియా?

ఈజీగా ఉందా, ఈజీగా అనిపించిందా? నాకైతే ముగ్గురు కాలర్స్ కాల్ చేశారు, 3 నిమిషాల్లో నేను ముగ్గురు కాలర్స్ ని అటెండ్ అవ్వగలిగాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్స్. మధు గారు అండ్ చంద్ర గారు అయితే కరెక్ట్ గా విత్ ఇన్ 30 సెకండ్స్ లోపే కరెక్ట్ గా చెప్పేశారు. పాయింట్ ఏంటంటే ముగ్గురు కూడా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున అని ఇవి కామన్ గా చెప్పి మన హీరోల పేర్లు, మిగతాది మాత్రం మారుస్తూ చెప్పారనమాట. అది నాకు ఎలా ఉందంటే ఎంతలాగా మన హీరోస్ టాప్ 2 ఇది అన్నట్టు టాప్ 5 నేమ్స్ మనకి ముద్ర పడిపోయింది మన మైండ్ లో కదా, అలా అనిపించింది నాకు. చాలా ఈజీగా ఈజీగానే ఉంది కదా గేమ్, అలాగే ఉంటుందండి స్టార్టింగ్ గేమ్, అలాగే ఇస్తాం మరి. ఐ థింక్ ఐ హావ్ 1 మోర్ కాలర్.

0: మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: హాయ్ అండి, మీరు 10 తెలుగు హీరోస్ పేరు అడిగారు కదా.
0: అవును, టక్ టక్ చెప్పగలగాలి. Yes, go ahead. Hello. Call cut ayinda? I think call cut ayinda, naaku vinipinchatledu. తిరిగి ప్రయత్నించండి, మరొకసారి తీసుకుంటాను. టకటక చెప్పగలిగితే వెరీ గుడ్. అయితే మరి నెక్స్ట్ ఈజీగా ఇచ్చేసాను కాబట్టి ఇంకోటి కూడా ఈజీగా ఉందో లేదో మీరు కాల్ చేసి చెప్తే బాగుంటుంది. హియర్ కమ్స్ ద నెక్స్ట్ వన్. టన్ టన టెన్ లో నెక్స్ట్ 10 నేమ్స్ మీరు ఏం చెప్పాలి అంటే తెలుగు స్వీట్స్. ఎస్, తెలుగు స్వీట్స్, తెలుగు వారికి ఇష్టమైన స్వీట్స్ చెప్పాలన్నమాట. ఐ థింక్ ఈ కాలర్ నాకు ప్రీవియస్ దానికోసమే కాల్ చేస్తున్నారు, వారిని మరొకసారి తీసుకుంటారు. హలో,
1: కాల్ కట్ అయిపోయింది.
0: యా, చెప్పండి చెప్పండి. ఫస్ట్ దాని గురించే కదా ఆన్సర్.
1: అవును, ప్రభాస్, అల్లర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నాని, చిరంజీవి, నాగార్జున అండ్ వెంకటేష్.
0: గుడ్ గుడ్ గుడ్, సేమ్ థింగ్ లిస్ట్ అటుది పిట్టు చెప్పిన ఇటుది పట్టు చెప్పిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున గారు అయితే మన లిస్ట్ లో ఉండనే ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అండి. అయితే మరి నెక్స్ట్ వన్ యూ వాంట్ టు ట్రై తెలుగు స్వీట్స్. హలో, ఐ థింక్ కాల్ ఆల్రెడీ పెట్టేశారు. ఎనీవేస్, వింటున్న శ్రోతలకైతే వచ్చేసింది కదా కాన్సెప్ట్. I'm waiting.

అదండి టంటన 10 లో నెక్స్ట్ వచ్చేసి మనకి స్వీట్స్. అది తెలుగు వారి స్వీట్సే, మీరు తెలుగు వారి మిఠాయిలు అవి ఏ ఉన్నాయో వాటిని వాటి పేర్లు మీరు మాతో షేర్ చేయాలన్నమాట. అది నేను చెప్పాను. నాకైతే మహతి గారు కాల్ చేసి చెప్పారు, షీ ట్రైడ్ అండ్ షీ డిడ్ ఇట్ ఆన్ ది స్పాట్, కరెక్ట్ గా 10 నేమ్స్ చెప్పేశారు. బట్ మనము ఇక్కడ పర్వానము, రవ్వకేసరి ఇలాంటి వాటిని కూడా తీసుకున్నాము. అదర్వైజ్ మిఠాయిలు అంటే మిఠాయిగా ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తాం కదా, అలాంటి వాటిల్లో కూడా ఆలోచిస్తే మీరు చూడండి, ఒక ఫస్ట్ 4-5 నేమ్స్ చక్కచక్క చెప్పేస్తాం, లాస్ట్ 7-8-9 నేమ్స్ అక్కడికి వరకు వచ్చేసరికి ఎందుకో ఇంకొంచెం పాజ్ తీసుకుని బాగా ఆలోచించి చెప్తాం కదా. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఎంతమంది కామన్ స్వీట్స్ చెప్తారు, ఎంతమంది కొత్త కొత్త వెరైటీ మీ ప్రాంతీయమైన స్వీట్స్ చెప్తారో నేను కూడా విందామనున్నాను. ఆడాలంటే 9726361966 కి ఫోన్ చేసి టకటక్క మీ ఫేవరెట్ స్వీట్స్ లిస్ట్ చెప్పేసినా సరిపోతుంది. బట్ తెలుగు స్వీట్స్ అండి, తెలుగు తెలుగు వారి స్వీట్స్.

0: నేనండి ఇక్బాల్. ఇక్బాల్ తో ఆ రోజుల్లో ఉండబోతుంది 7 to 9, తప్పకుండా తినినామండి.
1: అదండి కార్యక్రమం తర్వాత అంటే నేను ముగిస్తే ఆయన ప్రారంభిస్తానంటున్నారు, బట్ ఈలోగా ఆయన్ని మన షోలోకి ఆహ్వానించేశాము. తెలుగు వారికి సంబంధించిన మిఠాయిలు కావాలండి.
0: ఇప్పుడు చేయాలా నేను
1: 10 నేమ్స్ అని చెప్పాను నేను,
0: అంటే తయారు
1: వండద్దు, మీరు వండద్దు, మేము తినవద్దు.
0: అదే నాకు తెలుగు వారి అంటే మామూలుగా మేము డబల్ క మిఠా ఇలాంటివి తింటుంటాము. ఇంకా తెలుగు వారి అంటే నేను
1: తెలుసు
0: అంటే అవి నాకు ఇలా మీ ఇలాగెవరు నాకు తినిపించలేదు.
1: శ్రోతలు వింటున్నారు కదా, ఇక్బాల్ గారికి కబుర్లతో కాదు ప్రాక్టికల్ గా చేసి ఇది ఈ మిఠాయి మా తెలుగు వారి స్పెషాలిటీ, మా ఇంట్లో నుంచి మేము చేసి మీకోసం తెచ్చాము అని చెప్పాలన్నమాట. దాన్నండి మన శ్రోతలు ఊరుకుంటారా, తెచ్చేస్తారండి. చెప్పండి అయితే, ఒకటో రెండో అనే చెప్పండి కనీసం. ఇందా నుంచి నాకు అందరూ ఒకటే చెప్తున్నారు, లడ్డు, బాద్షా అండ్ కాజాలు.
0: యాక్చువల్లీ
1: బాద్షా కూడా ఎస్ మనకి కాలర్ ఉన్నారు కదా, వారిని కూడా మన కాన్వర్సేషన్ లోకి ఆహ్వానించేద్దాం. హలో అండి, మీరు ఆన్ ఎయిర్.

0: కాంపు కొత్తసయ్యా నేను చెప్పచ్చా.
1: ఏంటండి ఏ విషయంగా చెప్తారు? ఇదిగో స్వీట్స్ గురించే మాట్లాడుకుంటున్నాం. చాలా స్వీట్ కబుర్లు చెప్పండి చెప్పండి. అవునండి నేను అడుగుదాం అనుకున్నాను. ఇలా ఇక్బాల్ గారు ఫస్ట్ మీ స్వీట్ నేమ్ చెప్పి అప్పటి నుంచి అక్కడి నుంచి చెప్పండి అంటున్నారు. అంటే మీ పేరు చందన గారు. థ్యాంక్ యూ చందన గారు. చెప్పండి ఇప్పుడు ఫస్ట్
0: పొంగల్ జలేబీ జాక్లెట్ బాదుషా స్వీట్ బూంది ఇంకేమన్నా బాదం హల్వా.
1: టు బి ఫ్రాంక్ అండి, మీరు చెప్పిన లిస్ట్ లో అన్నింటినీ నేను జోడించాలని అనుకోవట్లేదు. ఎందుకంటే జిలేబీ జాంగ్రీ అనేది తెలుగు వారు అంతగా చేస్తారండి. అంటే దొరుకుతాయి మనకి మిఠాయి కోట్లలో, ఈజీగా దొరుకుతాయి. అవును పెట్టేవాళ్ళు కొన్నిట్లో. బట్ టెక్నికల్ గా అంటే ట్రెడిషనల్ తెలుగు వారి స్వీట్స్ అంటే మనకి ఎక్కువగా వచ్చేది అరిసెలు అలాంటివి చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా పేర్లు కావాలి, 10 పేర్లు కావాలి. సున్నుండలు మన తెలుగు వారు చాలా ఇష్టంగా తినే మంచి హెల్దీ స్వీట్.
0: చెప్పారు
1: చెప్పారు మీరు అలా. మళ్ళీ ఇంకా బొబ్బట్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనకి పాల తాలికలు ఏం చేస్తారు స్పెషల్ వినాయక చవితికి, అవన్నీ కొంచెం వెరీ ట్రెడిషనల్. అవును అది కుడుముల్లో కూడా టీ అవి చేస్తారు, కొబ్బరి లవ్స్ లోపల పెట్టి ప్రత్యేకంగా వినాయక చవితికి చేస్తారు. పేర్లని
0: చెప్పేస్తారు.
1: పూర్ణాలు గాట్ ఇట్. మీరు
2: చెప్పేసారు
1: కరెక్ట్ పాకం గారెలు. ఇది కూడా వెరీ స్పెసిఫిక్, బాగా కరెక్ట్ గా చెప్పారు చందన గారు. ఇంకో కాలర్ ని కూడా నేను తీసుకోగలిగితే బెటర్ కదా. ఇంకొక కాలర్ వస్తున్నారండి, నేను వారిని కూడా ఆన్ ఎయిర్ తీసుకుంటాను. హలో
3: హలో. హాయ్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తుంది.
1: మీ పేరండి?
3: నేను లక్ష్మి అండి.
1: లక్ష్మి గారు థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. చెప్పండి.
3: చెప్పండి.
1: చెప్పండి తప్పకుండా.
3: పూతరేకులు
1: అసలు పూతరేకులు
3: పందం లడ్డు అండి. తొక్కుడు లడ్డు
1: పర్ఫెక్ట్. తొక్కుడు లడ్డు కరెక్ట్.
3: అసలు
1: తొక్కుడు లడ్డు మాకు చాలా ట్రెడిషనల్
3: వంటకం
1: కూడా ఉంటుంది. బట్ తొక్కుడు లడ్డుని ఎక్కువగా తింటారు మన సైడ్.
3: తొక్కుడు లడ్డు రవ్వ లడ్డు పాలకోవా.
1: పాలకోవా మాకైతే జిల్లా జిల్లా
3: అండ్ మైసూర్ పాక్ కూడా చెప్పేస్తున్నారు. మైసూర్ పాలు కలిపి పని తెలియదు.
1: మైసూర్ పాక్ ని
3: అందుకని ఇంకా ఈ స్వీట్ కారపూస అది కూడా చేస్తారు కదా. మిఠాయి కిందకి వస్తుంది అది మిఠాయి యాక్చువల్లీ
1: కరెక్ట్.
3: ఇంకా ఇంకా చెప్పాలంటే మన బందర్ లడ్డు కాదు బూందీ లడ్డు అవన్నీ బాగుంటాయి కావచ్చు.
1: మీరు ఎంత చెప్పారు? 6 చెప్పారు, ఇంకో 4 చెప్పేయండి.
3: రవకేసరి, రవకేసరి మిఠాయి కింద వస్తుందా?
1: అదేనండి, నిందాక అదే చెప్పాను. అదే రవ కేసరి, పర్వానము, పొంగలి వీటిని మనము స్వీట్స్ కింద తీసుకుంటాము. కానీ మనకి బజార్ లో దొరికే మిఠాయి టైప్ అని నేను అడిగాను అనమాట. ట్రెడిషనల్ సౌత్ ఇన్ అంటే తెలుగు వారి
3: అంటే గవ్వలు అండి.
1: అదే వెరీ గుడ్, గవ్వలు భలే గుర్తు చేశారు. గవ్వలు తెలుసు మరి
2: ఎప్పుడైనా తినిపిస్తే కదా.
3: ఇంకా చిక్కీ అండి, పల్లి చిక్కీ ఇది రెడ్డి మన కాదు చిక్కి.
1: అవును జీళ్ళు అంటారు మన వైపున, జీళ్ళు అంటారు డబ్బులతో.
2: అది కాదు అంజనే గారు, షీర్కుర్మా కూడా వస్తుందా? షీర్కుర్మా రాదా?
3: అంటే లిక్విడ్స్ కావాలనుకుంటా మిఠాయి అంటే. అంటే
1: అయిపోయండి, మీరు బాగా చెప్పేశారు, అన్ని కవర్ చేశారు మాక్సిమం.
3: అంటే ఈ పాల కార్యక్రమం అన్ని మిఠాయి కింద రాదు
1: రావు. కానీ ప్రత్యేకమైన వంటకాలు మనం అప్పుడు మాత్రమే చేసుకుని తింటాం కాబట్టి. ఎనీవేస్ మీరు బాగా చాలా చెప్పారు ఈ మధ్యలో.

0: ఊరిని కూడా ఉంది, పురి కూడా చేసుకుంటాం. థ్యాంక్స్ అండి.
1: థ్యాంక్స్ అండి. సో మీరు కూడా ఏదో ఒక మిఠాయి చేసుకుని రెస్ట్ ఆఫ్ ద ఈవినింగ్ కూడా ఎంజాయ్ చేయండి. కంగ్రాచులేషన్స్ మీ అమ్మాయికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఎనీ సాంగ్ ఫర్ హర్, ఆమె ఫేవరెట్
0: సాంగ్? రేరే రారా పాట.
1: రేరే రారానా? తప్పకుండా.
0: థ్యాంక్స్ అండి.
1: ఓకే, థ్యాంక్ యూ. అదండి, మరి బాగా చెప్పారు ఇక్బాల్ గారు మనకి ఆడియన్స్. సో నేను మీ ఫేవరెట్ ఏదన్నా ఒకటి చెప్తారేమో స్వీట్ అని అనుకుంటున్నాను ఇంకా.
2: నేనా? నేను చెప్పాను కదా నాకు షాయితో కూడా
1: చాలా బాగుంటుంది. యాక్చువల్లీ షాయితో కూడా ఇస్ రియల్లీ వెరీ టేస్టీ. అంతేనంటారా? అంతే. సరేనండి, ఈ వారానికి ఇంక ఇంతే. మనకి తోచిన బోల్డ్ లిస్ట్ వచ్చాయి, తలా ఒకటి ఇష్టమైన స్వీట్ చేసేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, వీకెండ్ మరింత హ్యాపీగా ఉందాం. దట్స్ వై సూపర్ సండే అంటాం నేను ఈ ప్రోగ్రామ్ ని. సో మైక్ ని నేను ఈ పాట తర్వాత ఇక్బాల్ గారికి ఇచ్చేస్తాను. ఆయన మరి ఏ రోజుల్లోకి తీసుకెళ్తారు కార్యక్రమాన్ని ఆయన చేతిలో ఉంది.
2: ఆ రోజుల్లో అంటూ ఉంటాం, ఆ రోజుల్లో అది ఏ విధంగా కావాలి? 1930s నుంచి.
1: నేను ఏమంటాను, 2000s, 90s, 80s, 60s, మీ ఇష్టం.
2: ఎగ్జాక్ట్లీ.
1: ఇక్బాల్ గారితో మామూలుగా ఉండదు కదా మనకి. థ్యాంక్స్ ఇక్బాల్ గారు, మీరు జాయిన్ అయినప్పుడల్లా సందడి కాస్త ఎక్కువగా ఉంటుంది.
2: అది కాదు, మీరు అంజలి గారు చాలా అంటే గత కొన్ని వారాలుగా, 2-3 వారాలు అయింది కదా మీరు రావడం మొదలుపెట్టి, చాలా చాలా చేంజెస్ వస్తున్నాయి బయట.
1: అబ్బో, అసలు జనాల్ని తోసుకుంటూ వచ్చారండి మీరు స్టూడియో లోపలికి. గుడ్ గుడ్ గుడ్. సరదాగా బోల్డ్ అంతా మాట్లాడేసుకున్నాం, టూ మచ్ టాకింగ్ ఆన్ ఎయిర్. ఈ సాంగ్ తోటి నేను సైన్ ఆఫ్ చేసేస్తున్నాను. సీ యూ ఆల్ ఆన్ ఫ్రైడే మార్నింగ్, ఫిల్ మీ ఫ్రైడేస్. Tata, bye bye, enjoy your Sunday.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places.